ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 30వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ శుక్రవారం. సమయం 5:53:53. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన పదవి అంశంపై డాక్టర్ ఎం భవానీగారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మీ స్తుతి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల సూచనలు. అనుకూలమైన పంటలపై ఎల్నైనో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం పూల మొక్కల శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు. ఏడు 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖ మీకు అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయ తరంగిణి సుపథం శీర్షికన పరిస్థితులు ఎలాంటివైనా మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అంటున్న అరిపిన జయలక్ష్మి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఇది మన చట్టంలో అడ్వకేట్ వల్ల సమస్య వస్తే దీని గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం డాక్టర్ జయప్రదా రామమూర్తి గారి వేణువాద్యం.

11 గంటలకు సత్యహరిశ్చంద్రీయం వారణాసి ఘట్టం పద్యనాటకం. దర్శకత్వం ఆర్హెచ్విఎస్ కుటుంబరావు గారు. పర్యవేక్షణ శ్రీ సాంబశివరావు కండ్రాతి. 12 గంటల 10 నిమిషాలకు యువవాణి తెలుగు కార్యక్రమం. అందించువారు శ్రీ ఆదిత్యతేజ. 12 గంటల 40 నిమిషాలకు ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో విద్యావేత్త ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం.

0: మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం. భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ, హరబంతి పూబంతి చామంతి కథ 2వ భాగం. అందించువారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేతగా మాగుడి గడ్డి, దీని గురించి శ్రీ పివిఎన్ఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు అందిస్తున్న వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అలాగే ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, దీని గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం అధినేత శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతిగారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్, హరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం గురించి పరిమళా శ్రీనివాస్ గారి ప్రసంగం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఉద్యమేనహి సిద్ధ్యంతి కర్యానిన మనోరథైహి, శ్రీ ఆదిత్య భరద్వాజ్ ఉప్పలగారి సంస్కృత ప్రసంగం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 లెజెండ్స్ ఆఫ్ టెక్కన్ ప్రత్యేక సంగీత కార్యక్రమం. ఇవి ఈనాటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:00 కావస్తోంది. కొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మై జయా భారతి. प्रधानमंत्री नरेंद्र मोदी ने कल नई दिल्ली में केंद्र सरकार के सचिवों के साथ तीसरी उच्च स्तरीय बैठक की. बैठक में देश के बुनियादी ढांचे, संपर्क, सुरक्षा, विदेश नीति और सुशासन से जुड़े मुद्दों पर चर्चा हुई. प्रधानमंत्री ने अधिकारियों से देश के भविष्य को ध्यान में रखते हुए दूरगामी योजना बनाने को कहा. उन्होंने कहा कि सरकारी विभागों के बीच बेहतर तालमेल जरूरी है. श्री मोदी ने डेटा के सही इस्तेमाल पर जोर दिया और इसे देश की महत्वपूर्ण संपत्ति बताया. उन्होंने कहा कि विभागों के बीच सोचने और काम करने के तरीकों में सुधार होना चाहिए. प्रधानमंत्री ने सरकारी विभागों, विश्वविद्यालयों और युवाओं के बीच बेहतर संवाद पर बल दिया ताकि नीतियां बनाने में नए विचार शामिल हो सके. उन्होंने देश के रक्षा उद्योग को मजबूत बनाने और उसे वैश्विक स्तर पर आगे बढ़ाने पर भी जोर दिया. जापान के रक्षा मंत्री शिंजीरो कोइजुमी ने कल नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की. बैठक में भारत और जापान के बीच रक्षा और सुरक्षा सहयोग को और मजबूत करने पर चर्चा हुई. प्रधानमंत्री ने कहा कि दोनों देशों की साझेदारी हिंद प्रशांत क्षेत्र में शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है. प्रधानमंत्री ने रक्षा क्षेत्र में जापान की कंपनियों और स्टार्टअप्स के साथ मिलकर काम करने, खासकर रक्षा उपकरणों के विकास और उत्पादन में सहयोग बढ़ाने की संभावनाओं पर भी चर्चा की. भारत आज पुणे में 12वीं ब्रिक्स संचार मंत्रियों की बैठक की मेजबानी करेगा. बैठक की अध्यक्षता संचार मंत्री ज्योतिरादित्य सिंधिया करेंगे. इसमें ब्रिक्स सदस्य देशों के संचार मंत्री, वरिष्ठ प्रतिनिधि सूचना और संचार प्रौद्योगिकी, डिजिटल परिवर्तन, नवाचार को मजबूत करने पर विचार विमर्श किया जाएगा. बैठक का विषय है समायोजन, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण. केंद्रीय मंत्रिमंडल ने लद्दाख में जम्मू और कश्मीर उच्च न्यायालय की खंडपीठ स्थापित करने को स्वीकृति दे दी है. गृह मंत्री अमित शाह ने सोशल मीडिया पोस्ट के माध्यम से इसकी जानकारी दी. श्री शाह ने कहा कि इस निर्णय से लद्दाख के दूर दराज के इलाकों में रहने वाले लोगों को न्याय और उन्हें मिलने वाली कानूनी सेवाओं का लाभ उठाने में लगने वाला समय कम हो जाएगा. सर्वोच्च न्यायालय ने पूर्व न्यायाधीश आर सुभाष रेड्डी की अध्यक्षता में 5 सदस्यों की उच्च स्तरीय जांच समिति गठित की है। हमारे संवाददाता ने बताया है कि यह समिति पिछले महीने नई दिल्ली के जंतर मंतर और देश के अन्य हिस्सों

0: Public infrastructure, future networks, cybersecurity, capacity building, and inclusive digital connectivity. Union Cabinet has approved the establishment of a bench of Jammu and Kashmir High Court in Ladakh. Union Home Minister Amit Shah disclosed this in a social media post. Mr. Shah said that the decision will significantly enhance access to justice for citizens living in remote areas of Ladakh by reducing the time required to avail themselves of the legal services they are entitled to. He added that government is fully committed to the all-round development of Ladakh and to ensuring constitutional safeguards. National Testing Agency, NTA, has said that its Answer Key Challenge system is designed to be fair to all students and rejected concerns about it being expensive. An NTA Answer Key Challenge is an online process where candidates who take an exam like JEE Main, NEET and or UGC NET can object to errors in the provisional answer key. In a social media post, NTA said if even a single candidate challenges a question and the subject experts accept the challenge, the revised answer key applies to every candidate who wrote the exam. It said the fee is charged for challenging an answer to discourage frivolous challenges and it is refunded if the challenge turns out to be right. NTA said 200 rupees per question is refunded to the candidate whose challenge is upheld. The agency said the fee exists to discourage frivolous challenges, not to profit from genuine ones. It said an accurate challenge from any candidate can correct the record for lakhs of others. The Supreme Court has constituted a 5-member high-powered inquiry committee headed by former top court judge Justice R. Subhash Reddy, HPEC, to independently examine allegations of violence during the student demonstrations held at Jantar Mantar in New Delhi and other locations across the country last month. And in badminton, Indian shuttlers will be in action today in the men's and women's doubles quarterfinals at the BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన పదవి అంశం గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం వింటారు.
2: పదవి అంటే మనం నిర్వహించే బాధ్యతల్లో ఒక స్థాయి తర్వాత మరొక స్థాయికి ఎదగటం, ఈ విధంగా ఎదుగుతూ ఉన్నతమైన పదవిని చేపట్టడం. చిన్న పదవి, పెద్ద పదవి ఏదైనా సక్రమంగా నిర్వహించగలగటం ఒక బాధ్యత. చిన్న పెద్ద తేడాలు కేవలం పరిపాలనా సౌలభ్యానికే కానీ నిర్వహణలో ఏ తేడా ఉండదు. నియమ నిబంధనలు ఏ పదవికైనా వర్తిస్తాయి. పెద్ద పదవి అయితే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, చిన్న స్థాయి వారిని బాధ్యుల్ని చేయొచ్చు అనుకోవడం పొరపాటు. అది ఎప్పటికైనా ప్రమాదమే. పలుకుబడి విషయంలో కొంత తేడా ఉంటుందేమో, కానీ కర్తవ్య నిర్వహణలో మాత్రం ఏ పదవిలో ఉన్నవారైనా ఒకటే నియమం. పదవి పెరిగినా కొద్దీ సామాన్య నియమాలు వర్తించకపోయినా అసాధారణమైన బాధ్యతలు పెరుగుతాయి. పదవి పెదవి ఎప్పుడూ చెలిస్తూనే ఉంటాయి. పదవుల్ని చూసి మానవత్వాన్ని మర్చిపోయి వికృతంగా అహంకారపూరితంగా ప్రవర్తించడం సరైనది కాదు. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అన్నారు. అంటే మనకంటే తక్కువ ఆయుష్ కలిగి నవ్వే అదృష్టం లేకుండా కేవలం ఉదరపోషణ కోసమే జంతువులు, క్రిమికీటకాలు సృష్టిలో జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వాటితో పోల్చి చూస్తే మనిషి ఉన్నతమైనవాడు. ఈర్ష, అసూయ, ద్వేషాలకు లొంగిపోయి తను మనిషిని అన్న సంగతి మర్చిపోయి ప్రకృతిని, చుట్టూ ఉండే వాతావరణాన్ని కలుషితం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా మనసుని కూడా కలుషితం చేసుకుని వికృత చేష్టలతో హాని కలిగిస్తున్నాడు. సమాజంలో అన్యాయం, అక్రమం జరిగినప్పుడు కొందరు స్పందిస్తారు, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తారు. కానీ మరికొందరు ఉగ్రవాదంతో భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగితే చుట్టూ ఉన్న వాతావరణం భీభత్సంగా మారి మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఏ పదవిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అని కాకుండా ఎన్ని మంచి పనులు గుర్తుండిపోయేలా చేశాము అన్నది ముఖ్యాంశం. లేదంటే పదవిని చూసుకొని మురిసిపోయి చేయాల్సిన పనుల్ని నిర్లక్ష్యం చేస్తే కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే కేవలం పదవులకి మాత్రమే విలువ ఇవ్వకుండా పదవిలో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేశాము అని ఆలోచిస్తే ఆ వ్యక్తి జీవితం పదవి లేకపోయినా పదవీ విరమణ తర్వాత కూడా

0: చుట్టుపక్కల వారి నుండి గౌరవ మర్యాదలు లభిస్తాయని అనుకోవడంలో అనుమానం లేదు. సమాజంలో మనం చూస్తున్న కొందరు ప్రముఖులు క్రింది స్థాయిలో ఎంతో కష్టపడి పదవుల్ని ఆశించకుండా ఆ పదవులే తమని వెతుక్కుంటూ వచ్చేలా ఒక లక్ష్యంతో కృషితో సాధించారు. ఎందరికో మార్గదర్శకులైనారు. సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు వ్యాపార రంగంలో ఉన్నత పదవుల్ని చేపట్టారు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగి తమ పరిపాలనా సామర్థ్యాన్ని, నిర్వహణ బాధ్యతల్ని రుజువు చేసుకున్నారు. ఈ పదవుల్ని చేపట్టడానికి వయసు కాని, విద్య కాని, కులం, మతం, వర్ణం, వర్గం, దేశం, విదేశం అన్న తేడా కాని ఏమాత్రం అడ్డురాకుండా తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేశారు. చిరిగిన వస్త్రాన్ని కుట్టేందుకు చిన్న సూదిని ఉపయోగిస్తాం. పెద్ద భవనాన్ని నిర్మించాలంటే పెద్ద గుణపంతో గోతులు తీస్తాం. ఈ సందర్భంలో సూది చిన్నదని నిర్లక్ష్యం చేయలేం కదా, గుణపం గొప్పదని ప్రకటించలేం కదా. ఈ విధంగానే ప్రతి పని గొప్పదే, ఆ పనిచేసే వ్యక్తి గొప్పవాడే అని భావించాల్సి ఉంటుంది. పదవి చిన్నదైనా పెద్దదైనా బాధ్యత, కర్తవ్యం విలువైనవని భావిస్తూ నిర్వహిస్తారని, ఆ పదవికే వన్నెతేస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు పదవి అంశం గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్.
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లనే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసిండారా.
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెల్వక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

0: మీరింతవరకు శ్రీ అష్టలక్ష్మి స్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో అనుకూలమైన పంటలపై ఎల్నైనో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం పూల మొక్కల శాస్త్రవేత్త శ్రీ కె. మమత గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు స్వాగతం. ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో అనుకూల పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలి మన రాష్ట్రంలో, ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మమత గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఇక వారిని అడిగి వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకుందాం. నమస్కారం అండి మమత గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఈ వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, మరి ఇట ఏర్పడినప్పుడు ఎటువంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది, ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ముందుగా రైతు సోదరులకు తెలియచేయండి.
2: ఈ ఎల్నినో పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలు కానీ ప్రస్తుతం వేసుకోవాల్సిన పంటలు కానీ చాలా ముఖ్యమైన అంశం. దీన్ని మామూలుగా ఎల్నినో ఏర్పడడానికి ముఖ్య కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కడం వలన వర్షాలు తక్కువగా రావడం, బలహీనమైన ఋతుపవనాలు, అంటే ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షపాతం లేకపోవడం, వేడి గాలులు ఎక్కువగా రావడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, కరువు సంభవించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఋతుపవనాలు సమయానికే వచ్చినా తర్వాత మెల్లిగా మనకు మధ్యంతర కరువు, చివరి దశ బెట్ట అనేది సాధారణంగా సంభవిస్తూ ఉంటుంది.
1: ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ పంటలు వేసిన సందర్భంలో మొక్కలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మరి ఈ పరిస్థితుల అనుకూలంగా ఏమైనా పంట మార్పిడి కూడా చేసుకోవాలా, విత్తుకోవాలి, ఇటువంటి వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
2: తప్పకుండా. వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనకు ఆల్రెడీ పంటలు అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో నమోదైనాయి, తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఆల్రెడీ మనకు సాగు చేస్తున్న పంటలు కూడా ఆ పంటల పరిస్థితి అనేది అంత బాగోలేదు. ముందుగా వేసుకున్న పంటల్లో కూడా మనకు పరిస్థితులు అంత బాగోగా లేవు. పంటలు వడలిపోవడం, వర్షాలు లేక బెట్టకు గురవ్వడం అనే అంశాలని మనం గమనించడం జరిగింది. తక్కువ వర్షపాతం వల్ల, ఋతుపవనాలు ఆలస్యం అవ్వడం వల్ల చాలా వరకు పంటలు అనేది వేసుకోలేదు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొలక నుండి శాకీయ దశలో పత్తి పంట ఉన్నది. ఈ పత్తి పంట మనకు పోషకాలను పిచికారీ చేసినట్లయితే మనకు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 3919

0: 19 లేదా పొటాషియం నైట్రేట్ అనే రసాయనాలను మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా పొటాషియం పోషకాలను మనం పిచికారీ చేసినట్లయితే పంట అనేది బెట్టం తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సూక్ష్మధాతు లోపాలుంటే గనక ఫార్ములా 4, ఫార్ములా 6 అనే రసాయన మందులను 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే బెట్ట పరిస్థితిలో ఉన్న పంట కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కగా పత్తి పంట గురించి ఏ విధంగా సంరక్షించుకోవాలన్న వివరాలు అందజేశారు, బాగుంది. తర్వాత మీరు క్షేత్ర పరిశీలన కూడా చేసినట్లు మీరు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఏ పంటలు మన రైతులు విత్తుకున్నారు, మరి ఆ పంటలు కూడా ఇదే విధంగా మనం సంరక్షించుకోవచ్చా, ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు ఒకసారి చెప్పండి.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి తర్వాత వరి. వరి అనేది ప్రస్తుతం నారుమడి దశలో ఉన్నప్పటికీ నారుమడిలో వరి అనేది కొంచెం పాలిపోయి అనగా ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగు వర్ణంలో ఉండడము, లేదనంటే చాలా వరకు ఈ వరి నర్సరీలో కూడా చచ్చిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. ఎప్పుడైతే నర్సరీలో వరి మనకు తక్కువగా పాపులేషన్ ఉంటుందో, సాంద్రత అనేది తక్కువగా ఉంటుందో, అప్పుడు మనం ఒకసారి నీటిని తీసివేసి సాఫ్ అనే రసాయనంతో మనం ఒకసారి పిచికారీ చేసి మరల నీటిని అందించినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనిని మళ్ళీ నాటుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ఎకరాని కోసం నాటిన నారుమడి 1/2 ఎకరానికే సరిపోవడము, లేదంటే రకరకాల ఇబ్బందులు, తక్కువ సాంద్రతలో మనం వరి నాటుకొని తక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలో వరి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది.
1: వరి పంట గురించి, వరి నారుమడి గురించి వివరించారు, బాగుంది. ఇంకా ఈ వరి పత్తి తర్వాత ఏ పంటను అధికంగా మన రైతులు సాగు చేస్తున్నారు, ఏమైనా గమనించినట్టయితే వాటి గురించి కూడా వివరించండి.
0: ఇంకా మిగిలిన పంటలు మాట్లాడుకున్నట్లయితే మొక్కజొన్న, కంది ఈ రెండు పంటలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మొక్కజొన్నలో బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే పోషకాలను అందించడము, ఒకసారి అంతర సేద్యం చేయడము, దీని ద్వారా అంతర సేద్యం చేయడం ద్వారా ఒక ఆచ్ఛాదన అంటే మల్చింగ్ లేయర్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా భూమి ఉపరితలం నుంచి ఏదైతే నీరు ఆవిరి రూపంలో వెళ్తుందో అది తగ్గడము, మొక్క కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పంట కంది పంట. కంది పంటకు సహజంగానే బెట్టం తట్టుకునే గుణం ఉంటుంది, కానీ రైతులు క్షేత్రస్థాయిలో కంది పంటలో ఎరువుల యాజమాన్యాన్ని సరిగ్గా చేపట్టకపోవడం చాలా గమనించడం జరిగింది. ముఖ్యంగా కంది పంటకు పొటాష్ ఎరువును మనం ఇయ్యము. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో కంది పంటకు పొటాషియం అందించడం ద్వారా మనకు నీటి సమతుల్యత అనేది ఏర్పడి మనకు చాలా రోజుల వరకు కంది పంట బెట్టం తట్టుకుంటుంది.
1: మరి మొక్కజొన్నకు ఎటువంటి పొటాషియం నైట్రేట్ కానీ 19, 19, 19 ఈ మందు పిచికారీ ఏమన్నారు ప్రతికైతే, మరి మొక్కజొన్న కూడా ఇదే చేయాలా ఏదైనా ఉంటుందంటారా ఈ బెట్ట పరిస్థితి తట్టుకోవడం పాలిపోవడం ఇటువంటి సందర్భంలో?
0: మొక్కజొన్న అనేది రైతులు చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ ఎరువులతో పండిస్తున్న పంట కాబట్టి తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19, 19, 19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ వాళ్ళు పిచికారీ చేసుకోవచ్చు.
1: ప్రతిలో ఏ విధంగా వాడతామో ఈ పిచికారి చేసే మందులు ఆ విధంగా వాడుకొని చక్కగా మనం సంరక్షించుకోవచ్చు అంటారు ఈ మొక్కజొన్న పంటని.
0: అవునండి.
2: మీరింతవరకు అనుకూలమైన పంటలపై ఎల్నైనో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం పూల మొక్కల శాస్త్రవేత్త కె మమత గారు అందించిన వివరాలు విన్నారు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: మాయా మాయా మాయా అంతా మాయా, ఛాయా ఛాయా ఛాయా అంతా ఛాయా.
5: హలో
6: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
5: ఆ చెప్పండి మేడం.
6: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్

0: ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలో అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

0: సాయంత్రం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ రెండేళ్లలోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్, దగ్గర దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి LMC ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకారి వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ SIR 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ SIRలో నోటీసుల జారీ, ధృవపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యుతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్

0: భాగంగానే కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపండించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః స్వనివాసే భారత సర్వకారస్య సచివైః సహ తృతీయ ఉచ్చస్తరీయ ఉపవేశనస్య అధ్యక్షతా కృతా. తథా చ ఆధారభూత సంరచనా, సంపర్కం, సురక్షా, విదేశకార్యం తథా శాసనం ఇత్యేతైః సంబద్ధానాం మంత్రాలయానాం విభాగానాం చ భావీ కార్యసూచ్యాం చర్చా వికృతా. సహ సచివాన్ దేశస్య భవిష్యం కథం భవితవ్యం ఇతి దీర్ఘకాలిక దృష్టికోణేన చింతయితుం ఉద్బుద్ధవాన్. అధికాంతర సక్రియతా తథా దత్తాంశస్య ప్రభావి ప్రయోగస్య ఆహ్వానం కురవన్ శ్రీమోదీ అవదత్ యద్ దత్తాంశః రాష్ట్రీయ సంపత్తిః భవిష్యస్య సంసాధనం చ అస్తి. సహ దేశస్య రక్షా ఉద్యమం సుదృఢీకరణస్య ఆవశ్యకతాయాః విషయేపి అవధానం ప్రదత్తవాన్. తథా చ వైశ్వికస్తరే అధిక ప్రతిస్పర్ధాత్మకం కార్యం చ కర్తుం ప్రైరయత్. సభాయాం సచివాః క్షేత్రీయ ప్రాథమికతాసు ఉదయోన్ముఖ ప్రతిసంధిషు కార్యాన్వయన విషయేషు చ స్వానుభవాన్ వినిమయీ కృతవంతః. మంత్రిపరిషదీయ సచివః ప్రముఖమంత్రాలయానాం విభాగానాం చ సచివాః ప్రధానమంత్రి కార్యాలయస్య వరిష్ఠాధికారిణశ్చ అస్యాం సభాయాం ఉపస్థితాః ఆసన్. భారతస్య ఆధికారికయాత్రాయాం ఆగతః జాపానదేశస్య రక్షామంత్రి సిన్జిరో కుయిజుమి హ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేలనం కృతవాన్. భారతజాపానదేశయోః మధ్యే విశేష సామరిక వైశ్విక సహభాగిత్వం సుదృఢీకరణాయ స్వస్వదృష్టికోణస్య ఆదానప్రదానం కృతవంతౌ. భారత ప్రశాంత క్షేత్రే తథా చ బహిః శాంతిః స్థిరతా సమృద్ధిః చ వర్ధయితుం భారత జాపాన రక్షా సురక్షా సహకారస్య మహత్వమపి అధోరేఖితవంతౌ. శ్రీమోదినా రక్షాక్షేత్రె విశేషతః మేక్ ఇన్ ఇండియా ఇత్యస్య ఆశ్రయే సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ కృతే భారతీయ సమవాయైః స్టార్టప్ ఇత్యతైః చ సహ సహభాగిత్వం కర్తుం జపాన్ దేశస్య కృతే అవసరాః నిరూపితం. రక్షామంత్రి కొయిజుమి వర్యః ద్వైపాక్షిక రక్షా సహకారస్య ప్రగతి విషయ అవదత్ యత్ భారతేన సహ సంబంధం సుదృఢం కర్తుం జపాన్ సర్వకారస్య నిరంతర ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవాన్. భారతం అద్య పూణెనగరే 12వ బ్రిక్స్ సంప్రేషణ మంత్రిణాం సమ్మేళనం ఆయోజయషి. అస్యాః సభాయాః అధ్యక్షః కేంద్రీయ సంచార మంత్రి జ్యోతిరాదిత్య

0: अध्यावर्यः भविष्यति। सभायां ब्रिक्स सदस्य राष्ट्राणां संप्रेषण मन्त्रिणः वरिष्ठ प्रतिनिधयः च आईसीटी इति संगृह्य सूचना संप्रेषण प्रौद्योगिकीनां डिजिटल परिवर्तनस्य नवान्वेषणस्य संरचनायाः च विषये सहकारं सुदृढं कर्तुं चर्चां करिष्यन्ति। अयं कार्यक्रमः ब्रिक्स सदस्य राष्ट्राणां कृते उदयोन्मुख प्रौद्योगिकीनां डिजिटल सार्वजनिक संरचनायाः साइबर सुरक्षायाः क्षमता निर्माणस्य समावेशि डिजिटल संपर्कस्य च विषयेषु विचाराणाम् आदान प्रदानाय मञ्चं प्रददाति। राष्ट्रीय परीक्षण संस्थया एनटीए इत्यनेन उक्तं यत् तस्य आंसर की चैलेंज इति पद्धति सर्वेषां छात्राणां कृते निष्पक्षतया परिकल्पिता अस्ति तथा च तस्य व्ययस्य विषये चिन्तामपि निराकृतम्। एनटीए इत्यस्य आंसर की चैलेंज इति एका ऑनलाइन इति आभासीय प्रक्रिया अस्ति यत्र परीक्षार्थिनः अस्थायी आंसर की इत्येतस्मिन् त्रुटयः अन्वेष्टुं शक्नुवन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సమాచార లేఖ మీకు వినిపిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: విద్యారంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని రాష్ట్ర కార్మిక గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేకానంద్ అన్నారు. 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో కోటపల్లి మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మౌలిక వస్తులు ఇతర మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాలకు మరో 30 లక్షల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు మంత్రి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి తర్వాత 2500 మంది విద్యార్థులకు వసతితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించినట్టుగా తెలిపారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డ్స్ జారీ చేయనున్నట్టుగా తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 40,465 ఆహార భద్రతా కార్డులు జారీ చేయగా 256,178 స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 423 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 257,251 మంది కార్డుదారులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. రేషన్ కార్డుదారులు రాష్టంలో ఏ రేషన్ షాపు నుంచైనా పోర్టబిలిటీ విధానంతో సరుకులు పొందవచ్చని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విదేశీ ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని యువత నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆషాఢమాసంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ ఆలయం వద్ద బోనాల జాతర ఘనంగా జరిగింది. జాతరకు తెలంగాణ జిల్లాతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి తమ ఎలవేలుపుగా భావించే గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒడిశాలో సింగరేణి నైనీగర నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రక మైలురాయిని అధికారులు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి అధికారులకు కార్మికులకు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందిస్తామన్నారు. అమృత్ 2.0 కింద చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కీలక పాత్ర పోషించారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జయశంకర్ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర కీలకమైందని తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ లభిస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తెలిపారు. మంచిర్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా నూతన మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.

0: మంచిర్యాల జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణం కాపాడాలని పిలుపునిచ్చారు. హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో పామ్ ఫాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటి నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మందమరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేసి వృత్తి విద్యా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు అవకాశాల సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యావస్థలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.
1: మీరింతవరకు మంచిర్యాల జిల్లా సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఇది ఈనాటి మా జిల్లా సమాచార లేఖ కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు

అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్, జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జులైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్, జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్, జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్,

0: హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన పరిస్థితులు ఎలాంటివైనా మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అంటున్న అరిపిన జయలక్ష్మి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు చెత్త సేకరణ కుటుంబ వృత్తిగా ఉండి ఒక మనిషి తలుచుకుంటే ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అని నిరూపిస్తున్న అరిపిన జయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ జయలక్ష్మి గారు.
3: నమస్కారం సార్.
2: కుటుంబ వృత్తి చెత్త సేకరణగా ఉండి మీరు మీ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు?
3: గత 19 ఏళ్ళుగా మా తల్లిదండ్రులకి ఇది వృత్తిగా కొనసాగుతోంది. సో వాళ్ళు రోడ్డు మీద చెత్త తీసుకోవడం అంటారు కదా, ముందు ఆ పని చేసేవాళ్ళు, ఆ తర్వాత ముగ్గు అమ్మడం లాంటివి కూడా చేశారు. దాని తర్వాత మాకు ఈ హైదరాబాద్ గార్బేజ్ కలెక్షన్లో వెళ్ళాలని అలా 19 సంవత్సరాలుగా వాళ్ళు అదే పనిలో ఉన్నారు సార్. నేను నా 6th 7th క్లాస్ స్టార్టింగ్లో అంటే అమ్మ నాన్నలతో పాటు పొద్దునే పనికి వెళ్ళేదాన్ని. అలా వెళ్తూనే నా స్కూలింగ్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేశాను. ఈ సమాజం గురించి ఒక అవగాహన కానీ లేదంటే నేను ఏదో చేయాలని ఒక అవేర్నెస్ నాకు ఎప్పుడు వచ్చిందంటే నేను మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నా 8వ తరగతిలో. అది మానవ హక్కుల కోసం పనిచేసే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో అందులో నేను వెళ్ళినప్పుడు అక్కడ హైదరాబాద్ సిటీ లెవెల్లో చిల్డ్రన్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, తర్వాత అర్థం కూడా కాలేదు. కానీ అంటే చిల్డ్రన్ పార్లమెంట్ అంటే ఏంటి, వ్యవహారం అంత పెద్దది కదా అన్నట్టు. కానీ నేను

0: పార్టిసిపేట్ చేశాను. అందులో నేను ఆ సంవత్సరానికి హైదరాబాద్ సిటీ లెవెల్ చిల్డ్రన్ పార్లమెంట్ కి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాను. అండ్ అక్కడి నుంచి అంటే నేను ఏదైతే చదువుతూ వస్తున్నానో అది ఒక పక్క చేస్తూ కూడా వచ్చాను. సో అలా నాకు ఇంకా ఎక్కువ అర్థమైంది సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనేది నేను అక్కడే నేర్చుకున్నాను. చిల్డ్రన్ పార్లమెంట్ ద్వారా పెద్ద పెద్ద అధికారులను కలిసే అవకాశాలు నాకు వచ్చాయి. అలాగే నేను 2021 సెప్టెంబర్ 7 దివ్యా దేవరాజ్ మ్యామ్ గారిని కలిశాను. అప్పటి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ మామ్ని కలిసి మాట్లాడడం, ఏదైతే మన సంస్థ మురికివాడల్లో పనిచేస్తుందో అక్కడ అంగన్వాడీస్ లేవని మామ్కి చెప్పాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని, అంగన్వాడీస్ లో అంటే లంచ్ మనకుంది ఎలాగో ఉంది కానీ బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము మామ్ని అడిగాము. మామ్ అప్రూవ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది మీలాంటి పిల్లలు పనిచేయడం అని కూడా మేడం ప్రశంసించారు. చిన్న పిల్లలకి మా బస్తీలో చూస్తుంటాం కదా, పొద్దునే పెద్దవాళ్ళంతా పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తారు. పిల్లలకి కాస్త సమయం అంగన్వాడీస్ లో దొరుకుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదగడానికి చాలా బాగుంటుందని ఆ ఐడియాతో వెళ్ళి మ్యామ్కి చెప్పాము. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, ఎందుకంటే ఈ కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం కాబట్టి నేను తట్టుకోగలిగేదాను. అంటే గవర్నమెంట్ హై స్కూల్ కాబట్టి మిడ్ డే మీల్స్ కోసమే వెళ్ళిన రోజులు ఉన్నాయి కాబట్టి తట్టుకోగలిగేదాను. అంటే కొంచెం పెద్దదాన్ని 6th 7th ఆ టైం. కానీ చిన్న పిల్లలకి మా బస్తీలో చూస్తుంటాం కదా, పొద్దునే పెద్దవాళ్ళంతా పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తారు. పిల్లలకి కాస్త సమయం అంగన్వాడీస్లో దొరుకుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదగడానికి చాలా బాగుంటుందని ఆ ఐడియాతో వెళ్ళి మ్యామ్కి చెప్పాము. అది అప్రూవ్ అయ్యింది.
1: మాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మొదటి అవకాశం లభించింది ఆ చిల్డ్రన్ పార్లమెంట్లో. అప్పటికి ప్రైమ్ మినిస్టర్గా మీరు ఎన్నికయ్యారు. తర్వాత మీరు విదేశీ ప్రయాణం మొట్టమొదటికి ఎప్పుడు చేయాల్సి వచ్చింది, దాని ద్వారా ఏం నేర్చుకున్నారు?
0: డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను విదేశీ ప్రయాణం చేశాను. అయితే ఎన్జిఓ నుంచి వచ్చిన అవకాశం నా కాలేజ్ నాకు ప్రోత్సహించిన తీరు ఈ విదేశీ ప్రయాణానికి ఒక ప్రధాన కారణమయ్యాయి. ఒక 4,000 అప్లికేషన్స్లో 10 మాత్రమే ఈ గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ అనే దానికి సెలెక్ట్ అయ్యారు. మామూలుగా ఇది గాంధీ కింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో వీళ్ళ విలువలు, వీళ్ళ మార్గాలు, ఈ శాంతిని ఎలా పెంపొందించాలి, ఇలాంటి విషయాలన్నీ నేను జూన్ 17 వెళ్ళాను 2022 యుఎస్ఏకి. సో అప్పుడు నేను నేర్చుకున్నాను దీని గురించి. నేను వెళ్ళింది ఒక 15 పీరియడ్, ఆ తర్వాత మళ్ళీ 6 తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎవరైతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మహాత్మా గాంధీ గారి గురించి కూడా, సత్యాగ్రహ మూమెంట్, ఇవన్నీ మేము ఇక్కడ మళ్ళీ ఇంకో 15 నేర్చుకోవడం జరిగింది.
1: కుటుంబ నేపథ్యానికి ఫ్లైట్ ఎక్కడము, అది కూడా మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణము, అమెరికాకి వెళ్లాల్సిన అవకాశం రావడం, ఎలా అనిపించింది అప్పుడు మీకు?
0: చాలా ఆనందం వేసింది సార్. అంటే ఒక చిన్న అవకాశం లేదంటే ఒక చిన్న ప్రోత్సాహం ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది. వారి కుటుంబ నేపథ్యాలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారనేది మనకి సెకండరీ విషయాలు. కానీ ఒక చిన్న సపోర్ట్ ఏదైతే నాకు మాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచి దొరికిందో, లేదంటే నేను చదివిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి నాకు ఏదైతే దొరికిందో, ఆ దొరకడం ద్వారా నేను ఇంత దూరం వెళ్ళి అక్కడ వెళ్ళి చాలా అంటే చాలా మంచి అనుభూతి సార్. మన తెలంగాణ నుంచి 3 వెళ్ళాం సార్, మొత్తం మన కంట్రీ నుంచి 10 వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు వాళ్ళ కల్చర్ గురించి, వాటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ స్లేవరీ ఎలా ఉండేది అక్కడ, ఇది వీటన్నిటి గురించి చాలా మంచి అనుభూతి నాకు దొరికింది.

0: విజయలక్ష్మి గారు, మీరు ఒక్కరోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్గా పనిచేశారు విషయం తెలిసింది, అది ఎలా సాధ్యపడింది?
1: అర్జున్ సినిమా చూసాం కదా, ఇందులో ఆయన ఒక రోజు సీఎంగా
0: ఉంటారు.
1: సో ఇది కూడా సేమ్ అలాంటి అవకాశమే సార్. అయితే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు ఒక క్వశ్చన్ అడుగుతారు సార్, మనం దానికి ఒక వీడియో రికార్డ్ చేసి పంపించాలి. అలా నేను మొదటిసారి వీడియో చేసినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది, రన్నర్ అప్ అయ్యాను. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల్లో నేను ప్రయత్నించినప్పుడు అది సాధ్యపడలేదు. కానీ 4th టైంకి నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ. అండ్ ఈసారి నాకు ఒకరోజు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా ఆంధ్ర తెలంగాణకి ఉండే అవకాశం నాకు దొరికింది. అండ్ ఇది అగైన్ మళ్ళీ దివ్య మ్యామ్ నాకు ఇచ్చిన అవకాశం. ఇన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్లో నలిని మ్యామ్ ప్రోత్సాహం మళ్ళీ ఇక్కడ నాకు చాలా బలంగా పనిచేసాయి. అలా నేను ఒక రోజంతా ఉన్నాను, చాలా గొప్ప అనుభూతి అది. నా ఇప్పటి వరకు ఉన్న ప్రతి దాంట్లో ఏదైనా కొంచెం ప్రత్యేకంగా ఉందంటే అది ఇది అని చెప్పొచ్చు. ఆ రోజు ఆయన పెద్ద డిస్కవరీ కార్లో మా ఇంటికి వచ్చారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు కార్యక్రమాలన్నీ చూసుకున్నాను. చాలా అంటే చాలా
0: అనిపించింది.
1: ఉన్నాను ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పటికి ఇంకొక స్లమ్కి వెళ్ళాము. అక్కడ అందరి ముందు అంటే మా బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు నాకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు, నువ్వు విన్నర్ అని చెప్పి. సో అక్కడ ఏదైతే అదే బస్తీలో పుట్టి పెరిగి చేశాను, అప్పటిదాకా ఏదో చేస్తుందని వాళ్ళు అనుకున్నారు, ఏదో చేసేస్తున్నానని నేను అనుకున్నాను. ఒక గుర్తింపు వల్ల చాలా మార్పులు నేను మా వాళ్ళలో కూడా చూశాను. ప్రతి దగ్గర నేను రిపీట్ చేసేది నమ్మేదని ఒక చిన్న ప్రోత్సాహం, ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఏదైతే మనకు దొరుకుతుందో అది మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది.

0: మీరు ఇంకే సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు?
1: మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచే నేను ఏది చేసినా దాని తరపు నుండే చేస్తాను. మా బ్రదర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్ గారు ప్రతిదానికి నాకు చాలా గట్టి ప్రోత్సాహం గత 5-6 సంవత్సరాలుగా. బస్తీలో కూడా ఒక 20-30 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ క్లాసులు తీసుకోవడం, అంటే చిల్డ్రన్ పార్లమెంట్ ని వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం, ఆ తర్వాత కొన్ని వివిధ కార్యక్రమాలు. ఇలా సమాజంలో ఒక అపోహ కూడా ఉంది, మేము ఒక కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్ చేస్తాం మామూలుగా, కానీ ఎప్పుడైతే మేము మీ ఇంట్లో కలెక్ట్ చేసినప్పుడు మాకు మీ నుండి 100-150 వస్తుందో అదే మా అమౌంట్. గవర్నమెంట్ నుంచి జీతభత్యాలు ఏముండవు.
0: మీరు ఇప్పటివరకు చేసిన సేవలకు పరంగా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా గుర్తింపు లభించిందా?
1: లాస్ట్ టైం ఉమెన్స్ డే రోజు 16th స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఈసారి సో మహిళా విశిష్ట పురస్కారం అని చెప్పి గవర్నమెంట్ నుంచి నాకు 1 లక్ష రూపాయలు అందాయి సార్. 16 మందితో పాటు నాకు కూడా మన రవీంద్ర భారతిలో మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా నేను అవార్డును తీసుకున్నాను. అలాగే 2021లో తమిళిసై సౌందరరాజన్ గారి చేతుల మీదుగా రాజ్భవన్ లో నేను అవార్డు తీసుకున్నాను ఉమెన్స్ డే రోజు 8th స్ట్రాంగెస్ట్ ఉమెన్. అప్పుడు
0: 8th స్ట్రాంగెస్ట్ ఉమెన్ లో ఉన్నారు, ఇప్పుడు 16th స్ట్రాంగెస్ట్ ఉమెన్ లో ఉన్నారు.
1: yes.

0: చివరగా, ఎక్కువ మంది వారి జీవితంలో ఎదురైన ప్రతి చిన్న కష్టానికో ప్రతి చిన్న అడ్డంకికో తమను తాము చాలా తక్కువగా ఊహించుకొని నీలబడిపోతుంటారు, డౌన్ అయిపోతుంటారు. అలాంటి వారికి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
1: నేను నమ్మే ఒక లైన్ ఏదైనా ఉంది అని అంటే, మనం ఒక పని గురించి

కష్టపడుతున్నప్పుడు అది సెల్ఫ్ కానివ్వండి, లేదంటే సమాజంలో మార్పు చూడడానికి కానివ్వండి, ఏదైనప్పటికీ మనం చేసేది చాలా బలంగా ఉన్నప్పుడు మనం అనుకుంది, అంటే మధ్యలో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు, అసలు ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నాము, సరే ఇంత చేస్తున్నాం కానీ ఎక్కడ ఒక ప్రోగ్రెస్ కూడా కనిపించదు. అలాంటివి కూడా నేను చూశాను చాలా మటుకు. మనం చేస్తుంది ఒక గొప్ప పైన అయినప్పుడు లేదా నార్మల్ పైన అయినప్పుడు అయినా సరే, వ్యక్తిగతంగా ఎదగ

0: పరిష్కారం ఉంటుంది, కొంచెం అది టైం పట్టొచ్చు. సమాజానికి చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఇంకా చాలా అవసరం ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాను, మీరు ఇంకోటి ఏదైనా రిప్రజెంట్ చేస్తుండొచ్చు, లేదంటే మీరు ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ కూడా మీరు చాలా కష్టపడుతుండొచ్చు. ఎందుకంటే ఇంటి పని ఎంత చేసినా తెమ్మలది అంటారు కదా. వాట్ ఎవర్ మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా అది ప్రతీది ప్రత్యేకమే. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక చిన్న చిన్న బుక్స్ డొనేషన్ డ్రైవ్స్ అనొచ్చు, లేదంటే బ్యాగ్ డొనేషన్ డ్రైవ్స్ అనొచ్చు, ఒక క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు, ఇవన్నింటినీ చేస్తూ కూడా వాళ్ళు కూడా సమాజంలో అంత కొంత మార్పు కోసం వాళ్ళు కూడా ఒక కారణం అవుతున్నారు. సో అలా మనం కూడా కారణం అవ్వచ్చు. ఇదంతా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఒక క్లారిటీ ఉంటే చేసేయచ్చు.
1: అరిపిన జయలక్ష్మి గారు, మీరు జీవిత ప్రయాణాన్ని ఎదుర్కొన్న సవాళ్ళని ఒడిదుడుకులను దాటుకొని మాంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ ద్వారా కావచ్చు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు ఇటు సేవా కార్యక్రమాలు కావచ్చు, మీ వర్గం కోసం కానీ లేదా స్లమ్స్ లో ఉన్న పిల్లల కోసం కానీ చేస్తున్న సేవా కార్యక్రమాలు, చివరిగా మీ మాటల్లోనే ప్రయత్న లోపం లేకుండా మనం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఫలితాలు దక్కుతాయని చెప్పారు. మీకు మరిన్ని విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: శుభదం.

0: మీరింతవరకు సుపథం శీర్షికన పరిస్థితులు ఎలాంటివైనా మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అంటున్న అరిపిన జయలక్ష్మి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. ఉదయతరంగిణికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి ఇది మన చట్టం. అడ్వకేట్ వల్ల సమస్య వస్తే, ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకస్.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్తోమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్ యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
0: అలా అడ్వకేట్గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
1: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ పే చేస్తుంది.
0: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా అయినా కొద్దో గొప్ప ఫీజు అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచే చేయను వేస్తే అన్న సంధాన, కొన్ని చోట్ల అడ్వకేట్ని నమ్మి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం కానీ, వాళ్ళు చెప్పిన ఫీజు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్లనో నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ ద్వారా క్లయింట్కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్కు అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్కు కంప్లైంట్ ఇస్తే, మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ బార్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫిట్ కేసు డిసిప్లినరీ కమిటీకి పంపించాలి, ప్లస్ ప్రాథమిక విచారణ చేసి ఇందులో సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ వారు డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అక్కడికి రిఫర్ చేస్తారు.
0: అనంతసేన్ రెడ్డి గారు, మామూలుగా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మీ బార్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందండి?
1: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
0: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
1: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్

0: కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి సంస్థ. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
1: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్యల వల్లనో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తారు. ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
0: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటుండండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్గా అడ్వకేట్కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయ్యి వారు సమాధానం చెప్పుకోవాలి.
1: అంటే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపబడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
0: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్ధంగా కంప్లైనెంట్ను తర్వాత రెస్పాండెంట్ను ఇద్దరిని అడుగుతాం, ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకుని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్ధతిలానే ఉంటుందేమో.
0: క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధమైన ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
1: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు. ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడిగా, అంటే ఒక అడ్వకేట్ ని తమ కేసుని, తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి, పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
0: ఎస్ అండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, డిసిప్లినరీ కమిటీ, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్ట్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్థోమత లేనటువంటి పిటిషనర్స్ కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్థోమత లేదు, నేను అడ్వకేట్ ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్ కు ఈ కేసు ఎంట్రస్ట్ చేస్తాం.
1: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కంప్లైంట్ కి సహాయం చేయగలదు?
0: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్ కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రూల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
1: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది.
0: ఎస్.
1: అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన

0: నష్టానికి గాను డ్యామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్ళాలంటారు? బార్ కౌన్సిలే డ్యామేజెస్ అవార్డు చేస్తుందా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలా?
1: కొన్ని సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ కు డైరెక్షన్ ఇచ్చి నీ వల్ల నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా గానీ ఆర్డర్లోనే క్లయింట్ కు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, డామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళమని క్లయింట్కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
0: ఆల్రెడీ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ వాళ్ళు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్కి వచ్చింది కాబట్టి ఆ తర్వాత డ్యామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకుని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
1: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు.
0: కాబట్టి కంచే చేను వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు చట్టంలో
1: ఉంది.
0: కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
1: ఎప్పుడు ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్ కు వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒక 100 నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పై నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా.
0: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
1: ఎస్ అండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
1: నమస్తే, థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే అనే అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. చిత్రసీమ సినీ గీతాలు వినండి. ఖడ్గం చిత్రం నుండి కల్పన గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో మరొక పాట వినండి. చిత్రం మల్లన్న, గానం రీటా, రచన సాహితీ.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ జయప్రద రామమూర్తి గారి వేణువాద్యం వినండి. మృదంగ సహకారం శ్రీ జి రామచంద్రన్, వయలిన్ సహకారం శ్రీ ఆర్ దినకర్. కార్యక్రమంలో ముందుగా వినండి నాటరాగం కందచాపు తాళంలో పురంధరదాసు కీర్తన.

ఇంతవరకు హిందోల రాగం రూపకతాళంలో దీక్షితార్ కృతి విన్నారు. ఇప్పుడు వినండి ఋషభప్రియ రాగం ఆదితాళంలో త్యాగరాజకృతి.

మీరింతవరకు డాక్టర్ జయప్రద రామమూర్తి గారి వేణువాద్యం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్ దినకర్, మృదంగ సహకారం శ్రీ జి రామచంద్రన్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కొత్త దృష్టికోణాల కోసం విశ్వవిద్యాలయాలు యువతతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ కృత్రిమ మేధను వాడుకుంటూనే మానవ వివేకానికి ప్రాధాన్యమివ్వాలని, భవిష్యత్తు ముందుచూపుతో పనిచేయాలని సూచించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన సమయంలో వారి పట్ల ప్రవర్తించిన తీరుపై పట్టణ సీఐ రఘుపతి రెడ్డిని తాత్కాలికంగా విధుల నుంచి దూరంగా ఉంచాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు. ఈ క్రమంలో రూరల్ సీఐ అంజలికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. నిర్వహణ ఖర్చుల పరిమితిని ఉల్లంఘించినందుకు నివా బుఫా హెల్త్ ఇన్సూరెన్స్పై భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రాబోయే 6 నెలల పాటు కంపెనీ కొత్త శాఖలు ప్రారంభించకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెద్దల్లో చూపు మసకబారే సమస్య నివారణ ఔషధం యువెజీ వాణిజ్యీకరణ కోసం వీసస్ థెరాప్యూటిక్స్తో తమ అనుబంధ సంస్థ విసు ఫార్మా ఒప్పందం కుదుర్చుకున్నట్టు లుపిన్ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఐరోపా సమాఖ్య, బ్రిటన్ తదితర దేశాల్లో ఆ ఔషధ విక్రయాల ప్రత్యేక హక్కులు విసు ఫార్మాకు లభిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బోర్డు డైరెక్టర్గా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. 2026 ఆగస్టు 20 నుంచి 4 ఏళ్ల కాలానికి కేంద్ర బోర్డులో పార్ట్ టైం అధికారేతర డైరెక్టర్గా సోమనాథ్ను నియమించినట్టు ఒక అధికారిక సర్క్యులర్ పేర్కొంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన పూల్ డి మ్యాచ్ను భారత్ 0-0 డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవడంతో భారత్ 5 పాయింట్లతో 2వ రౌండ్కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. భలే భలే మగాడిబోయ్ చిత్రం నుండి నాని లసాచిన్ వారియర్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. సంగీతం గోపీసుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే, క్యూంకి ట్రస్ట్ హై.
4: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కి సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో, ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరీ పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
3: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు. చిత్రసీమకు పునఃస్వాగతం. అన్నయ్య చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం

మణిశర్మ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న గానం చేసిన జొన్నవిత్తుల గీతం వినండి. చిత్రం దేవీపుత్రుడు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రం.

0: మే అమ్మాలి అని.
1: ట్రస్టా?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ తో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
0: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: సంపంగి చిత్రం నుండి పాట వినండి. సంగీతం గంటాడి కృష్ణ, రచన గానం వరికుప్పల యాదగిరి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాసి వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని మంత్రి లేఖలో సూచించారు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనని బాధ్యురాలిగా చేయటం సరికాదన్నారు. నాగార్జునసాగర్లో నీటి కొరత, వర్షపాత లోటు దృష్ట్యా రైతులు పంటల విషయంలో జాగ్రత్త వహించాలని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి కోరారు. నిన్న సూర్యాపేట జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన

మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నీటికి, తాగునీటిని ఉన్న పంటలను కాపాడుకోవడానికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ ఏడాది 31 వరకు 10,00,000 మెట్రిక్ టన్నుల ముడిచెక్కెరను పన్ను లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలతో నిర్దేశిత సుంకం కోటా ప్రాతిపదికన దిగుమతులకు అనుమతిస్తున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. దేశ అభివృద్ధిలో, విధానాల అమలులో సివిల్ సర్వీసుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ముస్సూరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతికతలే ప్రజాసేవకు పునాదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ నైతికతతో వ్యవహరించడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. బొగ్గు, విద్యుత్, ఇనుప ఖనిజం వంటి రంగాల్లో ఉత్పత్తి పెరగడంతో జూలైలో 9 కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 5.4% వృద్ధి సాధించింది. ఈ ఏడాది జూన్లో ఇది 6%గా, గతేడాది జూలైలో 3.2% ఉంది. కొత్తగా ఇనుప ఖనిజాన్ని చేర్చడంతో కీలక రంగాల సంఖ్య 9 చేరింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, మలేషియాకు చెందిన జునైది అరిఫ్, రాయ్ కింగ్ జంట విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. గ్రీకు వీరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సాహితీ గీతం వినండి. సంగీతం థమన్.

చక్రీ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ కౌసల్య గానం చేసిన భాస్కర భట్ల రవికుమార్ గీతం వినండి. చిత్రం ఇడియట్.

శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుండి అద్నాన్ సామి గోపికా పూర్ణిమ గానం చేసిన సాహితీ గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: నిన్నే ఇష్టపడ్డాను చిత్రం నుండి కేకే అలీ గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ఇందుమూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా, మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై.
2: ఓహే జగత్.

0: Why doesn't she just love me?
1: చిత్రసీమ వింటున్నారు. ఆర్యా 2 చిత్రం నుండి రంజిత్ గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరగా వినండి. ఎంసీఏ చిత్రం నుండి కార్తీక్ దీపికా గానం చేసిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమపై

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం 30 సెప్టెంబర్ పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సత్య హరిశ్చంద్రేయం వారణాసి ఘట్టం సమర్పిస్తున్న వారు శ్రీ సిఎస్ఆర్ కళామందిరం.
2: రచన శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. దర్శకత్వం RHVS కుటుంబరావు. పర్యవేక్షణ శ్రీ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు పాత్రదారులు హరిశ్చంద్రుడు డాక్టర్ చింతలపాటి సుల్లపాణి, నక్షత్రుడు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు, కాలకౌశికుడు శ్రీ డి జంగయ్య గౌడ్, వీరబాహుడు శ్రీ వి సూర్యప్రకాష్, కేశవుడు శ్రీ ఆర్ లింగమయ్య, చంద్రమతి శ్రీమతి సురభి జ్యోతి, కళాకంటి శ్రీమతి జి మనుప్రియ, హార్మోనియం శ్రీ అబ్బూరి వెంకటస్వామి, కీబోర్డ్ శ్రీ సిహెచ్ వెంకటరావు.

0: అయ్యా, ఎగవేయవలు నిన్న ఇంత కష్టం నాకు ఎలా వివర్చి తిని తొందర పడకము.
1: ఏవే సొమ్మేయవలసిన వాడము నీవు తొందర పడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందర పడవలదు తొందర పడవలదని నీతులు చెబుతున్నావుగా. ఆహా బాగు బాగు, అన్నింటికీ కాళ్ళు సాచిన నీకేమి తొందర? చూడు హరిశ్చంద్ర.

0: అయ్యా, నిష్ఠురములు ఆడకమయ్యా.
1: ఏవే మాకు రావలసిన సొమ్ము మేము అడుగుట నిశ్చురమాయనగా, ఆహా, నీ అడుగుకున్న గడువు దినంపు నేటితో తీరుచున్నది. ఇంతదనుక నాకిచ్చిన దొక్క కాసైనను లేదే. ఇంకా నీవిచ్చేదివని మాకెట్లో నమ్మకముండును. ఇప్పుడు మాత్రం

0: నక్షత్రక, పత్రములు సాక్ష్యములు ఏలకావలియును, నిస్తస్థిరంబైన నా వాక్కునకు అన్యథాత్వం ఎప్పటికైనను సంభవింపదు కదా.
1: సంభవింపక ఇప్పటికి చేసే

0: ఉన్నది?
1: అయ్యా, నా దీనదశ ఇంచుకు యోచించుము.
0: ఆహా ఆహా, అలాగైనా నేను యోచించి చెప్పేదను వినుము. నీ గాతండది

0: ఇచ్చినది అప్పు ఇచ్చినది కానే కాదు.
1: ఇంతియే కాని నెల దినములలో ఇచ్చదా అని ఆ మునితో ఒప్పుకుంటుని కదా.
0: లేదు అని నా ఆ మాటలన్నీ సున్నయగున్ కాదే
1: అయ్యా. సచ్చేతరమునకు నా మనంబు ఒప్పదయ్యా.
0: అయ్యో అమాయకుడా, ఇంతగా చెడ్డప్పుడు కూడా ఇంకను సత్యము సత్యము అని ఊగులాడుచున్నావే. హరిశంద్ర, నీవేమనుకున్నాను ఒక మాట చెప్పేదని వినుము. జటినై నే అనరాదు కానీ నీ సత్యంబే నీ సత్యంబే.

లేదు అశ్చర్యమేమో. తీర్చుటకే నాటి దారుణంబు మీకు అయ్యా, తీర్చుటకు ఏ నాటిది ఆ రుణము. ఇట్లా మాట్లాడు నాయన ఈ విధంగా నీవన్నచో.

కాట్లు కారిచో, ఇంత ధనము నీవు ఈ పట్టున ఎట్లు ఆర్జించదవో చెప్పుము. చూడము హరిశ్చంద్ర వైదిక.

లేదు లేదు భూవసతి గోష్పాదమంతయును ఇందు ఏదేని వ్యాపారమంద తగిన అంత పుణ్యము.

ఇవి ఏవి కాక చివరకు బానిస వృత్తికి బానిస వృత్తికి పాల్పడినను. నిన్ను కొనువారెవ్వరూ లేరయ్యా, కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీవి రుణబాధను

0: తప్పించుకోను తప్పించుకోను తప్పించుకోను ఆ మా గురువు గారితో నీ దురవస్థ ఎంతయో చెప్పి ఈ సొమ్ము వదిలివేయ ప్రయత్నించదా, ఆ ఈ సొమ్ము వదిలివేయ తెరమును వనరించదా, ఆ చెప్పుము ఏల నీకి బాధ.
1: నక్షత్రక, నా కంఠము కత్తిరించుచున్నను, అసత్యమాడుటకు నా మనంబు ఒప్పదు.
0: ఆ హరిశ్చంద్ర, సరే నీ మేలు కోరి ఇంత వచించదా, వినుము నాయన. పుట్టిన నాటి నుండి హరిశ్చంద్ర.

0: క్షత్రేశ్వర, నీ వంటి మునికుమారులు చెప్పవలసిన నీతులా నాయన ఇవి?
1: అమ్మా చంద్రమతి, నీవును నీ పెన్మిటికి తగినట్లు దిగినావమ్మా. పోనీ చూడమ్మా, మీ నిప్పచ్చరము దళ్ళ నుంచి అమ్మా చంద్రమతి.

లేని ఈ బాధ, మీకే లేని ఈ బాధ నాకా, నీ పెన్మిటి నీవు ఎటైనా వినవమ్మో, నీ పెన్మిటి నీవు ఎటైనా నా కౌనేమి పోనేమి, నా స్థానంబో జపం.

0: నా నీతులు మీరు విననక్కరలేదు. ఊరక అడ్డుపొలలు వేసినట్లు కాదు, మాకు రావలసిన సొమ్ము గవ్వలత కూడా లెక్క పెట్టి మాకు ఇప్పింపు. నేను ఇక్కడ క్షణమాగను. మీ మీద మోమోటం చే ఇంకను ఆలస్యం చేసినచో సహజముగా ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరుగక మానరు. హరిశ్చంద్రా, ఇక నీ పెద్దరికం బాలో చెంపను, నీ పెద్దరికం బాలో చెంపను. మా సొమ్ము కుమ్మరించి మరి నడువుము.
1: దేవి, ఈ రుణబాధ కడుంగడు దుర్భరము కదా. సరిబారిన్నగు బాటు దేవి, ఈ రుణబాధ కడుంగడు దుర్భరము కదా. చూడు.

0: మందభాగ్యుడైన నేను ఇప్పుడు ఏమి చేయగలను? నిర్విశేషముగా రుణము తీర్చుకొని వేసి సంతోషించు భాగ్యము లేకపోయిను కదా.
1: ప్రాణేశ్వర, మీరి పట్టున ధైర్యం వహించి నా మనవి ఒక్కటి ఆలకింపుడు స్వామి, నా మనవి.

0: ప్రాణేశ్వరావు, నీచంబని సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకై వనర్చు నీచ కార్యములను సగౌరవంబులే అగును కదా స్వామి.
1: జీవితేశ్వరి సుగుణ సుమమల్లి,

0: హరిశ్చంద్ర, ఇదే అంగడి వీధి, ఇక్కడ ఒక్క కేక గట్టిగా వేయము.
1: దేవి, నేనిప్పుడు ఏమని ఘోషించవలేను?
2: నాథ, క్రయధనము నమ్ముకొని వారెట్లో, అట్లే కదా నాథ.
0: హరిశ్చంద్ర, ధనమిచ్చి కొనదగిన వారు అందరూ ఇచ్చడనే ఉన్నారు. ఇక నీ ఆగడమును సాధించి అందరూ వినునట్లు ఎలిగెత్తి కేక వేయమో.
1: అయ్యో, ఎంత మంచములకు పాలు పరిచించింది అయ్యా. నేనన్నిటికీ తెగించి ఏ ఉన్నాను, తొందర

కాశీ పూర్వలారా, అయ్యలారా, భాగ్యవంతులారా, ఈమె నా భార్య చంద్రమతీదేవి. కౌచుగునకు రుణగ్రస్తున్న వలన ఈమెను బానిసగా విక్రయించుచున్నాను. ఈమె గుణగణములు తెలుపుచుచున్నాను. సావధానముగా వినుడి.

0: ఎక్కడ అమ్ముతున్నారు రా?
1: ఇగో ఇక్కడే గురుగారు, ఇక్కడే ఇక్కడే ఇక్కడే గురుగారు, ఇక్కడే.
2: బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందభాగ్యుడైన నేనే బానిసలను విక్రయించుచున్నానయ్యా.
0: అట్లయినా నీవెవ్వండవు, ముందు పేరు చెప్పు.
2: అయ్యా నేనెవ్వడైనాను, మీకేమి?
0: ఏమోయ్ పేరు చెప్పుటకే సందేహించుచున్నావు? ఈ కాంతను ఎక్కడ నుండైనా దొంగలించుకొని వచ్చితివా ఏమి?
2: అయ్యా విప్రోత్తమా,

0: ఈ కాంత నీ అదృష్టం చేతనే నీకు లభించినదా?
1: అదృష్టం చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను, ఈమె నా భార్య చంద్రమతీదేవి.
0: ఓహో, ఆ తపోధనుడగు విశ్వామిత్రునకు అప్పు పడుతునని అర్చినది నీవేనా?
1: అవును, నేనే. నా రాజ్యస్వము సర్వస్వము అతనికి ధారపోయినప్పుడు ముందు అతనికి యజ్ఞార్థమే ఇచ్చదనన్న ధనము ముందు నిరూపించకపోవటం వలన.
0: ఆహా, అలాగైనా పత్రాలు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
1: సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తమే సాక్ష్యములు.
0: నీవు ఎంత సత్యవంతుడవైనా ధనము పట్ల కొంచెం సడలు విడవచ్చును.

0: హరిశ్చంద్ర, తీయటి చెరుకు పానము నోటపోయా విషమని గక్కు వారికి ఎవరేమి చెప్పగలరు? సరే, నీ భార్యని ఎంత గమ్మదో ధర చెప్పుము.
1: నక్షత్రకేశ్వర చెప్పుము.
2: పోయి కాళకౌశి కూడా వినుము, కాళకౌశి కూడా వినుము, జాగ్రత్తగా వినుము.
0: చెప్పుము.
2: దంతావళంపు పై బలవంతుండ కండు నిలిచి పైకి రతనం

0: అదే శిష్య, ఇది ఏమి చౌకబారం కాదురా?
1: మరి పంచాంగమ్మ గంటగా వచ్చిన ఆయమే
0: ఏమిరా చెడుగా? ఈ అయవారని జోలని చూసి ధనహీనుడిగా గణించుతున్నావు. ధనమిచ్చదా? దాసిని పంపివేయండి. హరిశ్చంద్ర, సరియేనా?
2: అయ్యా అట్లే సరే.
0: దాసి నడు.
3: అయ్యా వచ్చుతున్నాను. ప్రాణపతి, హరిశ్చంద్ర చక్రవర్తి, మంద భాగ్యనైన నేను నేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనమైపోవలసి వచ్చనే. నాకిక దిక్కెవరు స్వామి, నాకిక దిక్కెవరు.

0: ఈశ్వరా, నాకై దుఃఖింపకుడు. ఎల్లకాలం ఒక రీతి ఎవరికి సాగివచ్చును. కావున నా యజమానుడు తొందరించుతున్నాడు. నాకు సెలవిచ్చి పంపివేయుడు
1: స్వామి. పరుణకి ఎప్పుడు విక్రయించుతునే అప్పుడే నా అనుమతులన్నీ తీరినవి. కానీ

పద్మావతి రాణివాసపు భోగ భంగములన్నిటికీ చెడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబించబోచున్న నీకు కొంత చెప్పుచున్నాను, సావధానముగా ఆకర్ణింపము.

Man.

0: ఏమే కలహ కంటి, నీకోసము దాసిని తెచ్చాను.
1: దుర్మార్గుడా, నీవు ఇల్లు వదిలి ఎంతసేపు అనిది? నీ కొరకై పొయ్యి ఆర్పుకుని నేను కనిపెట్టుకుని ఉండవలసినదేనా? ఈ మధ్య నీకు బొత్తిగా ప్రాయచిత్త కర్మములు లేకనుండవి. నేడు నీకు మూడు నిదలే.

0: నక్షత్రక, ఇంతకన్నా నేను చెడి అయిపోయినదేమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురుగారి రుణము రాబట్టుకొను.
1: నిన్నెవ్వరు ఇచ్చట కొందరు, ఎవరు కొందరు?
0: నక్షత్రేశ్వర, ఎవరు కొనుకొనుకున్న చివరికి అతి చివరికి హీనజాతి కడజాతి వానికైనను నన్ను అమ్మివేయము నాయన.
1: సరే.

పోయి కాశీపురం వాసులారా, ధనోదారులారా, ఒక్క మాట వినండు. ఇతడు హరిశ్చంద్రుడు, అయోధ్య పురాధీశుడు. కొన్ని కారణముల వలన ఇతడు బానిసగా అమ్మబడుచున్నాడు. అంచేత ఇతన్ని బానిసగా మీరు ఎవరైనా ధనోదారులారా మీరు కొనండి. ఏమనుచున్నారు? ఇతని విలువ కట్టమందువా కట్ట

0: ఎవరు ఇట్లా ఉండాలని చూస్తుండవు గానే దెబ్బెత్త రాబోయే హరిశ్చంద్రుడ.
1: హరిశ్చంద్ర ఇంకా పొమ్ము, నీ రుణము తీరినది.
2: నక్షత్రేశ్వర నేను ఇక సెలవు పుచ్చుకునేద. ఎక్కడో నీవు కూడా నా మూలం నా ఘోరారణ్యములను పడరాని పాటలు పడితివి. నక్షత్రేశ్వర నన్ను క్షమించు. వటోత్తమ నమస్కారం అయ్యా.
0: రామయారిచంద్రుడా
1: రాజేంద్ర, నిత్య సత్య సంధ్రుడవైన నీకెప్పటికీ నీ కష్టం లేవు చూడు.

0: బామ్మడిగే డబ్బులు ఇస్తాను రావా పాప నాయన.
1: సరే ఇప్పుడు ఏమి చేయదు, నాకింకా దిక్కెవరు, నా పాపమునకు ప్రాయశ్చిత్తమేది? భగవానుడా,

సత్యహరిశ్చంద్రియం. నాటకం వారణాసి ఘట్టం. రచన శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. దర్శకత్వం RHVS కుటుంబరావు. పర్యవేక్షణ శ్రీ సాంబశివరావు కండ్రాతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి చాలా విషయాలు అయితే తీసుకొని వచ్చానన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో. సో మీరు రెడీగా ఉన్నారు కదా? అయితే ఇప్పుడు ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఒక చిన్న కంటెక్స్ట్. అదేంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పను, ఒక చైల్డ్హుడ్ మెమరీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదే ఆర్ట్ ఆఫ్ రైటింగ్. చిన్నప్పటి నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలుగా రాస్తూ ఉంటాం. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, నీ రైటింగ్ బాగుందంటారు, నీ రైటింగ్ బాగాలేదంటారు. అలా అలా ఒక కంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్తో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఒక మాట వింటుంటాం అనమాట, లైక్ LSRW, లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అనే కాన్సెప్ట్స్. సో ఈ యొక్క LSRW రైటింగ్ W అనే కాన్సెప్ట్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. సో మన కాన్సెప్ట్ పేరే ఆర్ట్ ఆఫ్ రైటింగ్. సో వెల్కమ్ చెప్దాము ఆర్ట్ ఆఫ్ రైటింగ్ గురించి మాట్లాడుకోవడానికి. సో చాలామందికి రైటింగ్ మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. ఈ ముందరే రాసేద్దామనే కాన్సెప్ట్తోనే చాలామంది వెళ్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్తో మనం కొంతమంది, అరే నీ రైటింగ్ బాగాలేదురా అన్నప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు, నీ రైటింగ్ అచ్చం ప్రింట్ కొట్టినట్టే ఉందిరా అన్నప్పుడు కొంతమంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట. సో ఇలా టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసే ఉంటాం. నీ ఎగ్జామ్లో నువ్వు ఇలా డిఫరెంట్గా రాస్తున్నావు, సో నీకు మంచి మార్కులు రావట్లేదు. సో వాళ్ళ దగ్గర కంటెంట్ లేకపోయినా కూడా ఒక మంచిగా ప్రజెంటేషన్ ఉంటే

మార్క్స్ వచ్చే కాన్సెప్ట్ ఉంటుందనే తరుణంలో కూడా మనం అట్లా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క కంటెక్స్ట్లో అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట. అసలు ఎగ్జామ్స్ అయినా హోంవర్క్ అయినా కూడా మన రైటింగ్ని బట్టి మన మార్క్స్ ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. మంచిగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయనే కాన్సెప్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. అది నిజమో కాదో మనకి తెలియదు, కానీ మనం పక్కన వాడిని సాటిస్ఫై చేయడానికి అయితే నీ రైటింగ్ బాగుంది మాత్రమే, అందుకనే నీకు ఈరోజు మంచి మార్క్స్ వచ్చాయని అయితే మనం చిన్నగా ఒక మాట అనేస్తాం అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. సో బేసిక్గా అది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనం అంత తేలిగ్గా రైటింగ్ కాన్సెప్ట్ అయితే తీసేయలేము అన్నమాట. ఎందుకంటే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూడొచ్చు యూపీఎస్సీ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, స్టేట్ పిఎస్సి దగ్గర నుంచి, ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్ సెక్టార్స్లో కూడా ప్రతి దగ్గర కూడా రైటింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్స్లో కూడా రైటింగ్ రిలేటెడ్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ రోజు నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కాన్సెప్ట్ మెయిన్స్ అనేవి యూపీఎస్సీ వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఇంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ రైటింగ్ని మనం చాలా లైక్ ఒక ఇంపార్టెంట్గా ఒక బిలాంగింగ్ మనది అని ఓన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్గా వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కంటెక్స్ట్ లైక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అయితే ఫ్యూచర్లో మనం లైక్ ఇప్పుడున్న టాక్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్లో మనం ఇంకొక ఆర్ట్ ఆఫ్ రైటింగ్లో భాగంగా జర్నలింగ్ గురించి, డైరీ రైటింగ్ గురించి, తర్వాత థింక్ బాక్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మీతో ఉన్నానమాట. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత అయితే మనం ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పాను దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట. సో

సో మంచి పాట అయితే వినేసాం. ఇప్పుడు మనకి టాపిక్లోకి వెళితే కనుక, ఇప్పటి వరకు మనమైతే మన యొక్క అకాడమిక్ రిలేటెడ్ రైటింగ్ ప్రాక్టీసెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం, దాని యొక్క ఇంపార్టెన్స్, తర్వాత రకరకాల అప్లికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. అయితే ఇప్పుడు మాట్లాడే ఆర్ట్ ఆఫ్ రైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎలా అంటే, ఇది ఒక సైకాలజికల్ కంటెంట్ని మెమరైజ్ చేస్తుందన్నమాట, లైక్ ఏ రైటింగ్ విత్ మజిల్ బ్రెయిన్ ఆర్ మజిల్ మెమరీ అంటారు అన్నమాట. సో అసలు ఇది

0: ఏదో డిఫరెంట్గా ఉంది. లైక్ బ్రెయిన్ విన్నాం, మజిల్ బ్రెయిన్ విన్నాం. అసలు మజిల్ బ్రెయిన్ ఏంటి? నార్మల్గా అయితే మనకేమనుకుంటాం, చిన్నప్పుడు మన వాళ్ళు మోకాల్లో ఉంది కదరా బ్రెయిన్ అంటారనమాట. లైక్ ఇలా కాకుండా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎలా అంటే, మనం మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సెమిస్టర్స్లో కానీ పెన్ పట్టుకొని పేపర్ ముందు పెట్టి రాద్దాం అనుకుంటాం అన్నమాట. అయితే అట్లా స్టక్ అయిపోతాం కొద్దిసేపు, ఒక టాపిక్ గురించి రాయమన్నా ప్రజెంటేషన్ ఇవ్వమన్నా స్ట్రక్ అవుతూ ఉంటాం అనమాట. లైక్ అది కొంత భయం వల్ల అవ్వచ్చు, ఇంకొంత కంటెంట్ లేకపోయినా మన దగ్గర అలానే అవుతుంది అనమాట. మరి దీనికి సింపుల్ సొల్యూషనే ఈ యొక్క మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎస్, చెప్పినంత సింపుల్ కాన్సెప్ట్ అయితే కాదండి, బట్ ట్రై చేయొచ్చు అనేదైతే నా దగ్గర ఒపీనియన్ ఉంది. బట్ మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ అనేది మన యొక్క కంటెంట్ రివిజన్ టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక చాప్టర్ చదువుకున్నాం అనుకుందాం, మీరు చదివిన లైక్ రేపటి ఎగ్జామ్ కోసం అనుకుందాం మీరు చదివారు, ఒకటి రెండు సార్లు రివిజన్ అయితే ఈ కాన్సెప్ట్ ఈజీగా వర్కౌట్ అవుతుంది అనమాట. మీరు చదివిన రెండు మూడు సార్లు కనీసం రివిజన్ చేసుకోగలిగితే కనుక ఈజీగా ఒక మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. అసలు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీ పెన్ ఆగకూడదు, కీప్ ఆన్ కంటిన్యూగా రాస్తూ ఉండాలి. ఎంతలా అంటే వన్ షాట్లో ఎగ్జామ్ అయిపోయేలాగా చూడండి. మరి ఇది మన యొక్క మజిల్ డెవలప్మెంట్ కన్నా మన రివిజన్తో డిపెండ్ అయి ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఒకసారి చదివిన దాన్ని షార్ట్ నోట్స్ చేసి రాసుకోవాలి, మళ్ళీ రివిజన్ చేసి కీ పాయింట్స్ మెమరైజ్ చేసి ఒక సమ్మరీలుగా రాసుకుంటే ఒక మన యొక్క వర్త్ ఇట్ అనేది వస్తుందన్నమాట. మనం ఆ ఫ్లోని మేనేజ్ చేయొచ్చు, సమ్మరీ రివిజన్ మనం ఇంకోసారి రాసుకొని కూడా వర్క్ ఆన్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క వర్కింగ్ కాన్సెప్ట్లోనే మనకు మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన దగ్గర మ్యాటర్ లేనప్పుడు మనం ఎంత రాయాలనుకున్నా కూడా అవ్వదన్నమాట. సో దానికోసమే రివిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఎసెట్ అనమాట. సో ఈ యొక్క పాపులర్ టెక్నిక్ చాలా ఓల్డ్, చాలా ఫేమస్ అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మరి ఓల్డ్ టెక్నిక్ అంటున్నాం కదా. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే బెస్ట్ ప్రాక్టీస్ కావాలి. మరి ఆఫ్లో ఎంత ఈజీ కాదు, లైక్ ట్రై చేయాలి. మరి డెఫినెట్లీ వన్ డే యువర్ హ్యాండ్ వర్క్ విత్ యువర్ మజిల్ అండ్ బ్రెయిన్ ప్యారలల్లీ, ఆ రెండు ఒకేసారి ప్యారలల్గా వర్కౌట్ అవుతాయి ఒకరోజు తప్పకుండా. ఇప్పటివరకు మనం మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అసలు సిసలైన ఆర్ట్ ఆఫ్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం ఒక కమర్షియల్ స్పాట్ తర్వాత అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है.
5: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
4: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పటి వరకు అయితే మనం మన యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్, తర్వాత రైటింగ్ కాన్సెప్ట్, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మజిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటి గురించి అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రెస్ఫుల్ టైంలో లైక్ హర్రీ టైంలో అవ్వచ్చు, మనకున్నటువంటి స్ట్రెస్ బరస్ట్ ఎక్విప్మెంట్స్లో చాలా కావాలి లైక్ ఈ యొక్క స్ట్రెస్ బరస్ట్ చేసుకోవాలంటే. కానీ అవన్నీ మన దగ్గర, మన చుట్టూ, మనతోనే ఉన్నవని మనం గ్రహించాం అనమాట. చాలా సింపుల్గా మన దగ్గరే ఉంటాయి కానీ మనం వాటిని అబ్జర్వ్ చేయం. ఎస్, ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు అంటే సింపుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు అవసరం అనమాట. ఆ స్ట్రెస్ నుంచి మనం విముక్తి పొందాలంటే చిన్న చిన్న యాక్టివిటీస్ మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకొస్తాయన్నమాట. ఒక ప్రొడక్టివ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే కూడా ఈ యొక్క సింపుల్ యాక్టివిటీసే మనకు చిన్న చిన్న హ్యాబిట్సే మనకు ఒక గొప్ప ప్రోగ్రెస్ని తీపిచ్చినట్టు

చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మనకు ఒక గొప్ప ప్రోగ్రెసివ్ లైఫ్ని అయితే అందిస్తాయన్నమాట. సో ఆ యాక్టివిటీలో భాగంగానే మనం మన యొక్క కాన్సెప్ట్ని లింక్ చేస్తూ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఈ రెండింటిని సింగ్ చేసినప్పుడు చూసినప్పుడు నాకు ఒక హ్యాబిట్ అయితే కనిపించింది అన్నమాట. ఆ హ్యాబిటే డైరీ రైటింగ్ అన్నమాట. మనం రోజు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి మన స్కూల్లో డైరీను దగ్గర నుండి మన సొంతంగా మన గురించి మనం రాసుకునేటువంటి డైరీ వరకు ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ట్రాకర్ ఉందన్నమాట. ఫస్ట్ డైరీలో ఏముంటుందో చెప్పండి, మన స్కూల్ యాక్టివిటీస్ ట్రాకర్ అయితే ఉంది. సెకండ్ డైరీలో అయితే మన యొక్క హ్యాబిట్, మన యొక్క బ్రెయిన్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా మనం దాంట్లో రాసుకొని పొందుపరుచుకొని ఉన్నాం. అలా ఇంకా స్పెషల్ ఈవెంట్స్ అకేషన్స్ గురించి, తర్వాత ఒక ఒక మెమరీ లాగా, ఒక నాస్టాల్జియా ఫీలింగ్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. అది చూడండి, అప్పుడెప్పుడో 2023లో నేను డైరీ రాసుకొని ఈరోజు ఓపెన్ చేశాను అనుకోండి, 26లో 3 ఇయర్స్ తర్వాత నా డైరీని ఓపెన్ చేస్తే నాకు ఒక నాస్టాల్జియా ఫీలింగ్, లైక్ ఏదైనా స్ట్రెస్ఫుల్ టైంలో ఉన్నప్పుడు ఒక్కసారి తీసి చదివినప్పుడు ఒక చిన్న కామెడీ సీన్, లేకపోతే మీరు ఏదో చేసినటువంటి చిల్లి పన్ను మీరు రాసుకొని ఉంటారు కదా, సో అది ఒక టైప్ ఆఫ్ మనకు ఒక మంచి ఎనర్జీ అయితే అందిస్తుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి ఇప్పటి నుంచి, లైక్ ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కూడా మీ యొక్క మెమరీ అనేది 2028లో ఓపెన్ చేసినా, 27లో ఓపెన్ చేసినా, లేకపోతే 2026 అక్టోబర్లో ఓపెన్ చేసినా మీకు ఒక మెమరీ లాగా ఉండిపోద్ది అనమాట. ఒక చిన్న కంటెక్స్ట్ అయితే ఉంటుంది, ఏంటి గడిచిన కాలం ఎంత అంటే మిగిలిపోయిన జ్ఞాపకం అంత అంటారు. అంటే లైక్ మెమరీస్ ఆ మోస్ట్ లైక్ మెమరీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. సో అటువంటి మెమరీతో ఈ కాన్సెప్ట్ రైటింగ్ లింక్ చేస్తే నాకు వచ్చిన కాన్సెప్టే ఈ డైరీ రైటింగ్ అనమాట. సో దీంతో ఒక చాలా సైంటిఫిక్గా కూడా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో దాని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ 35.

0: సో మనమైతే డైరీ రైటింగ్ గురించి, జర్నలింగ్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. సో ఈ యొక్క జర్నలింగ్ అవ్వచ్చు, తర్వాత డైరీ రైటింగ్ కాన్సెప్ట్స్ ద్వారా మన యొక్క మెమరీస్ని మనం పదిలం చేసుకోవడమే కాకుండా ఆ యొక్క సైంటిఫిక్ స్టడీ ఏదైతే ఉందో ఆ సైంటిఫిక్ స్టడీ ద్వారా స్ట్రెస్ బర్స్ట్ కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది అన్నమాట. రైటింగ్ ఎలానే ఉండేవండి, చిన్నప్పటి నుంచి మన రైటింగ్ అనేది గొప్ప గొప్పగా ఏమి ఉండదు, కానీ రాసుకోవడం స్టార్ట్ చేయడం వల్ల ఒక మెమరీ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఒక కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా డెవలప్ అవుతానైతే ఆ సైంటిఫిక్ స్టడీ అయితే మనకు చెప్తుంది అనమాట. ఇంకొక కాన్సెప్ట్ అయితే నేను మీతో చెప్తాను, డైలీ 10 to 15 minutes మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో మీ యొక్క మైండ్ని ఒక పెన్ పేపర్ యూజ్ చేసుకొని ఏ యొక్క డిజిటల్ యాక్టివిటీస్ లేకుండా ఒక టైం స్పెసిఫిక్ టైం పెట్టుకొని మీరు మీ యొక్క మైండ్కి తోచిన ఆలోచన లైక్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అవ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్యూషన్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ గురించి అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ గురించి కూడా ఒక్కసారి రాసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఇది డిఫరెంట్ డిఫరెంట్ మీరు చెప్తే నమ్మరు, లైక్ ఈ యొక్క థింక్ బాక్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా గొప్ప గొప్ప స్టార్టప్స్, గొప్ప గొప్ప బిజినెస్ అనేవి డెవలప్ అయ్యాయన్నమాట. అంటే అర్థం చేసుకోండి, ఎంత చిన్న ప్రాబ్లం అయినా కూడా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మన దగ్గర నుంచి దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట, రైట్ టైం రైట్ ప్లేస్లో అనమాట. సో ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా, స్వాట్ అనాలిసిస్ అవ్వచ్చు, డైరీ రైటింగ్ అవ్వచ్చు, జర్నలింగ్ అయితే ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో రైటింగ్ కూడా ఒక ఆర్టేనండి, సో ట్రై టు బీ అన్ ఆర్టిస్ట్. ఈరోజు ఇవన్నీ కారణంగా అయితే మనం గొప్పగా ఆర్ట్ ఆఫ్ రైటింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం, మళ్ళీ తిరిగి ఆర్ట్ ఆఫ్ రైటింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఆదిత్య తేజ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం

బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజూ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే రెండు సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం

0: సాయంత్రం పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टीकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజులు

0: లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ రెండవ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ రెండవ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: मथुरा कि नगर है आशिकी का, दम भरती है आरजू उसी का, बरसाना ओ नंदगांव में भी देख आए हैं जलवा हम किसी का। पैगाम हयात जाविदा था हर नगमा कृष्ण बांसुरी का।
1: अंग्रेज हुकूमत को हसरत मोहानी की सियासी सरगर्मियां कतई पसंद नहीं थी। 1913 में उनका प्रेस जब्त कर लिया गया। 1916 में उन्हें दोबारा जेल भेज दिया गया। 1918 में रिहाई मिली तो आजादी की जिद्दोजहद में फिर मसरूफ हो गए। हसरत मुकम्मल आजादी का मुतालबा करने वाले हिंदुस्तान के पहले मुजाहिदे आजादी थे। हसरत मोहानी को तीसरी बार 22 अप्रैल 1922 को 2 साल के लिए जेल भेजा गया। 1942 में हसरत कानपुर से यूपी असेंबली के मेंबर चुने गए और फिर पार्लियामेंट के मेंबर हुए। तहरीके आजादी के सिलसिले में उन्हें रईसुल एहरार के लकब से याद किया गया। उनका इंतकाल 13 मई 1951 को लखनऊ में हुआ। आज वो फिरंगी महल लखनऊ के कब्रिस्तान अनवार बाग में दफन है।
2: एनसीईआरटी वारि प्रायोजित कार्यक्रमं विन्नारु। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమానికి, రేపు కేంబ్రిడ్జ్ బృందం లండన్ బిజినెస్ స్కూల్ సమావేశాలకు హాజరవుతారు. అయితే యూకే పర్యటన ముగిసిన అనంతరం చేపట్టవలసిన సీఎం అమెరికా పర్యటన సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ ప్రగతి ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంటలోని మదర్ డైరీ పార్క్ను నిన్న సందర్శించి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆహారం కల్తీ, సోషల్ మీడియా వల్ల పెరుగుతున్న శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి యోగా వ్యాయామం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉచితంగా ఆరోగ్యకరమైన జీవనం గడపడానికే ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించి యోగా వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నవన్న కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. మూతపడిన పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు ఒక పత్రికలో కథనం వెలువడగా దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలివైన వారెవరూ ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వల్ల పార్టీ నష్టం కలుగుతోందని, రేవంత్ రెడ్డి మాటలను కేసీ వేణుగోపాల్ గుడ్డిగా నమ్ముతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎల్నీనియో ప్రభావం వివిధ ప్రభుత్వ రంగాలు చేపట్టవలసిన ముందస్తు

చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సిఎస్ దానకిషోర్, సెక్రటరీ ఇలంవర్తి తదితర వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఎమ్మెల్యే మందుల సమ్యూల్తో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హులకు కార్డులందక ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి తెచ్చిన సన్నబియ్యం పథకంతో 3,42,00,000 మంది లబ్ది పొందుతున్నారని, రాష్ట్రంలో 1,06,00,000 కుటుంబాలకు స్మార్ట్ కార్డులతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకువజామునే ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం మహోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం అందిన దరఖాస్తుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో 2వ స్థానం నిలిచింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,426 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. గీసుకొండలో జరిగిన పుట్టినరోజు వేడుకలో సుస్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలను చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందని పేర్కొంటూ నిజాలను గ్రహించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం మనీలాలోని ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించి ప్రవాసుల సంక్షేమ విధానాలపై చర్చించింది. అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాన్ని పరిశీలించి గల్ఫ్లోని 15,00,000 మంది తెలంగాణ కార్మికులకు అండగా నిలిచేలాగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట స్థాయి పాఠశాల క్రీడల నిర్వహణపై తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. క్రీడా వివరాల డిజిటలైజేషన్, నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్టకు ఈ పోర్టల్ దోహదపడుతుందని తెలియజేశారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోనే తొలిసారిగా జిందల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, రక్షణ, విద్యుత్ రంగాల్లో తక్కువ ముడి పదార్థాలతో మెరుగైన ఉక్కు పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు చేపడుతుందని సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు, చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపల్స్ను కలిసి ఈ ధృవపత్రాలు పొందవచ్చునని బోర్డు తెలియజేసింది.
వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు 100% సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల

0: జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 12,000 రూపాయలు విలువైన ఆటోమేటిక్ కుట్టు మెషిన్ ఉచితంగా అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆఫీసులు, ఆసుపత్రులు, ఇతర పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నివారణ చట్టం పాష్ యాక్ట్ చట్టం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని మహిళా సాధికారత కేంద్రం సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ములుగు జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కార్యదర్శి చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులను బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ సర్కిల్లో ఆయన పర్యటించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం, యోగ అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కుడుముల ఇందిరారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మేడం స్పెషాలిటీ ఏంటి అంటే షీజ్ అ అకాడమిషియన్, వృత్తిరీత్యా విద్యావేత్త, కానీ ప్రవృత్తి ప్యాషన్ వచ్చేసి బీ కీపింగ్, అంటే తేనెతట్టుల్ని పెంచుతారు, అలాగే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేస్తారు. సో తేనెతట్టులను పెంచడం గురించి మన శ్రోతలతో ఇదివరకే మాట్లాడారు, దాని గురించి తెలుసుకుందాము. కానీ ముందుగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మేడం. బట్ దానికంటే ముందు అసలు ఒక అకాడమిషియన్గా ఉన్న మీకు దీనివైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.
2: నమస్తే అండి, నా పేరు ఇందిరారెడ్డి. సో గత అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మాకు అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండేవి, న్యాచురల్గానే మనకి కూరగాయలు అవి పండించడము, అట్లనే మనకి క్యాటిల్ అంటే గొర్రెలు బర్రెలు ఆవులు ఉండేది, వాటి కోసము కావాల్సిన ఫారేజింగ్కి మనం పెంచడము. సో అవన్నీ చిన్నప్పటి నుంచి చూశాను, ఓన్లీ మధ్యలో ఒక 2-3 ఇయర్స్ మాత్రం గ్యాప్ వచ్చింది. బట్ ఈ కరోనా టైంలో మళ్ళీ మనకి ఒక అవకాశం ఇచ్చింది మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళడము. అసలు ప్రకృతి వ్యవసాయం లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా క్షీణించిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ మనము మంచి ఆహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇంత కష్టపడి పనిచేసి సంపాదించేది. సో మనం తిన్నది వంట పట్టాలి, మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. కానీ ఆహారం పండాలి, మంచి ఆహారం తినాలి అంటే సేంద్రీయ వ్యవసాయంలో ఉండాలి, లేకపోతే వాటిని సేంద్రీయ వ్యవసాయం చేయాలి అని అంటే వాటికి కావాల్సిన మిత్ర పురుగులు ఉండాలి, అండ్ మల్టీ క్రాపింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అసలు ఇవన్నీ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని పెట్టేస్తే వాటికి పాలినేషన్ జరగకపోతే మనకి ఆహారం భద్రత ఉండదు. ఆ పూత నుంచి కాత దశకి రాకపోవడం ఒకటి ఇబ్బందికరమైన విషయం ఒక వ్యవసాయం చేసేటప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు ఈ తేనెటీగల పెంపకం చేయడం వల్ల రైతులకు ఎలా బెనిఫిట్ అవుతుంది, ఒక మహిళగా నేను ఒక మంచి స్వచ్ఛమైన తేనె ఎలా తీసుకోగలుగుతాను, సేకరించగలుగుతాను, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఔషధ గుణాలు ఉన్న ఒక మంచి ఆహారం తేనెను ఎలా ఇవ్వగలుగుతాను అని ఒక ఉద్దేశంతో ఈ తేనెటీగల పెంపకం ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు అది నేర్చుకుని, ఆ నేర్చుకున్న తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంటే తేనె అంటే తేనెటీగలు అంటే తేనె ఒకటే అనుకున్నాను అప్పుడు. కానీ అసలు తేనెటీగలు లేకపోతే పరపరాగ సంపర్కం జరగకపోతే మనకి ఎన్నో రకాల పంటలు అంతరించుకుపోతాయి, అలాగే మనకి మంచి తేనె అనేది కోల్పోతాము అని రెండు విదేశాలు చూస్తున్నాము.
1: తేనెలో కల్తీ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సో ఆ రకంగా కూడా చూసుకుంటే ప్యూర్ తేనె తీసుకునే

0: అవకాశం మీరు కల్పిస్తున్నారు.
1: తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తేనె తీయాలి అని అంటే కల్తీ ఎందుకు జరుగుతుంది అంటే ఉన్న జనాభాకి మనకు అలాంటి అన్ని పంటలు లేవు. అంత తేనె తీయాలి అని అంటే మనకు అన్ని తేనెటీగలే లేవు, ఎందుకంటే చాలా వరకు అడవులు అంతరించిపోతున్నాయి. అలాంటి పంటలు లేవు మనకి. గ్రీన్ రెవల్యూషన్ ఉన్నాం కానీ అప్పటి నుంచి మనం చూస్తే వరి గోధుమలే మనకి 80% వచ్చేసింది, కాటన్. ఈ మూడు పంటలు మనకి ఎలాంటి కీటకాలకి ఉపయోగకరమైనవి కాదు. అవి సెల్ఫ్ పాలినేటెడ్, అండ్ కాటన్లో అయితే విపరీతంగా పురుగు మందులు కొడతారు. క్యాష్ క్రాప్స్లో మనకి షుగర్ ఒకటి, ఈ నాలుగు కూడా మనకి మోనోక్రాప్ ఎక్కువ ఉంది, ఎక్కువ శాతం ఇవే పంటలు ఉన్నాయి. అండ్ మనకి ఆయిల్ సీడ్సే కానీ మిల్లెట్స్, మనకి అరికలు, సాములు, ఊదలు ఇవి కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. అండ్ ఒకటేంటంటే ఇవి మోనోక్రాప్ వల్ల కూడా మనకి సహజ సిద్ధంగా ఉండాల్సిన మిత్ర కీటకాలన్నీ కూడా పోయినాయి. వాటికి ఆహారం దొరకకపోతే ఎట్లా అంటే, ప్రతి ఒక కాలనీ అంటాం, కాలనీలో ఒక రాణిగా పోతీగలు, వర్కర్ బీస్ ఉంటాయి. వాటి సంతతి ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే వాటికి పొల్లన్ అంటే పుప్పొడి, ప్రతి పువ్వులో కూడా పరపరాగ సంపర్కానికి మనకు మేల్ ఫీమేల్ ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపే పని ఈ తేనెటీగలు చేస్తాయి. సో ఇవి వీటికి ఆహారం, వాటికి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది వాటి పిల్లలు పెరుగుదలకి, తర్వాత వాటిలో ఉన్న మకరందం. ఈ రెండు పూల మీదకి వెళ్తాయి, ఆ రెండు సేకరించుకుని తీసుకొచ్చి వాటికి బీ బ్రెడ్ అని తయారు చేసుకుని పిల్లలకి పెడతాయి. అలాగే ఆ రెండు తిన్న బీస్ రాయల్ జెల్లీ సెక్రెట్ చేస్తాయి, అంటే క్వీన్ కి ఫుడ్. సో వీటికి ఆహారం దొరకనప్పుడు అంతరించిపోతుంటాయి, బాగా దొరికినప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో మనకి అలాంటి పంటలు లేనప్పుడు మెల్లమెల్లగా వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వర్కర్ బీ కూలీగా ఒక లైఫ్ వచ్చేసి 20 నుంచి 40 డేస్ మాత్రమే. సో వాటికి ఆహారం దొరకనప్పుడు మెల్లమెల్లగా గుడ్డు పెట్టడం తగ్గించేస్తుంది, పెట్టడం కాలనీ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో అలాంటి పంటలు కావాలి. వాటికంటే ముందు మనం గడ్డి మందులు వేయడం చాలా మేజర్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇది ఎప్పుడు మరీ ప్రతి ఒక్క దగ్గర నేను మళ్ళీ చెప్తుంటాను, గడ్డి పూలు గడ్డి అనుకుంటాం, గడ్డి ఈజ్ అ గోల్డ్ ఫర్ అస్. ఎందుకంటే ఎంత గడ్డి మొలిస్తే మనం వర్షాకాలంలో ఎక్కువ పెరుగుతుంది. ఆ టైంలో మనం కట్ చేసి పడేస్తూ ఉంటే అది సాయిల్ గా నాచురల్ గా ఫర్టైల్ అయిపోతుంది కదా. నాచురల్ ఫార్మింగ్ అంటే అదే, నాచురల్ గా దాన్ని పెరగనిస్తున్నాము, ఎప్పటికప్పుడు కట్ చేసి పడేస్తూ ఉంటే అదే వాటికి ఫర్టిలైజర్. కానీ మనం సంచులు బస్తాలు తీసుకొచ్చి దున్నేస్తాం, దున్నడం ఒక ఖర్చే కదా, మళ్లీ తీసుకొచ్చి ఫర్టిలైజర్స్ చల్లుతున్నాం అది ఒక ఖర్చు. వాటి బదులు నాచురల్ గా పెరిగిన దాన్ని కట్ చేసి పడేసుకుంటే మనకి అదే మనకి గోల్డ్. గడ్డి పూలు బోల్డ్ అని ఉంటాయి, గడ్డి పూల మీద కావాల్సిన పొలన్ నెక్టర్ ఉంటుంది. ఆ ప్లాంట్స్ లో కింద వేర్లు వేరు వ్యవస్థలో నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే ఉంటాయి, అంటే ఎన్పీకే కూడా మనం తెచ్చి ఫర్టిలైజర్ వేస్తున్నాం. సో అది కూడా ఖర్చు. నాచురల్ గా ఉన్నదాన్ని పెరగనిచ్చి దాన్ని అక్కడే తీసేసి అక్కడే పడేయడం వల్ల కుళ్ళినప్పుడు సాయిల్ అనేది మెల్లమెల్లగా మనకి ఫర్టైల్ గా ఉంటుంది. ఒక లేయర్ మంచి సాయిల్ ఫామ్ అవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. సో మనం ఉట్టిగా ఒకసారి దున్ని పడేస్తున్నాం, అలా దున్నగా కూడా పైన ఉన్న సాయిల్ ఎక్స్పోజ్ అయిపోయి పౌడర్ అయిపోతుంది. మనకి అందులో ఉన్న న్యూట్రియంట్స్ ఏం లేవు, కీటకాలు అన్ని లేవు. ఇప్పుడు ఎర్త్ వామ్స్ లేవు, మళ్ళీ ఎర్త్ వామ్స్ కూడా అది ఎక్కడి నుంచి ఆఫ్రికాని తీసుకొచ్చి దాన్ని వర్మీ కంపోస్ట్ అని చెప్పి మళ్ళీ వేస్తున్నాం. సో అట్లా కాకుండా సహజ సిద్ధంగా, ఇప్పుడు మాది ఒక 8 ఎకరాలు నిమ్మ తోటలో ఆవులు ఓపెన్ గ్రేజ్ చేస్తాయి, అంటే నిమ్మ తోట కాబట్టి అవి తినవు కాబట్టి మనం ఎక్కడైతే కూరగాయలు వేసుకుంటాం అక్కడ మాత్రం కంచి వేసుకున్నాము. సో అవే తిని తిరుగుతూ ఉంటాయి, ఆ పేడనే మనం వర్మీ కంపోస్ట్ ఒక దగ్గర కుప్ప వేయడము, సంవత్సరం కుళ్ళనిచ్చి దాన్ని చెట్లకు వేయడం. మనం ఇంకా ఎక్స్టర్నల్ గా బయటకి ఏం తేవక్కర్లేదు. సో అది ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒకటి. నాచురల్ గా అవే గ్రేజింగ్ చేస్తుంటాయి కాబట్టి గడ్డి పెరగనిపోవు, సో గడ్డి కోసే పని కూడా లేదు, సో వాటికి మళ్ళీ దున్ని పని ఉండదు. సో మనకి సాయిల్ లో కూడా ఒక లేయర్ ఉన్నప్పుడు వాటర్ రిటర్న్ చేస్తాయి, సాయిల్ లో మాయిశ్చర్ ఉంచుతాయి, అంటే తేమ శాతం ఉంచుతాయి. సో గడ్డిని అలా దున్నేయకుండా మనం అలా పెట్టడం వల్ల నీళ్లు సాయిల్ అనేది ఎరోజన్ కాకుండా, అంటే నీళ్లు కొట్టుకెళ్ళిపోతాయి, అప్పుడు పైన లేయర్ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా గడ్డి ఉంచడము, ఆ గడ్డి పెరగకుండా ఉండ అంటే గొర్రెలు ఆవులు ఈ రెండు మనకి న్యాచురల్ గా సాయిల్ ని ఫర్టైల్ గా, అంటే తిన్నప్పుడు వాటి సలైవా వాటి ఉమ్ము కూడా పడినప్పుడు అక్కడ కూడా ఫర్టైల్ అవుతుంది. అండ్ గడ్డి కూడా ఉండడం వల్ల లోపలికి దానికి ఒక కవచం, సో ఆ నీళ్లు కూడా లోపలికి ఇంగుతాయి. లోపల మాయిశ్చర్ ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల కీటకాలు లోపల ఉంటాయి. మనకి ఆరుద్ర కార్త వచ్చినప్పుడు ఆరుద్ర పురుగులు, ఎర్త్ వామ్స్, మిత్ర పురుగులు ఎన్ని ఉంటాయో, సో అవన్నీ చతురు పురుగులు లాగానే వెయిట్ చేస్తాయి, వాటిని తినేస్తాయి. అప్పుడు మనకు పురుగుల మందులు కొట్టే పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది.
2: ఈ మిత్ర పురుగులని ఆకర్షించాలంటే ఏం చేయాలి?
1: వాటికి మెయిన్ గా కావాల్సిన ఈ గడ్డి పూలని ఉంచడం,
2: గడ్డి పూలను ఉంచడం
1: ఉంచాలి. అంటే మనం మేమేం చేస్తామంటే ఓన్లీ పాదు వరకు, అంటే రింగ్ ట్రెంచ్ల వరకు తీసుకుంటే మిగతా

0: అంతా మధ్యలో ఓపెన్ ఉంటుంది. అక్కడ వీ షుడ్ అలౌ దెమ్ టు గ్రో. యాక్చువల్ గా ప్రతి ఒక్క దగ్గర ఒక 30% మనం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంచడము అంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది, అది డిఫికల్ట్. కానీ మధ్య మధ్యలో గట్ల మీద అవన్నీ అలాగే సహజంగా ఉంచేయచ్చు. అవన్నీ కూడా మెడిసినల్ వాల్యూసే. ఇప్పుడు మనం ఒక గుంట గరగర ఉంటాం లేదు అంటే అతిబల చెట్టు ఉంటుంది, అది కిడ్నీస్ కి మంచిది. ఇంకో రకం ఉంటుంది, అది మోకాళ్ళ నొప్పులకి మంచిది. అవన్నీ కూడా హర్బల్ ప్లాంట్స్ కి సంబంధించిన స్పీషీసే. అది ఏది కూడా మన శత్రువులు కాదు.
1: అంటే మనకి అవగాహన తక్కువ ఉంది వీటి మీద, అది పనికిరానిది అనుకుని మనం వీడింగ్ చేసేస్తాం. అంటే తీసేసి కలుపు మొక్కలు అనుకోనో గడ్డి అనుకోనో తీసి పడేస్తుంటాం, కానీ వాటిల్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయంటారు.
0: అదే ఔషధ మన పూర్వీకులకు తెలుసు, కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో మనం ఏదైతే ఆరోగ్యంగా ఉంటామో, మనకి ఏదైతే ఆరోగ్యకరమో అవి మెల్లమెల్లగా మనకు దూరం చేశారు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం యూట్యూబ్ పుణ్యాన కొంచెం తెలిసిన వాళ్ళు నాలుగు ముక్కలు చెప్పడం వల్ల మనకి మళ్ళీ అహో ఇది ఇదేంటో పిచ్చిగా తీసి పడేసాం కదా, అరే ఇది కిడ్నీ స్టోన్స్ కోసం మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, ఇది మనం కషాయం లాగా తాగడం ఒకటి మంచిది కదా. సో అట్లాంటివి ఇప్పుడు మెల్లమెల్లగా అవి కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇంకా కూడా మనం తెలుసుకుని సహజ సిద్ధంగా ఎలా చేసుకోవాలి, న్యాచురల్ గా మనం ఎలా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఒకళ్ళు చూసాము గడ్డి మందు వేయాలి అన్నాడు, లెక్క తీస్తే ఒక ఎకరానికి 1000 రూపాయలు అవుతుంది మళ్ళీ దున్నడానికి కావాలి, ఒక మనిషి కావాలి. సో అట్లా చూసుకుంటే కూడా మనకి 2000 ఖర్చు వస్తుంది. అదే ఒక కూల ఆమెకి 400 ఇస్తే ఆమెకి ఉపాధి వస్తుంది, చక్కగా కట్ చేసి వేయడం వల్ల మనకి ఫర్టిలైజర్స్ అనేది తగ్గుతుంది. ఆ పూలు ఉన్నన్ని రోజులు ఆ చుట్టుపక్కల ఉన్న కీటకాలన్నీ తినడం వల్ల మా ఫామ్ లో అసలు నాచురల్ గా ఏ టైంలో చూస్తే అన్ని రకాల కలర్స్, బీస్ కూడా మనం 5-6 రకాలు మన పుస్తకంలో చదువుకుని ఉంటాము, కానీ మన దగ్గర ఎన్ని రకాల వైలెట్, యెల్లో, ఆరెంజ్, రెడ్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి, కొన్ని నాక్టర్నల్, అట్లా కొన్ని మార్నింగ్, డే టైంలో, అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, కలర్స్, అన్ని కీటకాలు మన దాంట్లో కనిపిస్తుంది.
1: మేడం మరి న్యాచురల్ ఫార్మింగ్ మీద అలాగే తేనె తట్టుల్ని పెంచడం మీద మీరు ఎంతో అవగాహన కల్పించుకున్నారు, మీరు కొంత తెలుసుకున్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి అప్స్కిల్ అవుతూ వచ్చారు. సో అసలు ఈ ట్రైనింగ్ అంతా ఎలా జరిగింది? ముందుగా మీరు అసలు ఏం చదువుకున్నారు?
0: నేను చదువుకున్నది ఎల్ఎల్ఎం ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసిన తర్వాతనే ఈ అసలు యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్. సో మనం ఎప్పుడు చెప్పడమే కాదు, మనం చేయడం వల్ల ఎక్కువ మందికి ఎఫెక్ట్ ఉంటుంది. మనం పుస్తకాలు ఉంటామో, చదివినప్పుడు విన్నప్పుడు ఎంతమంది దాన్ని ఆచరిస్తారు, కానీ మనం ఆచరించినప్పుడు మనల్ని మన వెనకాల వాళ్ళు వస్తారు, మనం చెప్పక్కర్లేదు అప్పుడు. ఎందుకంటే ఒక రైతుకి ఆ పంట రాకపోతే వాళ్ళు నష్టపోతామనే భయంతో కొత్త పద్ధతులు పాటించాలంటే కూడా భయపడతారు. అండ్ చాలా వరకు మన దగ్గర మోనోక్రాప్ అంటే ఈ వరి వేయడంలో అలవాటైపోయారు. సో వరి నుంచి వేరే చేయాలి అనంటే 10 రకాల రీజన్స్ చెప్తారు, ఎందుకంటే వాటర్ బెల్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ట్రైనింగ్ అవేర్నెస్ ఇచ్చినప్పుడు అరే కుస్మల మస్తు పెంచినాం అంటారు, లేదు ఇవి ఇంకో పంట చెప్పాను నువ్వులు అన్నారు అంటే అప్పుడు వేసేవాళ్ళం అంటారు. ఇంకోటి సన్ఫ్లవర్ ఎందుకంటే అప్పుడు వేసేవాళ్ళం, పిట్టలు అంటారు, లేకపోతే పందికొక్కులు అంటారు, లేకపోతే కోతులు అంటారు. సో వరి ఒకటి సేఫ్, కానీ అవన్నీ ఎందుకు, వాటికి అడవిలో ఆహారం లేకుండా కోతులు వస్తున్నాయి. అండ్ ఎవరో ఒక్క రైతు ఒక ఎకరం 2 ఎకరాలు అయితే ఆ ప్రకృతిలో ఉంటాయి. అండ్ యాక్చువల్ గా మనకి స్పారోస్ కూడా మనకు చాలా వరకు అంతరించిపోయినాయి. చైనాలో చూస్తే మనకి 10th క్లాస్ బుక్ లో కూడా ఉంటుంది, అవి వీళ్ళ పంటని గింజలు తినేస్తున్నాయని చెప్పేసి డంప కొట్టేసి వాటిని ఎవరు ఎంతమంది ఎంత చంపితే అంత వాళ్ళకి రివార్డ్. బట్ తర్వాత చూస్తే మొత్తం క్రాప్ ఫెయిల్, ఎందుకంటే వాటిని కోసి చూసినప్పుడు సగం పైన వాటిలో శత్రుపురుగులు ఉన్నాయి. సో పిట్టలు
1: శత్రుపురుగుల్ని
0: తింటున్నాయి, వాటికి ఆహారం అది ఎకో సిస్టమ్ కదా, కానీ మనం పిట్టలు లేకుండా చేసాము పంటను తినేసి.
1: మీరు సెల్ఫ్ గా ఫార్మింగ్ చేస్తూనే ప్రజలకు కూడా ఎంతో అవగాహన కల్పిస్తున్నారు, కల్పించడం మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని ఇంకా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. అది ఎలా జరుగుతుంది అన్నది చెప్పండి.
0: ఇప్పుడు గత 4 సంవత్సరాలు మనం ఒంటరిగా చేస్తున్నాము, ఎంతో మందిని కలుపుకుంటూ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మనము హార్టికల్చర్ అంటే ఒక తెలంగాణ బీహబ్ సొసైటీ అనేది కూడా ఫామ్ చేసాం బీస్ గురించే.
1: సుమారుగా ఎంత మంది ఉన్నారు బీహబ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు?
0: మన బీహబ్ లో మనకు ఒక 300 మంది మెంబర్షిప్ ఉన్నారు. అట్లానే మనం ఆల్మోస్ట్ అందరు ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, మన గవర్నమెంట్ లో రిటైర్డ్ సైంటిస్ట్ మన దాంట్లో ఉన్నారు, అట్లానే సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు హార్టికల్చర్ అగ్రికల్చర్ మన కేవీకేస్ లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు మన దాంట్లో కలుపుకుని పోతున్నాం. కొంత ఎన్జిఓస్ ఉన్నారు, ఎఫ్పిఓస్ ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళతోటి మనం కోఆర్డినేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేసేది కాదు. సో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పంటకి మనకి తేనెటీగలు ఎలాగైతే అవసరమో మనం ఈ బీస్ అనేదాన్ని ఫస్ట్ ముందుకు పెట్టి వీటిని ముందు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక న్యాచురల్ ఫార్మింగ్ ఒకళ్ళు చేయాలనుకుని ఒకళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళకి పెట్టినప్పుడు వెంటనే వాళ్ళకి ఈల్డ్ రాదు, ఎందుకంటే అక్కడ మిత్ర పురుగులు లేవు, వాళ్ళకి కావాల్సిన పాలినేషన్

జరగదు. ఇప్పుడు కొంతమంది సన్ ఫ్లవర్ వేస్తున్నారు, వేసినప్పుడు వాళ్ళకి పాలినేషన్ జరగదు, వాటికి కావాల్సిన మిత్ర పురుగులు లేవు. సో ఇప్పుడు ఒక పెట్ట పెట్టుకుని స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి పాలినేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏవైతే పూత నిలిచి కాత నిలవాలి అనే మందులు కూడా ఉన్నాయి, సో అవన్నీ వాళ్ళు వెయ్యక్కర్లేదు. సో అవి న్యాచురల్గానే అవి ఫ్లోరా అనేది దాన్ని చేసినప్పుడు 200% వాళ్ళకి సన్ఫ్లవర్లో, నువ్వుల్లో, కుస్మల్లో, ఆవాల్లో. ప్రతి సంవత్సరం ఆవాలు సీడ్ కంపెనీలు కూడా రెంటల్ పర్పస్లో పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు. బట్ వీటిని

0: నువ్వుల్లో, కుస్మల్లో, ఆవాల్లో. ప్రతి సంవత్సరం ఆవాలు సీడ్ కంపెనీలు కూడా రెంటల్ పర్పస్లో పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు. బట్ వీటిని మనం న్యాచురల్గా ఇలాంటి గడ్డి మందులు వేయకుండా, కనీసం రోడ్ సైడ్ మనం ఎన్నో రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటాం. అడవి ఆవాలు లాగా ఉంటాయి, అడవి నువ్వులు ఉంటాయి, గునుగ పూలు ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో పొలన్ నెక్టర్ ఉంటుంది. వాటిని అలా వదిలేసిన మనము ఈ కోనోకార్పస్ కాకుండా మనకి ఇంపార్టెంట్ ఫ్లవర్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసాము పొగడ పూలు ఉన్నాయి, అట్లానే రోడ్ సైడ్లో గుల్మెహరు, సోల్మెహరు, ఏవో కోనోకార్పస్ పెదే అలాంటి ప్లేస్లో ఈ మునగ చెట్టు, ఒక పండు, పండ్లు వచ్చేవి నేరేడు, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, నేరేడు మీద మంచి తేనె వస్తుంది, ఎన్నో రకాల బీస్, ఇన్సెక్ట్స్, ఫ్లైస్, మనకి ఫ్రూట్ ఫ్లైస్ అంటాం, అవన్నీ వాటి మీద ఉండడం వల్ల పాలినేషన్ జరుగుతుంది. సో అండ్ అనిమల్స్కి కూడా వాటికి ఫుడ్ దొరికినట్టే కదా. కోతులు మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి? రోడ్డు మీద అలాంటి పండ్ల చెట్లు లేవు. ఎక్కడ చూసినా కూడా మనకి కోనోకార్పస్ చెట్లు ఒకటి, పువ్వు రాదు, కాయ రాదు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కడో ఎడార్లో పెరిగే మన దగ్గర ఎందుకండి పెడతారు? అది కూడా ఖర్చు పెట్టి. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. అరే మరి ఒక చెట్టు పెట్టినప్పుడు చూస్తాను అది దీని మీద వాలుతున్నాయా లేదా, పువ్వు వస్తుందా లేదా, ఇది ఎట్లాంటి చెట్టు, ఒక్కసారి ఆలోచించి మనం పెట్టుకోగలిగితే ప్రకృతికి మేలు, మనకి కూడా మేలు కదా. ఒక దగ్గర ఒక కాయలను అడిగాను, ఇదేంటండి ఇట్లా ఆర్నమెంటల్ ఎక్కడో ఎడార్లో పెట్టే చెట్టు ఇక్కడెందుకు పెట్టారు అంటే కోతులు వస్తాయంట. పాపం కోతులే కదా తినండి కదా, కోతులు ఒకటే అనుకుంటాం, కానీ అందులో ఎన్నో మిత్ర పురుగులు, కీటకాలు, వాటికి పక్షులు, వాటికి ఒక ఆవాసం, వాటికి ఆహారం. సో మనం ఒక చెట్టు పెట్టేటప్పుడు ఇది ఎట్లాంటి చెట్టు, ఎలాంటి పెట్టాలి అనేది కూడా ఆలోచించి పెడితే మనకి మనం తెలియకుండానే ప్రకృతి మేలు చేసిన వాళ్ళు మొత్తం. సో అట్లాంటి లిస్ట్ కూడా మేము తయారు చేసాం.
1: మేడం మరి చెట్టుని బట్టి ఏ చెట్టు మీద వాలి ఆ తేనె తట్టు తేనె తయారు చేస్తుందో దాన్ని బట్టి ఆ తేనె క్వాలిటీ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని చెట్లు మీద వాలినవి మేధస్సుని పెంచుతాయి, కొన్ని చెట్లు మీద వాలిన బీస్ ఇచ్చిన తేనె ఆరోగ్య సమస్యలన్నీ తీరుస్తుంది అని అంటారు. దీని గురించి మీరేమంటారు?
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం సీజనల్ గా ఫుడ్ తింటాం, చలికాలంలో ఒక పంట వస్తుంది ఎండగా, ఇప్పుడు యాపిల్స్ తింటాం, సిట్రస్, సి వైటమిన్, అండ్ అట్లానే నేరేడు, అలానే డయాబెటీస్ మంచిది అంటారు, ప్రతి ఒక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటారు. సో అట్లానే అలాంటి పూల మీద వాలి తెచ్చుకున్నది ఆ సీజన్లో నుంచి వచ్చినవి. ఇప్పుడు ప్రతి సీజన్లో ప్రకృతి ఎందుకని ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క చెట్టునిచ్చింది? సో అవి మనం తినడం వల్ల కూడా మనకి మంచిది అని. సో ఆ పూల నుంచి సేకరించిందే కాబట్టి మనకి ఇప్పుడు అడవిలో చూస్తే విప్ప చెట్లు ఉంటాయి. విప్ప మనకి ఎంత మంచిది, విప్ప చెట్టు, విప్ప నూనె మంచిది, విప్ప పూలు ఉంటాయి. మనం ఓన్లీ విప్ప సారా ఒకటే వింటాం, కానీ విప్ప పూలు పొద్దున్నే కొన్ని నైట్ రాలతాయి, కొన్ని అర్లీ మార్నింగ్ రాలతాయి. ఊర్లో వాళ్ళందరూ వాటిని గంపలో తీసుకెళ్లి ఆరోగ్యకరమైంది. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వాటి నుంచి లడ్డూలు తయారు చేస్తారు, వాళ్ళ జొన్న రొట్టెల్లో కలిపి పెడతారు, తర్వాత దానికి ఒక మంచి డ్రింక్ లాగా తయారు చేస్తారు.
1: ఆదిలాబాద్ జిల్లాలో నేను ఈ కల్చర్ చూశాను.
0: సో అది మనం అక్కడ కూడా పెడతాము, నిజామాబాద్ లో కూడా ఉంది గడ్కోలు, ఇవన్నీ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి చెట్లు పెట్టడం వల్ల మనం దాని నుంచి ఎన్నో రకాల ఫుడ్ డిషెస్ తయారు చేస్తారు వాళ్ళు. అలాగే మనకి దాని నుంచి వచ్చే నూనె, నూనె కూడా మనం వంటలో వాడతాం. ఆ గింజలు వచ్చిన తర్వాత విప్పపు నూనె, అదే అంటే ఏంటంటే అందులో పొటాషియం, ఐరన్, వాళ్ళు అందుకే వాళ్ళ గర్ల్స్ కి వాళ్ళు ఖచ్చితంగా విప్పపు లడ్డు పెడతారు. దాంట్లో వచ్చే రకరకాల డిషెస్ వాళ్ళు ఆదివాసీలు చేసుకుని వాళ్ళు తింటారు. అలాంటి తేనె మనకు సేకరిస్తున్నాం. హార్టికల్చర్ ఇప్పుడు మనం మోనోఫ్లోర్ అంటే ఇప్పుడు మనం వోమలో పెడుతున్నాం, వోమ హానీ వస్తుంది. వామ మనకి ఏంటి, ఒక డైజెషన్ కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, మనకి పొట్టలో ఏమైనా నల్లు పురుగులు ఏమన్నా కూడా పోతాయి, డైజెషన్ అవ్వకపోయినా మనం తింటాం. సో ఆ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసింది కదా. సో అది మనకి అలాంటి ఏమన్నా పిల్లలకి ఇండైజెషన్ ఉన్నా, పెద్దవారికి కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఈ మోనోఫ్లోరల్ హనీలో వోమ హనీ తినొచ్చు. నేరేడు హనీ ఉందనుకోండి, అందులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోజ్ తక్కువ ఉంటుంది కొంచెం. సో అట్లా డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తింటారు, పిల్లలకి ఫోలిక్ యాసిడ్ అనేది బాగున్నప్పుడు డెలివరీ కూడా ఈజీ ఉంటుంది, పిల్లలు కూడా చాలా మంచి మేధో తేజస్ తోటి పుడతారు అని. అలాగే పుట్టంగానే మనకి ఫస్ట్ ఆహారం తేనె నాగిస్తారు.
1: మరి మీరు చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా కొలాబరేట్ అయి ఉన్నారు, దాని గురించి మాట్లాడే ముందు మీరు ఇందాక మోనోఫ్లోరల్ హనీ అన్నారు కదా, ఒకే రకమైన పువ్వు నుంచి తీసిన తేనె, ఇది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందా?
0: మనకి మోనోఫ్లోరల్ తక్కువ, ఎందుకంటే మనకి అంత ఎకరేజ్ తక్కువ. అంటే ఎక్కువ ఫ్లవర్ అంటే మన కంట్రీలో మస్టర్డ్ ఎక్కువ ఉంటుంది, మస్టర్డ్ హనీ, ఆవాలు. ఆవాలు మనకి ఆల్మోస్ట్ నార్త్ లో మనకి ఎలాగైతే వరేస్తామో అక్కడ అంత మస్టర్డ్ వస్తుంది, కానీ ఆ మస్టర్డ్ అనేది గడ్డగడుతుంది అండ్ చాలా లైట్ గా ఉంటుంది. గడ్డగట్టే హనీ

0: అన్నప్పుడు జనాలకి ఓ ఇదేంటో చక్కెర పాకం కలిపాను అనుకుంటారు. ఎందుకంటే అది చాలా గ్లూకోజ్ సుక్రోజ్ ఫ్రుక్టోజ్ ఉండడం వల్ల అది గడ్డగట్టే నేచర్ వస్తుంది. అండ్ అన్ని ఫ్లవర్స్ కి కాదు. సో వాటిని ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసేస్తారు, అప్పుడు గడ్డగట్టదు. ఇప్పుడు మనం చూసే బయటవన్నీ ప్రాసెస్డ్ కానీ
1: సో ఇప్పుడు ప్రాసెస్ చేయడం వల్ల దానిలో ఉన్న క్వాలిటీ ఏమన్నా దెబ్బతింటుంది?
0: తగ్గిపోతుంది,
1: తగ్గిపోతుంది.
0: మన సహజ గుణాలన్నీ పోతాయి. ఎప్పుడైనా మనం హీట్ చేసినప్పుడు, మనం ఒక 20-30 డిగ్రీస్లో మామూలుగా డబుల్ బాయిల్ చేయడము, ఎండలో పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా తేమ ఉంటే వెళ్ళిపోతుంది. సో 18% వాటికి అవి సహజంగా తెచ్చేసుకుంటాయి నేచురల్ గానే. బట్ ఇంకేదైనా తేనె మాయిశ్చర్ మాయిశ్చర్ అంటే తేమ శాతం ఏమైనా ఉన్నప్పుడు మనం జస్ట్ డబుల్ బాయిల్ చేయడము, లేకపోతే వారం రోజులు స్టీల్ డ్రమ్లో ఎండలో పెట్టి ప్యాక్ చేస్తే మనకి న్యూట్రియంట్స్ అనేది 100% ఉంటాయి. కానీ బయట ఎప్పుడు చూసినా రంగు రుచి చిక్కదనం ఒకటేలాగా ఉంటుంది. అండ్ అది మోస్ట్లీ మస్టర్డ్ హనీని బాగా 100 డిగ్రీస్లో వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న సహజ గుణాలు పోతాయి. మనం ఓన్లీ ఒక చక్కెర ఎలా తింటున్నాం అలా సబ్స్టిట్యూట్ అంతే. కొంచెం దానికంటే మేమే తేనెటీగలు సేకరించినా కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే మనకి పెద్దగా ఆరోగ్యానికి అంత ఉపయోగం ఉండదు. సో అందుకే మనం మోనోఫ్లోరల్ ఎందుకు అంటామంటే ఆ పువ్వు నుంచి తీసినప్పుడు ఆ వామ హనీ తింటామో వామ టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. చాలా మంది అరే ఈ వాసన మాకు నచ్చట్లేదు, లేకపోతే మా పిల్లలు ఇష్టపడట్లేదు. మీరు ఆరోగ్యం కోసం తింటారా లేకపోతే వాసన టేస్ట్ కోసం తింటారా? కొంచెం ఇది న్యాచురల్ అన్ప్రాసెస్ కాబట్టి మనకి అవి అలా ఉంటుంది. కొంచెం కొన్ని రోజులు పెట్టినప్పుడు అవన్నీ కూడా తగ్గి మామూలుగా న్యాచురల్ గానే మనం తినొచ్చు. నువ్వులు చాలా బాగుంటుంది. నువ్వులు పంటలో పెట్టి తీసినప్పుడు దాని కలర్ ఒక గోల్డెన్ కలర్ వస్తుంది. అది నువ్వులు ఎట్లయితే మనకి కాల్షియము అది మనకి కూడా వస్తుంది.
1: మేడం, ఇప్పుడు ముందుగా ఈ తేనెతట్టుల్ని పెంచడం సులభమేనా అన్నది ఒక ప్రశ్న. అలాగే ఇప్పుడు ఇంట్లో కూడా మనం చాలా మొక్కల్ని పెంచుకుంటాం. ఇప్పుడు మీరు అసలు ఏమీ వేయనక్కర్లేదు, పురుగుల్ని చంపడానికి మిత్ర పురుగులు ఉంటే చాలు అని అన్నారు. మరి మిత్ర పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి లేదా హనీబీస్ని పెంచడానికి మన ఇంటి వ్యవస్థలో, పెద్ద ఫామ్ కాకుండా ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఆ అవకాశం ఉంటుందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా ఇంట్లో, మా ఇల్లు ఎల్బీ నగర్, మా ఇంట్లో ఎప్పుడూ 5 సెరెనా ఇండికా అంటే మన పుట్టజాతివి, ఒక 5 మెలిపోనా అంటే స్టింగ్లెస్ బీస్, ఆ రెండు ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో. అవి బాగా సేకరిస్తాయి. మా ఇంట్లో ఒక కొబ్బరి చెట్టే ఉంది, అంటే ఒక కొబ్బరి చెట్టు ఉంది అంటే అది ఎప్పుడు త్రూ అవుట్ ఇయర్ వచ్చే ఒకటి. మిగతా కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే మనకి నీమ్ చెట్లు ఉన్నాయి, కానుగు చెట్లు ఉన్నాయి, రోడ్ సైడ్ ఉంటూనే ఉంటాయి. సోన్ మెహర్ అనేది మనం రోడ్ సైడ్ పెట్టారు, పైన కొన్ని కూరగాయలు ఉంటాయి. అవి ఎట్లానో 1-2 కిలోమీటర్స్ తిరుగుతాయి. అట్లానే కొన్ని ఓపెన్ ప్లేసెస్లో గడ్డిపూలు, ఆముదము, అడవి ఆవాలు ఇట్లాంటివి పెరుగుతుంటాయి. సో అవి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా సేకరించుకుని వస్తుంటాయి. సో ఇవి మనం ఇలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా స్టేట్స్లో డొనేట్ చేయడం, వేరే కంట్రీస్లో కూడా మనం ప్రతి ఇంటికి ఒక బీ హైవ్ ని డొనేట్ చేయడం అంటారు. అప్పుడు ఆ బాక్స్ అక్కడ పెట్టడం వల్ల ఈ ఫ్లవర్స్కి వెళ్ళి అప్పుడు పూత నిలవకుండా కాదు పడిపోతుంది. సో ఆ పూతను నిలిపించి మళ్ళీ ఆ విత్తన ఉత్పత్తి జరిగినప్పుడు అవి మళ్ళీ పడి ఇంకా 4 పెరుగుతాయి, ఇంకా 10 పెరుగుతాయి. సో అట్లా మెల్లగా మనకి ఆ మొక్కల శాతాన్ని మనం పెంచవచ్చు. సో అట్లా మనం ఒక ఏరియాలో మనం మనం మన కోసం మనం కాకుండా అవి చుట్టుపక్కల ఎక్కడ వరకు తిరుగుతాయో అక్కడ అన్నిటిని కూడా పాలినేట్ చేసి ఇట్లాంటి అంతరించుకుపోయిన స్పీషీస్ చెట్లు మొక్కలు అవన్నిటినీ కూడా ఇవి పాలినేట్ చేసి వాటి సంతతి పెంచుతున్నాయి. అలాగే ఎవరైతే టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు పెట్టుకుంటారో అక్కడక్కడ మొక్కలు పెరుగుతుంటాయి, వాటిని కూడా పాలినేషన్ చేసి విత్తన క్వాలిటీ అనేది పెంచడము, సైజ్ పెంచడము, క్వాలిటీ
1: సో
0: పెరుగుతుంది.
1: ఇక్కడ ఒక విన్ విన్ సిచ్యువేషన్ లా ఉంది. అటు మొక్కలు పెరుగుతున్నాయి అండ్ బీస్ కి కూడా అది పాలన్ ఇస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్
0: కరెక్ట్.
1: అన్నట్టుగా అనిపిస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి హ్యూమానిటీకి కూడా అది చాలా మంచిది అనిపిస్తుంది. మేడం, ముఖ్యంగా మీతో మాట్లాడిన ప్రతిసారి నేను శ్రోతలకి ఏం వినిపించాలి అని అనుకుంటానంటే, మనం ఇంత మాట్లాడుతున్నాం అది వ్యవసాయానికి చాలా మంచిది, మొక్కలకి మంచిదని, పాలినేషన్కి మంచిదని, స్వచ్ఛమైన తేనె ఇవ్వచ్చు అని, కానీ ఇది పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది చెప్పండి మేడం.
0: ఇప్పుడు పర్యావరణం అన్నప్పుడు మనకు అన్ని రకాల చెట్లు మొక్కలు ఉంటాయి. సో పర్యావరణంలో ఏంటి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంటాయి. సో వీటిని తినే కీటకాలు కూడా ఉంటాయి. వీటిని హార్నెట్స్ తింటాయి, అంటే గుర్రపు కందిరీగలు. అలాగే మనకి బీ ఈటర్స్ అని ఉంటాయి, అవి కూడా మైగ్రేట్ అయ్యి వస్తుంటాయి. సో వీటిని తినేవి కూడా ఉంటాయి. ఇవి పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం వల్ల ఎన్నో రకాల నేచర్లో ఉన్న అన్నిటికీ పాలినేషన్ చేస్తున్నాయి. మనకి తెలియకుండానే మనకి కావాల్సినవి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, ఇంతకుముందు పూత రాలిపోయేది. ఎప్పుడైతే బాక్సులు పెడితే నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పూత రాలడం తగ్గింది, కాత పెరుగుతుంది, కాత పెరిగి కూడా లోపల టేస్ట్ ఉంటుంది. సో అది ఒక మంచి పర్యావరణం. అలా పెంచడం వల్ల ఇంకా ఎన్నో రకాల కీటకాలను కూడా అవి అట్రాక్ట్ చేస్తాయి. ఇంకా ఎంతో కూడా ఎకోసిస్టమ్ అంటే మనకు తెలియకుండానే మనకి భూమి సారవంతం అవుతుంది, ఎట్లా అనంటే అలాంటి గడ్డి మొక్కలు పెరగడం వల్ల

0: ఆ మొక్కలన్నింటిలో నైట్రోజన్ ఫిక్సింగ్ ఉంటుంది, ఆడ పువ్వుల మీద వీటికి ఆహారం దొరుకుతుంది. సో అలా ఒకదానికొకటి ప్రకృతిలో సాయిల్ని మంచిగా చేస్తుంది, ప్రకృతిలో ఉన్న కీటకాలు అండ్ అవి ఇవి పెరిగినప్పుడు బర్డ్స్ కూడా పెరుగుతాయి, వాటికి కూడా ఇలాంటి శత్రు పురుగులను తినడానికి వాటికి ఆహారం. అవి ఓన్లీ గింజలు ఒకటే కాదు, ఇలాంటి పురుగుల్ని, ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్లో పార్ట్ ఆఫ్ ఇట్, అవి కోళ్ళు పురుగుల్ని తింటాయి. సో అట్లా ఆ పురుగులు అనేవి తగ్గిపోతుంది, శత్రు పురుగులు, మనకి గుడ్లు వస్తాయి, మీట్ వస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి మనము పాడి పంట కీటకాలు ప్రతి ఒక్కటి మనకి మనకి ప్రకృతిలో సహజంగా ఉండేవి కాబట్టి అవి వాటికి అవి పెరిగి మనకి ప్రకృతిని కూడా మేలు చేస్తాయి.
1: మేడం, ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఒక క్యూ తోటి మనం క్లోజ్ చేస్తున్నాం, అంటే మళ్ళీ మీతో ఇంకోటి ఏదో మాట్లాడించాల్సింది ఉండిపోతుంది. సరే, ఈసారి అసలు ఎలా పెంచాలి, ఇంట్లో ఎలా పెంచాలి అని అనుకున్నాను. మరి తప్పకుండా నియర్ ఫ్యూచర్లో ఇంట్లో ఎలా పెంచాలి, ఇంటి వాతావరణంలో అవి తేనెటీగలు ఉండడం సేఫేనా అన్న విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం మేడం. మరి చివరిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వ్యవసాయ రంగంలో ఈ రోజుల్లో మహిళలు ముందంజలో ఉన్నారు, అది ఇంకా వి ఆల్ హ్యావ్ టు అగ్రీ. మరి తేనెటీగల పెంపకంలో అలాగే నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర ఎలా ఉంది?
0: ఇప్పుడు వ్యవసాయం అనేదే మనకి లేడీస్ చేసే ఒక ఇంట్లో ఉండి చేసుకునే ఒక మంచి పని. అందులో ఈజీగా మనం మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక తేనె పెట్టె పెట్టుకోవడం వల్ల మనం ఉన్న వాటన్నిటికీ కూడా పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే అందులో వచ్చే తేనెని ప్రతి ఒక్క తల్లి మన బిడ్డకి మంచి ఆహారం ఇవ్వాలి అనుకుంటుంది. సో వ్యవసాయంలో ఏంటంటే మనం మన మన తేనె మనమే సేకరించి, అంటే మనం తినే బయట ప్రతి దాంట్లో కూడా పురుగు మందులు ఉంటున్నాయి. సో వాటిని తగ్గించే ఒక 5 ఇంపార్టెంట్ ఔషధాల్లో ఈ తేనె కూడా ఒకటి. సో డైలీ మనం పిల్లలకి తేనె పెట్టిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి మనం సహజంగా చెట్ల మీద పొగ పెట్టి తీసినప్పుడు వాటిని సంతతి అనేది చంపేస్తుంటాం, చనిపోతుంటే ఒకవేళ రాణి ఈగ అనేది డ్యామేజ్ అయిపోవచ్చు. కానీ ఇట్లా పెట్టెల్లో పెట్టుకోవడం వల్ల మనం నేచురల్ గా హనీ తీసుకోవచ్చు, అది సైంటిఫిక్ బీ కీపింగ్ లో వాటికి అవి మళ్ళీ పెరుగుతుంటాయి అక్కడే. సో మనం ఓన్లీ హనీ ఎక్కడ వస్తుందో అక్కడ వరకే మనము ఎక్స్ట్రాక్టర్ లో పెట్టి మనం తిప్పి మనం తేనె ఒకటే సేకరిస్తాము, మళ్ళీ ఆ పెట్టిన అక్కడ పెట్టేస్తాం. సో ఈజీగా మహిళలు చేసుకోవచ్చు. ఆదిలాబాద్ లో మనకు చాలా మంది గోల్డ్ విమెన్ కి ఇచ్చి ఉన్నాము, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పెట్టేసుకున్నారు, ఎందుకంటే అవి చుట్టూ పడు తిరిగేసి వస్తుంటే వచ్చిన తేనెని వాళ్ళు అమ్ముకుంటుంటారు 500-1000 రూపాయలకి టూరిస్టులు వస్తుంటారు.
1: అది మార్కెట్ చేసే వ్యవస్థ కూడా ఆ మహిళల దగ్గర ఉందంటారు.
0: తప్పకుండా, మనం తిన్నది మనం కొనుక్కోలేదు అంటే అది మనకి ఇన్కమ్, మనం 4 చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాము అని అంటే అది కూడా ఇన్కమే. సో మేము మా రుతికా ఇన్నోవేషన్స్ నుంచి మా అంటే తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, తేనె ఎలా సేకరించాలి, మనకి పూత లేనప్పుడు వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి మెలకువలు అన్ని కూడా మా ఆర్గనైజర్ నుంచి మేము నేర్పిస్తాము. పెట్టెలు కూడా మేమే ఇస్తాము. హార్టికల్చర్ నుంచి కూడా 40% రాయితీలు కూడా ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్ కి కూడా చాలా టార్గెట్స్ ఉన్నాయి. అంటే 40% అంటే ఒక బాక్స్ 4000 ఖర్చు ఉంటే ఒక బాక్స్ తేనెటీగలతో పాటు 4000, అందులో 40% హార్టికల్చర్ ఇస్తుంది అండ్ 60% మనం రైతులు పెట్టుకుంటే
1: ఒక పాటు
0: కొనుక్కోవచ్చు. అంటే 1600 పెడితే వాళ్ళకి ఒక పెట్టె కూడా వచ్చేస్తుంది. సో ఆ పెట్టెలు తీసుకెళ్లి మనం వ్యవసాయంలో పెట్టుకోవచ్చు. ఒక 10-20 వరకు మనం వ్యవసాయం చేస్తూ ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి 2 బెనిఫిట్. ఎవరైతే ఇప్పుడు ఎందుకంటే నూనె చాలా స్కేసిటీ ఉంది, కానుగు నూనె, ఎందుకంటే మనం 70% నూనె మనం వేరే దేశాల నుంచి రిఫైన్డ్ ఆయిల్స్ అనేది చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ కట్టె కానుగ కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఆయిల్ సీడ్స్ ఖచ్చితంగా నువ్వులు ఆవాలు ఇప్పుడు కుస్మలు ఇట్లాంటివి పెంచుకున్నప్పుడు ఇలా తేనెటీగలు పెట్టుకున్నప్పుడు సహజంగానే పరపరాగ సంపర్కం వల్ల ఈల్డ్ అనేది 200% పెరుగుతుంది, అలాగే మనకి మంచి తేనె కూడా వస్తుంది. సో ఒక రైతుకి ఏం కావాలా, ఈల్డ్ దిగుబడి ఒక 10 వచ్చే దగ్గర 14 పెరుగుతుంది, అలాగే మనకు తేనె కూడా వస్తుంది. ఒక ఎకరానికి మనం 4-5 పెట్టుకోవచ్చు మినిమం. ఒక కిలో తేనె వచ్చినా కూడా 5 తేనె, ఒక 500 లేనిదే మార్కెట్ లో మనం మంచిగా వస్తువు దొరకదు. సో 2500 ఒక పెట్టె నుంచి అదనపు ఆదాయం ఒక సీజన్ లో. సో అట్లా 2 రైతులకి బెనిఫిట్. ఈ హార్టికల్చర్ స్కీమ్ ని కూడా ప్రతి ఒక్కళ్ళు అవైల్ చేసుకుని మన దగ్గరలో ఉన్న ADHC DHOs ని డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటాం, వాళ్ళని సంప్రదించడం వల్ల వాళ్ళు కొంచెం గైడెన్స్ తీసుకుని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు సంప్రదించవచ్చు. నేను హార్టికల్చర్ SLSC మెంబర్ని కూడా. సో ఇవి ఎట్లా MIDH నుంచి ఎట్లా దీన్ని అవైల్ చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి అనేది కూడా మేము ఇంకో మిత్ర ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక NGO ఉన్నారు. సో కలిసి చేస్తుంటాం. ఇట్లా ఫార్మర్స్కి ఎలాంటి సందేహాలు ఉన్నాయి కూడా మాకు కాల్ చేయొచ్చు.
1: చాలా విలువైన సమాచారం ఈరోజు అందించారు మేడం. మరోసారి మనం కలుసుకుని తప్పకుండా ఈ తేనెటీగల్ని ఎలా పెంచొచ్చు,

0: అంటే ఇప్పుడు మీరు అన్నాక కమర్షియల్ స్కేల్లో ఎలా పెంచాలో కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కమర్షియల్ స్కేల్లో అలాగే ఇంట్లో కూడా ఎలా పెంచొచ్చు అనేది తెలుసుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ ని నలుగురు విని ఇది ఇంకా నలుగురికి షేర్ చేసి తేనెటీగల ఒక విశిష్టత, వాటిని ఎలా సేవ్ చేయాలి అనేది ముఖ్యము. అవి మనం వాటిని సేవ్ చేస్తే అవి మనల్ని సేవ్ చేస్తాయి ఖచ్చితంగా. సో సేవ్ బీస్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: समाचार मिलने तक सेंसेक्स 77,544 जबकि निफ्टी 24,236 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। केंद्रीय गृह मंत्री अमित शाह ने सिलीगुड़ी में सशस्त्र सीमा बल के मुख्यालय में 189 करोड़ रुपए की कई परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया। भारत और ब्राजील ने पुणे में ब्रिक्स आईसीटी बैठक से अलग डिजिटल नवाचार और उभरती हुई प्रौद्योगिकियों में सहयोग को बढ़ावा देने के लिए समझौता ज्ञापन पर हस्ताक्षर किए। सर्वोच्च न्यायालय ने प्रवेश स्तर की न्यायिक सेवा परीक्षाओं के लिए 3 वर्ष की वकालत अवधि को घटाकर 1 वर्ष किया। वाणिज्य तथा उद्योग मंत्री पीयूष गोयल ने सिंगापुर के साथ आर्थिक साझेदारी को और मजबूत करने के लिए भारत की प्रतिबद्धता दोहराई। सिंगापुर के व्यापार और उद्योग मंत्री के साथ बैठक की। अमेरिका ने ईरान पर कड़े प्रतिबंध लगाने की चेतावनी दी। ईरान ने कहा इसका उद्देश्य अमेरिका की घरेलू आर्थिक समस्याओं से ध्यान हटाना है। और विश्व बैडमिंटन चैंपियनशिप में त्रिशा जौली और गायत्री गोपीचंद की भारतीय जोड़ी महिला डबल्स सेमीफाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం. ముందుగా కొన్ని ప్రకటనలు, అనంతరం కార్యక్రమం వింటారు.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
4: ట్రస్టా?
3: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
5: దిస్ ఇస్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. Welcome to the world of children. Today we bring you a variety program in English presented by the students of Bharatiya Vidya Bhavan, RCpuram, BHEL.
6: Hello everyone, we are from Bharatiya Vidya Bhavan Public School, BHEL, RCpuram, Hyderabad. Now we are here to present a graceful and a melodious program. Firstly, we have Shambhavi Mishra from 4th class presenting a song.
7: We are

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొంటారు. భారత నియంత్రణ చట్టాన్ని రూపొందించడంలో వైద్య పరికరాల పరిశ్రమ మరింతగా పాలు పంచుకోవాలని ఫార్మాస్యూటికల్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి కోరారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ గ్లోబల్ మెడ్టెక్ సమ్మిట్లో మాట్లాడుతూ, నియంత్రణ చర్చల్లో పరిశ్రమ భాగస్వామ్యం ప్రస్తుతం పరిమితంగా ఉందని, పరిశ్రమ ప్రభుత్వం మధ్య బలమైన సంభాషణ అవసరమని జోషి చెప్పారు. బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బ్రెజిల్ దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ ఈరోజు తెలియజేసింది. సింగపూర్తో ఏషియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి వ్యాపార సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇండియా సింగపూర్ బిజినెస్ ఫోరంలో లాభాపేక్ష లేని బిజినెస్ స్కూల్ అయిన ఇన్సియాడ్ పూర్వ విద్యార్థులు, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రవేశ స్థాయి న్యాయ సేవ పరీక్షలకు హాజరు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు గతంలో తప్పనిసరిగా ఉండవలసిన 3 ఏళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను 1 సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తన 2025 మే నాటి తీర్పును సవరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ ఏజీ మసీ, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. ఇండియా పోస్ట్ పేరుతో 20,000 రూపాయల నగదు బహుమతిని ఆశ చూపి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నకిలీ ఆన్లైన్ సర్వేను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనియన్ ఇది వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల అంశంపై నీట్ ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. నిబంధనల ప్రకారం 4.5 ఏళ్లకే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలి.

ఉండగా ఇంటర్న్షిప్తో కలిపి 5 ఏళ్లకు వసూలు చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. పార్లమెంట్ హౌస్లో ఇవాళ జరిగిన షెడ్యూళ్లకు లలిత్ తెగల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ మలు రవి పాల్గొన్నారు. షెడ్యూల్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల హక్కుల చట్టం 2006 అమలుపై గిరిజన సంక్షేమ శాఖ, పర్యావరణ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోని తొలిసారిగా జిందాల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు ఈరోజు లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జానకి శ్వాసకోశ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రముఖ ఆలయాల భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకోజామని ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి పూబంతి చామంతి ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం వారు.

పోయినా తిరుపతి బృందం, అది గ్రామం జూలపల్లి, మండల్ కమాన్పూర్, జిల్లా పెద్దపల్లి, అరిబంది పూబంది కాబంది కథ రెండో భాగం ప్రారంభం. రఘురామచంద్రయోని

చెప్పాడు చెప్పాడు ధర్మశాస్త్రాలు. చంద్రగిరి పట్టణంలో పడి చంద్రసేన మహారాజు, చంద్రమాత ఎప్పుడు మరణమైపోయిందో. రాజాది రాజునమ్మ చంద్రసేన మహారాజు ఇద్దరు కొడుకులు పట్టుకొని బిడ్డను పట్టుకొని ప్రేమతోటి పెంచి పెద్ద ఎత్త ఉండే. ఐదేళ్ల పిలగన్ను సలువబల్ల సంజలు విద్యలు విలాం నేర్తున్నారు. గురువు చెప్పిన ప్రకారంగా 18 ఏళ్ల వయసు కట్టినారా. చదువుల గొప్ప వాళ్ళు, సాముల గొప్ప వాళ్ళు, విద్యల గొప్ప వాళ్ళు, గుర్రం సవారు ఎప్పుడు లుడబెడ సవారు నేర్తమున్నారు. రాజ విద్యలను నేర్తమున్నారు. పెద్దలు కనిపిస్తే గౌరవిస్తున్నారు, పెద్దలంటే గౌరవించుకుంటున్న ప్రేమతోటి పెరిగి పెద్ద అవుతుండే. ఒకనాడి కాలంలో ఇప్పుడు ప్రజలందరూ ఏమన్నారు కదండి, అయ్యా చంద్రసేన మహారాజా నీ భార్య చచ్చిపోయింది, 12 ఏళ్ళు అవుతున్నది, నీ భార్య చచ్చిపోయిన కాడి నుండి రాజ్యం వెళ్తున్నావు, మారు లగ్గమారి మళ్ళీ కళ్యాణం చేసుకొని మళ్ళీ రాజ్యం వెళ్ళమన్నారు. ప్రజలారు నా భార్య చచ్చిపోంగా ఇవన్నీ చెప్పాను, నేను మారు లగ్గమాడనన్నా, మళ్ళీ నేను రాజ్య పరిపాలన అయ్యా, మంత్రులే రాజ్య పరిపాలన చేస్తున్నారు, నేను రాజ్య

ఏళ్ళు అన్నాడు. ఏమయ్యా రాజ్య పరిపాలన చేయకుండా గాని రాజు లేని రాజ్యం బహుదత్వం అంటారు. ఊరేళ్ళ మా రాజు తుందుడైతే పాలువల్లే రేపేళ్ళ ప్రజలు పొంగుతారంటారు. అయ్యా రాజ్య పరిపాలన చేయకుండా క్షత్రియ రాజులు ఏట మార్గం అంటే సంబరం అంటారు. మనం ఏట మార్గం వెళ్ళిపోదామన్నారు. ప్రజల కోరికలు నిలబడి రాజన్ని కన్నడమ్మా, ఓ ప్రజలారం ఇష్ట ప్రకారంగా ఇవాళ ఏట మార్గం వెళ్ళిపోదామా అని కలియాడి మేడలకు ఏరవచ్చి, అమ్మా దాసిలారా నా కొడుకుల పైలం అమ్మ నా బిడ్డ పైలం నేను ఎప్పుడు ఏట మార్గం వెళ్ళిపోతానన్నాడు. సైనాధిపతిని పిలుచుకొని సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని

ఎప్పుడు పోతాం ఉంటే ఎడ మార్గం అయితే షికారు బికారు అయిపోతుంది. దొరుకుతలేదు, దుప్పి దొరుకుతలేదు, సైంటాన్ని ఎంబడి పెట్టుకుని వస్తుండి, ఎక్కడి మృగాలు అక్కడ తప్పించుకొని పోతున్నాయి. ఏడు రాజునమ్మ మీద ఎండ కొడుతుంది, కింద ధరణి వండుతుంది ఘోరమైన.

అన్న వర్రే కాని, ఆగే కాని, శర్వే కాని, ఎన్న బాయే కాని, బండదునన్న నీళ్లే కాని, నీళ్లు తెస్తే నేను బతుకుదే, లేకపోతే చచ్చిపోతాను. ఏడుగురు జమాలు వెళ్ళిపోయి నీళ్ళు

కలవతి అడగంగా మరి జీవన్లు ఏమంటాను అమ్మ అటువంటి మాత్రమనగా మాది ఇక్కడి దగ్గర చంద్రశీలపట్నం మహారాజు చంద్రశీల మహారాజు చంద్రశీల మహారాజు కింద ఉన్న ఏడుగురు జీవన్లము అడవి లోపల వచ్చినవయ్యా అడవి లోపల వచ్చినందుకు రాజు తుమ్ములు కొట్టి దూపలు అయ్యా అటువంటి తమ్ములు కొట్టి దాహాలు అయి చెట్టు కింద పడిపోయిన రాజుకు ఉతకాలు తీసుకుపోతామని వచ్చినమన్నప్పుడు నీళ్లు పట్టుకపోవానంటే మేమే భోగం వల్ల వచ్చి రాజుకు మా తమను చూసిన ఒక వర్ధన వేసి సల్లబోసి సంబరం చేస్తామా అని అయ్యా జీవన్లార మీరు ముందట రాదు మేము వెనకెత్తామన్నారాట అగో ఉతుకాలు పట్టుకొని భోగం కలవతి సెండిరాని ఇద్దరక్క ఎల్లలు జీవన్లు వెనక వెళ్ళిపోతామని

0: వచ్చపోయే ప్రాణాలతో చెట్టు కింద పడిపోయినప్పుడు భోగం కలవతి సింధిరాని ఇద్దరు అక్కయ్యలు అల్లు మాత్రం చూసినవా తెచ్చిన ఉతకాలు తీసినారు. రాజుకు మొక్క వర్ధన ఎత్తమని అటువంటి అన్నాడు గనక ఉతకాలు తీసి రాజుకు మొక్క వర్ధన ఎత్త ఉన్నారాట.
1: తోడున్న రాజుకు నిలువిచ్చినారు. దూపదల్లాన్న యువరాజు ఎంతో సంబరపడ్డాడు. ఎంతమంది సైన్య ఉన్నా ఎవరో బాట సారు వల్ల వచ్చి నాకు నీళ్లు పోసిన అమ్మా మీరిద్దరు ఆడమనసున్నారు. ఎవరికన్నా బిడ్డలు ఎవరికన్నా తల్లున్నారో అత్త మీరు కోడళ్ళే ఉన్నారు. నాకు నీళ్లు తెచ్చిండు ఒక చెల్లెలకు భావిస్తాను కోరుకోని అమ్మా కోరిన వరం ఇస్తానన్నాడు.

అటువంటి వాణి కాదు అమ్మ రాజాది రాజును చక్రవర్తిని పరాశ్రీని చూడాలనగానే రాజు మా ఉడలోకి అవగాలం అనుకోని ఎప్పుడైనా మరుగుమందు పెట్టిండు వాడి దాన్ని చూసిన వర్తంబు చూసిన బొమ్మకి అయిన ఒట్టు రిమ్మ తగలంటారు మందులోన పడ్డ రాజు మైకాన్ని మరిచిపోయిండు రాజ్యాన్ని మరిచిపోయిండు దేశాన్ని మరిచిపోయిండు భార్య మీద భ్రమలు

పట్నం తీసుకుపోతానంటే వెళ్ళే చెండిరా అని నా ఎంబడి వస్తాన్నాడు. ఇద్దరి భోగముళ్ళ తీసుకొని వచ్చిన సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని రాజాధిరాజు గుర్రం మీద బయలు వెళ్ళినాడు. సై సైమే

చెప్పిడంగా పోగా నన్ను నమ్ముకున్నాడే. ఊరు బంధన తీసుకొచ్చిన మా రాజుకు ఏమన్నా ఆలోచన వచ్చినది. ఊరు బంధన వంటిస్తాం మా మాలు వంటి బామ ఇదే మన మాలు అని చెప్పినాడు. రంగసాని ఉంచిండు ఆ కళావతి ఉంచుకొని నీవే నాకు భర్తవు కాబట్టి నా చేత తాను చేసి అన్నం నిన్న రాజ్య పరిపాలన చేయవన్నది. మందు తలిగిన రాజు భవన్ దాన్ని భ్రమణ పడ్డాడు. అమ్మా నేను రాజ్యానికి కాడి పోతాడు బంగారు కిరణం ఎత్తి పెట్టుకొని కొడుకుల మీద ప్రేమ లేదు బిడ్డల మీద భ్రమ లేడు ఆ పాత ఇండ్లకు పోనే పోలేదు రాజకత్తిరికాడు ఎర వచ్చాడు. ప్రజలందరూ ఇచ్చిన పేరిండే రాజాదిరాజు కచ్చేరికాడికి వచ్చిండే. ఏ ప్రజలారా, నేను మారు లగ్గమాడాను, మళ్ళీ నేను రాజు వెళ్తానని బంగారు సింహాసనం మీద కూర్చు.

చంద్రసేన మహారాజ మా పట్నం వచ్చి మా పంచాది తీర్మానం చెప్పి మనంగా వచ్చిన జమాలతోటి చంద్రగిరి పట్టణం నుండి నేను పరమైన దేశం వెళ్ళిపోతానా అని నా భార్యతో చెప్పి పోదండి. భార్య దగ్గర ఏర వచ్చినాడు రామా కలవాది, నేనైనా కానీ పరమాణ దేశం వెళ్ళిపోతున్నాను రామా, నేను పరమాణ దేశం వెళ్ళిపోతున్నా మన కొడుకులు.

అబ్బాయిలు ఎవరు కావచ్చునని కొని మంత్రాల భవనాలు చేసి కచ్చుకున్నది. మీరు ఎవరంటే నా పేరు వరిబంతి పూపంతి, మా చెల్లె శాబంది అలంగనే. ప్రేమ తోడి కవలం అన్నం పెట్టినది ఎప్పుడు అరివంతిరాజు భూమంతిరాజు బిడ్డ శాబంది దేవి. నువ్వు తోటల్లోకి వెళ్ళిపోమన్నది. నా భర్త లేని సైమన సంవత్సరం కొడుకును సాగనీయ ఏరాలు కొడుకును హెచ్చరించనన్నది. పాపకారి కులదు ఈ పాపకారి బాబుని ఏమనుకున్నది, ఏరాలు కొడుకులు చచ్చిపోతే నగర మాన కొడుకులు బిడ్డలు పుట్టిన గాని రాజానికి రాజులైతారని కొని లేని ప్రేమ గోరి చిత్రాంగి సారంగునే మడిపట్టాడు రారా.

0: అమ్మా, నువ్వు కన్న తల్లి అమ్మ, లేని పాపాలు కోరకు మా తండ్రి చేసే పాపాలు వద్దని పాదాలు పట్టుకొని ఎప్పుడు ఇగ్గులు మొగ్గులు వేయంగడి పిలగన్లు పెట్టిన తలుపులు తల్లి కోని పోంగ పిలగండ్ర రెక్కలు గుందంగా ఇద్దరు కొడుకులు రెండు ఉంగురాలు వచ్చి చిన్నమ్మ చేతులు పడిపోయినాయి. చిన్నమ్మ దగ్గర నుంచి తప్పించుకొని పిలగన్లు పాట ఇళ్ళ వేరే వచ్చినారు.
1: కొడుకులారి బంతి రాజా పూ బంతి రాజా బిడ్డాశా బంతి దేవి మీ ముఖము లోపల చూస్తంటే సిలికలాంటి ముఖము చిన్న పుచ్చుకున్నారు అవతలాంటి ముఖము ఆయా చిన్నవాయరా కొడుకు పిలగల్లను గా మాటలని

అప్పుడు మేము ఇలా అలాంటి ప్రేమ కోరిందంటే మీ నాన్న వచ్చినాక ఎన్ని ఎక్కువలు చేసి మీ పాన తీస్తాను. ఏడు మెడల్లో కూడా మీ నాన్న వచ్చినాక దాయమని ఎప్పుడు మిద్దెల మెడలు దాచి పెట్టినారు. పిల్లగళ్ళు దాగబడి ఉండగా కన్న తండ్రి పంచాయతీ చెప్పిండు అదే రోజున కల వాటి మాలుగు చేరవచ్చును. కలవాది మన కొడుకు లేరన్నప్పుడు రంక నేసిన అడిది బొంక నేరవల్లంటారు. బాబా గారు ఉన్నారు లేని రోగం వచ్చినట్టు నీ కొడుకులు ఇగ్గులు మొగ్గులు వేసిండ్రు.

కన్న తండ్రిని కన్న తల్లిని చూడక నా కొడుకులు తల్లి వీడికి చెయ్యెత్తిండ్రా. అమ్మాని ఎప్పుడైనా కళ్ళు మూసుకుని రాజాజి రాజు కచ్చేరి కాడి చేరవచ్చి ప్రజలారా రాగా నాకు ఒక తీర్మానం జరిగింది, ఆ తీర్మానం పంచాయతీ తీర్మానం చెప్పన్నాడు. ఒక ఊరిలోని ఎరుకువాడు షికారుకు పోయినప్పుడు ఎరుకువాని మరవన్న పిల్లలను మరి ఇప్పుడు పెళ్లి భార్య కొడుకులను మరవన్న పిల్లగాళ్ళు వచ్చి ప్రేమ కోరు అట అటువంటి పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. ప్రజలేమన్నారు, అయ్యా ఏ తల్లి దగ్గరికైనా ఏ కొడుకు చెయ్యెత్త రాదు, చెల్లెను కన్నెత్తి చూడరాదు, చెయ్యెత్తిన వాని చేతులు నరకాలే, కాలెత్తిన వాని కాలు నరకాలే, కన్నెత్తి సూచన కన్న తల్లిని ఊరవని వాడు అని కళ్ళు తీయాలని చెప్పినాడు. నా కొడుకులు అటువంటి పని చేసిన ఒరే జమల్లారా కచ్చేరి కాడు తీసుకొచ్చి నా కొడుకుల కనుగుట్లు తీయమన్నాడు. ఏడుగురు ఎరబోయే జమాలు కత్తులు కడవర్ల బల్లి ఆలుబాకులు పట్టుకుని పిల్లగల్ల దాడ తిరిగినారు. ఊరంత కలిగించే పాత మేడలకు చేరవచ్చింది. మరి మిద్దళ్ల మేడల్లో దాగున్న పిల్లగన్న ఈయన కరెక్కలు గుంజు కట్టి తన్నుకుంటే గుద్దుకుంటే కచ్చేరి కాడికి ఏరవచ్చు రారా మన్నో రామా.

నేను లేని సైమాన మీ అన్నలు ఎప్పుడు చిన్నమ్మ వీళ్ళకి చెయ్యొచ్చిండు వలన కాళ్ళు పట్టుకుంటున్నావా అని గిరికి దగ్గరికి వచ్చినాడు బిడ్డలు కాలెత్తి తన్నినాడు బిడ్డ ఎద మీద కాలు పెట్టినున్నానికి గుంజిండు బయటకు కోజి పారేసినాడు నాలుగు తీసేసిండు కన్న కొడుకులు ముందుకొచ్చి మరి కనుగుడులల్లా కత్తులు పెట్టి ఇద్దరి కొడుకుల కళ్ళు తీసినాడు కడకలమ్మ బండగాడు ఇద్దరు పిల్లగల్ల పాలన ఇవన్నాడు అరే మంతిరాజును పూ మంతిరాజును కన్ను లేని వాళ్ళ గుంజు కొను పోతుండే ఆ కన్నున్న చెల్లె నాలుకలేని అన్నల ఎంబడియే చేరవచ్చినది బండగాడికచ్చి కడకలమ్మ మొద్దు మీద పానం ఇయ్యంగం కత్తులు లేవట్టి కొట్టే సైమాన పరమాత్రి మేలమైన కత్తులు మాయమైపోయినాయి పూల దండలై పడ్డాయి ముగ్గురు పిలగలనైనా ఆ జవాన్లు ఏమని చెప్పారు అమ్మాయే ఊరికన్నా పోయి ఎక్క తిని బతికండి రాజు లెక్క బతుకు అని చెప్పిల్ను మరి ఇద్దరి గుడ్డి వాళ్ళ పట్టుకొని చెల్లే చామంతి దేవి ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళిపోదరా అని పల్లెలు పట్టణాలు తిరుగుకుంటే దేశాలు తిరుగుకుంటా చంద్ర ప్రాణ రాను ఢిల్లీపురి పట్టణం వచ్చినాడు ఢిల్లీపురి పట్టణాల ఢిల్లీ మహారాజు రాజ్య పరిపాలన చేస్తుండు మరి ఆనాడు ఆ ఊళ్ళో సందకం అడుక్కొని మరి ఆ గుడిలోన ఎప్పుడు ఉండంగం ఆ రాజుకు పెళ్లి కాలేదు ఢిల్లీ మహారాజు కింద ఉన్న మంత్రి తోకురాజు ఒకనాడు అదే బదార్ పట్టు వస్తుండే అందమైన స్త్రీ అనిపించింది ఎప్పుడు నాడు బిడ్డా చాబంది దేవిని చూసిండు ఎప్పుడు అమ్మా బామా నువ్వే నాకు భార్యమని రెక్క పట్టుకొని గుర్ర మీద తీసుకొని వెళ్ళిపోయినాడు అయ్యా నాకు ఇద్దరు అన్నలున్నారు కన్నులేమని ఓ ఓ అని వర్రుతున్నది నాలుగలే అని చెల్లే మీ అన్నల తీసుకొస్తారమ్మా అని ఒక కాగితం రాసి వెళ్ళిపోయినాడు పొద్దు గొడవంగ మా అన్నలు లేకపాయ మా చెల్లె లేకపోయిన ఇద్దరు అన్నగాళ్ళు మరి ఊరు వందకచ్చి బాయి కాని కచ్చి బాయిలో వడ సచ్చిపోదామని పరమాత్ముడు ఏలుకోంగ పరమాత్ముడు ప్రత్యక్షమైనాడు ఆ పరమాత్ముడు ప్రత్యక్షమై ఇద్దరి పిల్లగాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు ఇద్దరి కళ్ళొచ్చిన పిల్లగాళ్ళు చెల్లె దగ్గరికి రావంగం ఆ చెల్లెకు నాలుగచ్చింది మరి ఎప్పుడు చెల్లె ఇద్దరు అన్నలైన చంద్రగిరి పట్టణం ఏడ వచ్చినారు మరి తండ్రితోడి భోగం కలవది పానం తీసి తండ్రితోడి పాడగ ముగ్గురు లగ్గం చేసి

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా మహర్షి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: హలో.
4: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
3: ఆ చెప్పండి మేడం.
4: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
3: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
5: బాబాయ్,
3: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
5: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
3: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
5: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా.
3: ఆ,
5: ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
3: ఓరి, అట్లా చేసిండారా.
5: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
6: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
7: చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేతగా మాగుడి గడ్డి, ఈ అంశాన్ని గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందిస్తున్న వివరాలుంటాయి. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఎల్నినో పరిస్థితుల్లో మిరప మరియు ఆయిల్ పామ్ పంట సమగ్ర యాజమాన్యం గురించి చర్చా కార్యక్రమం. ఇంకా ఉద్యానవన పంటలలో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం హెడ్ మరియు శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం, ఈ రెండు అంశాలు ఉంటాయి ఇల్లువాకిలిలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం గురించి పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణిన మనోరథైహి, శ్రీ ఆదిత్య భరద్వాజ ఉప్పలగారి సంస్కృత ప్రసంగం. 9:15 స్పాట్లైట్. 9

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో స్ఫూర్తి గురించి శ్రీ వేదాంతం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తరించిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఉంటాయి. 6:35 పొలం పనులు, కంజుపిట్టల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు అందించే వివరాలు. 7:00 మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఎస్ పురుషోత్తం. 7:15 ఉదయతరంగిణిలో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారిచే కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కోట అచ్చుబాబు గారి క్లారినెట్ వాద్యం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం ఉంటాయి. 1:20 వనితాలోకంలో మనిషి అతి తెలివి రోహిణి చింత గారి కథానిక. 2:30 బాలానందం కార్యక్రమంలో మల్కాజ్గిరిలోని నేషనల్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు, ఖరీఫ్ పంటలలో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ గారు అందించే వివరాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. ఎల్ నీనియో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన పలువురు కమాండోల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రోజు లోక్భవన్లో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ కలుసుకున్నారు. తెలంగాణలో పీఐబీ సీబీసీ కార్యకలాపాలను శృతి పాటిల్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మాహ కార్యక్రమానికి గవర్నర్ ఆహ్వానించారు. మహాత్మాగాంధీపై పుస్తకంతో పాటు కేంద్రం 12 ఏళ్ల ప్రగతిపై పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ సదుపాయాలు, కోచ్, సహాయక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు

0: బాగా సహకరిస్తుందని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన అర్జున అవార్డీ జ్వాలా గుప్తా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన క్రీడాకారులను గుర్తించడానికి మరిన్ని అకాడమీలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, క్రీడలను సమన్వయపరిచే విధంగా ఆయా విభాగాలు ఒక విధానాన్ని తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోను బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎల్ నీన్యో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ను మంత్రులు ఆవిష్కరించారు. అందులో గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఈ కమాండోలకు స్వాగతం పలికి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ఓడ్లు సేకరించామని, ఇందుకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. బకాయి మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా ఈ సమీక్షలు జరుగుతాయి. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొంటారు. రెవెన్యూతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షిస్తారు. జగిత్యాల జిల్లాలో 6 ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం పనులను 11.80 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుతాయని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం రైతుల ప్రయోజనాల కోసం గౌరవేలి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా చింతాయిపల్లిలో నిర్వహించిన పల్లెపల్లెకు పొలమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఏ విధంగా గ్రామస్తులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏదో మీ దగ్గర కూర్చొని మాట్లాడితే కొన్ని అంశాలు తెలిస్తే వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తా ఉన్నా. కాబట్టి మీ గ్రామానికి సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాల గురించి ముందు అధికారులు వివరిస్తారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథస్వామి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానెల్ లాయర్ పాలెం బాబుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధులకున్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతులపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పర్యటన అనుమతుల నిర్ణయంలో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ,
2: ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఇక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు.
0: జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ,
3: తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని, సీనియర్ సిటిజన్ల యొక్క ఆస్తులను వారసులు రాయించుకుని వారి పట్ల శ్రద్ధ చూపించకుండా, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా, వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి ఆస్తిపాస్తులను తిరిగి డీరిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్

0: కోరారు. ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో 6 నెలల పాటు శిక్షణ ఉన్నట్లు తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకర మంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. నటనా రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా ప్రదర్శనిచ్చారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం ఆమె నటించిన చిత్రాలు ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమమణి పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీటీఏడి ఆధ్వర్యంలో నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి తరలించారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరియర్ ప్రారంభించిన షావుకార్ జానకి దాదాపు 7 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. ఈరోజు రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్గా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం 2-3 రోజుల్లోనే రైతులకు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియా కరాటే ఛాంపియన్షిప్కి ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. జార్డన్లోని అమ్మాన్లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే 2026 ఏకేఎఫ్ క్యాడెట్ జూనియర్ అండర్-21 ఛాంపియన్షిప్లో పలువురు తెలంగాణ తరఫున పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడలోని ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు ప్రారంభమవుతాయి. పరికరాలతో, యంత్రాలతో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం, సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికతా అస్తి ఇతి అద్య సర్వకారః పునరుద్ఘాటయత్. భారత ప్రశాసనం చలదూరవాణీ నిర్మాణ MPMS ఇత్యస్యాః 560,000 కోటి రూప్యకాణాం యోజనాయాః ఉద్ఘాటనం అకరోత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః అద్య పశ్చిమబంగాళస్య సిలిగుడినగరే సశస్త్ర సీమాబలస్య ముఖ్యాలయే ప్రాయః 970,000 కోటి రూప్యకాణాం అనేకానాం పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసంచ కృతవాన్. పుణెనగరె ఆయోజితస్య 12వ బ్రిక్స్ సంప్రేషణమంత్రిణాం సభాయాం దూరసంచార సూచనా సంచార తంత్రజ్ఞాన క్షేత్రాదిషు సహకారం ప్రగాఢీకర్తుం భారత బ్రాజిల దేశౌ సంధిపత్రే హస్తాక్షరం కృతవంతౌ. ఇరాన్ దేశః స్వదేశం విరుద్ధ్య దత్తాన్ ఆర్థిక ప్రతిబంధాన్ నిరాకర్తుం ఉక్తవాన్. యత్ ఏతాదృశ్యః విఫల నీతయః ఇరాన్ జనేషు అధికాం శత్రుతాం జనయిష్యంతీతి. అపి చ భారతస్య కాచల ఢోచక నామ్ని ద్వంద్వ యుద్ధ క్రీడికా క్రమశః ద్వితీయవారం అంతః 20వర్షీయాణాం మహిళానాం విశ్వ ద్వంద్వ యుద్ధ స్పర్ధాయాం స్వర్ణపదకం ప్రాప్తవతి. అథ వార్తాః విస్తరేణ. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికత అస్తి ఇతి అద్య

0: యుతంచ భవతీతి భారతస్య దృష్టికోణం అధోరేఖితవాన్.
1: Over the past decade, BRICS has emerged.
2: पिछले एक दशक में ब्रिक्स उभरती हुई अर्थव्यवस्थाओं के बीच सहयोग के एक प्रमुख मंच के रूप में उभरा है, जो लगभग आधी मानवता और प्रतिभा तथा नवाचार के अपार भंडार का प्रतिनिधित्व करता है. अब हमारा ध्यान संस्थाओं के निर्माण से आगे बढ़कर सहयोगात्मक पहलों को लागू करने की ओर विकसित होना चाहिए.
1: इम्प्लीमेंटिंग कोलैबोरेटिव इनिशिएटिव्स.
0: ఈరాన్ దేశస్య విదేశమంత్రి శ్రీ అబ్బాస్ అరాగచీ ఇత్యేషః స్వదేశం విరుద్ధ్య దత్తాన్ ఆర్థిక ప్రతిబంధాన్ నిరాకురవన్ ఉక్తవాన్ యత్ ఏతాదృశ్యః విఫల నీతయః ఈరాన్ జనేషు అధికాం శత్రుతాం జనయిష్యంతీతి, అధికాం విఫలతాం అపి ఆనేష్యంతీతి చ. అరాగచీ ఇత్యస్య ఇమాం టిప్పణీం ట్రంపేన ఈరాన్ విరుద్ధం కఠోర ఆర్థిక పదక్షేపోత్థాపన రూపేణ స్వీకృతం. సర్వోచ్చ న్యాయాలయేన అద్య స్వస్య 25th 2000 మే మాసిక నిర్ణయ పరివర్తనం కృత్వా ప్రవేశస్తరీయ న్యాయిక సేవా పరీక్షాసు భాగం గ్రహీతుం విధిస్నాతకానాం కృతే పూర్వతనస్య అనివార్య త్రివర్షీయ విధి అభ్యాసస్య ఆవశ్యక్తాం ఏకవర్షం యావత్ న్యూనీకృతమస్తి. झारखंड उच्च न्यायालय ने JSSCCGL अथ CDPO परीक्षाभ्यः नियुक्ति निरसनस्य राज्य सर्वकारस्य आदेशस्य विषये अंतरिम स्थगनम् अस्थापितमस्ति. याचिकाः न्यायालयस्य पुरतः तर्कं कृतवन्तः यत् विज्ञापनानि नियुक्तयश्च आकस्मिकरूपेण निरसनात्मक सर्वकारस्य निर्णयः विहित नियमानाम् अनुरूपः नासीदिति. ఔషధ విభాగ సచివ మనోజ జోషీ అద్య చికిత్సా ఉపకరణం ఉద్యమం ఆగ్రహయత్ యత్ భారతస్య వినియామక సంరచనాయాః నిర్మాణే బృహత్తరం నివేశం ప్రదాతవ్యమితి. నవదెహల్యాం CII గ్లోబల్ మెడ్టెక్ ఇత్యాఖ్యం శిఖర సమ్మేళనం సంబోధయన్ శ్రీ జోషీవర్యః అవదత్ యత్ వినియామక చర్చాసు ఉద్యోగస్య సహభాగితా సంప్రతి పరిమితా అస్తీతి. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల సింగాపూర్ దేశేన సహ సమగ్ర ఏషియా ఖండేన సహ ఆర్థిక సహయోగం ప్రగాఢీకర్తుం వ్యవసాయ స్తరే పరస్పర సహయోగం దృఢీకర్తుం చ భారతదేశస్య ప్రతిబద్ధతాయాః విషయే బలం దత్తవాన్. తేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయస్య నేతృత్వే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇతి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ సర్వకారస్య ప్రయత్నాః చ ప్రకాశితాః. భారత ఋతువిజ్ఞాన విభాగ అద్య పూర్వ మధ్యప్రదేశే అత్యధిక వర్షాయై నారంగవర్ణీయాం సంచేతనాం ప్రఖ్యాపితవాన్. అంతే క్రీడావార్తాసు. భారతస్య కాచల్ ఢోచక్ నామ్ని ద్వంద్వయుద్ధ క్రీడికా క్రమశః ద్వితీయవారం అంతః 20 వర్షీయాణం మహిళానాం విశ్వ ద్వంద్వయుద్ధ స్పర్ధాయాం స్వర్ణపదకం ప్రాప్తవతీ. సా నిర్ణాయక ద్వందే చీన దేశీయాం జింగ్రు సన్ నామ్ని క్రీడికాం 7-0 పరాజితవతి ఇతి వార్తాః.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
5: హలో లిజనర్స్, we now bring you a lesson from chemistry for BSc first year students. The title is liquid structure and liquid crystals. Dr. J. Mohan Babu will present the lesson.
6: A complete ordered arrangement of the atoms or ions or molecules in a crystal leads to a perfect crystal. It is due to strong enough intramolecular forces hold them together. Gas molecules possesses weak intramolecular forces. It is due to small size. Even though they close together, there is impossible to attain ordered structure. Liquids are intermediate to solids and gases. In liquids, interaction forces are stronger than in gases, but not stronger than the solids. These interactions of liquids are not able to restrict the translation motion of individual molecules. The order of arrangement of the constituents of a liquid has short range order but lack long range order. In a liquid crystal, the intra

మాలిక్యులర్ ఫోర్సెస్ డిక్రీజెస్ యాజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది మాలిక్యులర్ ఇంక్రీజెస్. ఇన్ అదర్ వర్డ్స్, ద షార్ట్ రేంజ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ వైల్ ద లాంగ్ రేంజ్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్. ద థర్మల్ మోషన్ ఇంట్రడ్యూస్ ఏ డిజార్డర్ ఇన్ ది స్ట్రక్చర్, బట్ ద మోషన్ ఈజ్ నాట్ యాజ్ ర్యాండమ్ యాజ్ ఇన్ ఎ గ్యాస్. సమ్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ స్టిల్ పర్సిస్ట్. ద ఆర్డర్ అరేంజ్మెంట్ ఇన్ ది క్రిస్టల్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఆన్ మెల్టింగ్, బట్ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ థర్మల్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ ది కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇట్ డిక్రీజెస్ ది ఆర్డర్ అంటిల్ ఇట్ కంప్లీట్లీ బాయిల్స్ ఎట్ ది బాయిలింగ్ పాయింట్. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది సాలిడ్ అండ్ క్రిస్టల్స్ అండ్ లిక్విడ్ గ్యాసెస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ విల్ బి డిఫర్స్ ఇన్ ద వేరియస్ ఫేజెస్ లైక్ సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ది షేప్ అండ్ వాల్యూమ్, ఫర్ ది సాలిడ్స్ ఇట్ విల్ హ్యావ్ ద ఫిక్స్డ్ షేప్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్స్ ఇట్ హ్యావ్ నో షేప్ అండ్ బట్ ఇట్ హ్యావ్ ఏ వాల్యూమ్. ఇఫ్ యు టేక్ ది గ్యాసెస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ నెదర్ డెఫినెట్ షేప్ అండ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూమ్. నెక్స్ట్ ద సెకండ్ ప్రాపర్టీ ఈజ్ ద ఎనర్జీ. ఇఫ్ యు టేక్ ది ఎనర్జీ ఫర్ ది సాలిడ్స్, ద సాలిడ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ ది లోయెస్ట్ ఎనర్జీ అండ్ లిక్విడ్స్ ద లిక్విడ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ ది మీడియం ఎనర్జీ అండ్ గ్యాసెస్ విల్ హ్యావ్ ది హైయెస్ట్ ఎనర్జీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ కంప్రెసిబిలిటీ. ద కంప్రెసిబిలిటీ ఫర్ ది సాలిడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ ద కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ ఫర్ లిక్విడ్స్ ఈజ్ ఇట్ ఈస్ నియర్ బై డిఫికల్ట్. నెక్స్ట్ గ్యాసెస్ ద కంప్రెసిబిలిటీ ఈజ్ వెరీ ఈజీ. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇన్ వేరియస్ ఫేజెస్. ఇఫ్ యు టేక్ ది సాలిడ్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ విల్ బి ఇన్ రెగ్యులర్ మోడ్ అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్. ఇన్ ద లిక్విడ్స్ ర్యాండమ్ అండ్ లిటిల్ షేప్డ్ అరేంజ్మెంట్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ది లిక్విడ్స్. ఇన్ ద గ్యాసెస్ హియర్ ఆల్సో ద ర్యాండమ్ అరేంజ్మెంట్ విల్ బి టేక్స్ ప్లేస్ బట్ మోర్ స్పేర్స్లీ అరేంజ్మెంట్ విల్ బి అబ్జర్వ్డ్. నెక్స్ట్ ఫ్లూయిడిటీ. ఇన్ ద సాలిడ్స్ ద ఫ్లూయిడిటీ మీన్స్ ద ఫ్లో ఆఫ్ ది పర్టికులర్ ప్రాపర్టీ. హియర్ ద ఫ్లూయిడిటీ ఫర్ ది సాలిడ్స్ ఈజ్ ఇట్ కెనాట్ బి ఫ్లో. ద ఫ్లూయిడిటీ ఫర్ ది లిక్విడ్స్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్ లెవెల్. ఫర్ ది గ్యాసెస్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. నెక్స్ట్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఇన్ వేరియస్ ఫేజెస్. ఇన్ ద సాలిడ్ ద ఇంట్రామాలిక్యులర్ అట్రాక్షన్స్ విల్ బి మ్యాక్సిమమ్ అండ్ ఇన్ లిక్విడ్స్ ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ విల్ బి మీడియం. ఇన్ ద గ్యాసెస్ ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ విల్ బి మినిమమ్. నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ స్పేస్. ఇన్ సాలిడ్స్ ద ఇంట్రామాలిక్యులర్ స్పేస్ విల్ బి వెరీ లెస్. ఇన్ ద లిక్విడ్స్ ద ఇంటర్మాలిక్యులర్ స్పేస్ విల్ బి మోర్. ఇన్ ద గ్యాసెస్ ద ఇంటర్మాలిక్యులర్ స్పేస్ విల్ బి లార్జ్. నెక్స్ట్ స్టోరేజ్ ప్రాపర్టీ. జనరలీ ద సాలిడ్స్ డు నాట్ కంటైన్ ఎనీ మీన్స్ డు నాట్ నీడ్ ఏ కంటైనర్ ఫర్ స్టోరేజ్. లిక్విడ్స్ ఇట్ కెనాట్ బి స్టోర్డ్ వితౌట్ కంటైనర్. నెక్స్ట్ గ్యాసెస్ ఇట్ నీడ్స్ ఏ క్లోజ్డ్ కంటైనర్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ షేప్. నెక్స్ట్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇన్ 1888 యాన్ ఆస్ట్రేలియన్ ప్లాంట్ ఫిజియాలజిస్ట్ లైక్ రేంజర్ ఈ అటెంప్టెడ్ టు మెజర్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ కొలెస్ట్రాల్ డెరివేటివ్ దట్ హీ హ్యాడ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ ప్లాంట్. ఇన్ హిజ్ ఎక్స్పెరిమెంట్ హీ ఫౌండ్ దట్ దిస్ సబ్స్టాన్స్ షోస్ టూ మెల్టింగ్ పాయింట్స్. ఎట్ 145 డిగ్రీ సెంటిగ్రేడ్ ద క్రిస్టలైన్ సాలిడ్ ఫస్ట్ మెల్టెడ్ ఇన్ టు ఏ క్లౌడీ లిక్విడ్ అండ్ దెన్ ఎట్ 178 డిగ్రీ సెంటిగ్రేడ్ ద క్లౌడినెస్ సడన్లీ డిజప్పియర్డ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ క్లియర్ లిక్విడ్ స్ట్రక్చర్. ఏ ఫిజిసిస్ట్ హూ ఎగ్జామిన్డ్ దిస్ మెటీరియల్ అండ్ హీ రికగ్నైజ్ దట్ ద క్లౌడీ లిక్విడ్ హ్యాడ్ ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ ఆర్డర్. హీ ప్రపోజ్ దట్ ఇట్ వాజ్ ఏ న్యూ థింగ్, ఇట్ ఈజ్ ఎ న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అండ్ హీ సజెస్టెడ్ దట్ ద నేమ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్. ద డెఫినేషన్ ఈజ్ ద సబ్స్టాన్సెస్ దే ఎగ్జిస్ట్ ఇన్ ఏ మీజోమార్ఫిక్ స్టేట్ ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఆర్డినరీ లిక్విడ్స్ అండ్ త్రీ డైమెన్షనల్ సాలిడ్స్ షోయింగ్ లిక్విడ్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఫ్లూయిడిటీ అండ్ ద ఇన్ అబిలిటీ టు సపోర్ట్ స్పేర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కోయలిన్సెన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ యాజ్ వెల్ యాజ్ ది క్రిస్టల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్
అనైసో

ఐసోట్రోపీ ఆఫ్ ఆప్టికల్, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆర్ నోన్ యాజ్ ఏ లిక్విడ్ క్రిస్టల్. స్ట్రక్చర్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్? సో జనరల్ హియర్ లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్స్ హ్యావ్ సెవరల్ కామన్ క్యారెక్టరిస్టిక్ లైక్ రాడ్ మాలిక్యూల్స్, లైక్ రిజిడ్నెస్ ఆఫ్ ది లాంగ్ యాక్సిస్, స్ట్రాంగ్ డైపోల్స్ అండ్ ఈజీలీ పోలరైజబుల్ సబ్స్టిట్యూయెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది లిక్విడ్ క్రిస్టలైన్ స్టేట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్ టు పాయింట్ అలాంగ్ ఏ కామన్ యాక్సిస్. దట్ యాక్సిస్ ఈస్ కాల్డ్ ది డైరెక్షన్. ఇన్ ద సాలిడ్ స్టేట్ మాలిక్యూల్స్ ఆర్ హైలీ ఆర్డర్డ్ బట్ లిటిల్ ట్రాన్స్లేషన్ ఫ్రీడమ్. మాలిక్యూల్స్ ఇన్ ది లిక్విడ్ ఫేజ్ హ్యావ్ నో ఇంట్రిన్సిక్ ఆర్డర్. ద మాలిక్యూల్స్ ఇన్ ది లిక్విడ్ క్రిస్టల్ ఫాల్ బిట్వీన్ ది సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ లిక్విడ్ క్రిస్టల్స్. ద ఫాలోయింగ్ పారామీటర్స్ ఆర్ డిస్క్రైబింగ్ ది లిక్విడ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ద ఫస్ట్

మాలిక్యూల్స్ ఇన్ ది లిక్విడ్ క్రిస్టల్ ఫాల్ బిట్వీన్ ది సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ లిక్విడ్ క్రిస్టల్స్. ద ఫాలోయింగ్ పారామీటర్స్ ఆర్ డిస్క్రైబింగ్ ది లిక్విడ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ ద పొజిషనల్ ఆర్డర్. ఇట్ ఈస్ రిఫర్స్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ అన్ యావరేజ్ మాలిక్యూల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ షోస్ ది ట్రాన్స్లేటెడ్ సిమెట్రీ. ద నెక్స్ట్ పారామీటర్ ఈజ్ ద ఓరియంటేషనల్ ఆర్డర్. ఇట్ మెజర్స్ ది టెండెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్స్ టు అలైన్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ లాంగ్ రేంజ్ బేసిస్. ద నెక్స్ట్ పారామీటర్ ఈజ్ అ బాండ్ ఓరియంటల్ ఆర్డర్. ఇట్ డిస్క్రైబ్స్ ఏ లైన్ జాయినింగ్ ది సెంటర్స్ ఆఫ్ నియరెస్ట్ నైబర్ మాలిక్యూల్స్ వితౌట్ రిక్వైరింగ్ ఏ రెగ్యులర్ స్పేసింగ్ ఎలాంగ్ దట్ లైన్. నెక్స్ట్ లిక్విడ్ క్రిస్టల్ ఫేజెస్. సో జనరల్లీ ద లిక్విడ్ క్రిస్టల్స్ విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్. ద లిక్విడ్ క్రిస్టల్ ఫేజెస్ ఈజ్ ఏ డిస్టింక్ట్ ఫేజ్ ఆఫ్ మ్యాటర్ అబ్జర్వ్డ్ బిట్వీన్ ది క్రిస్టలైన్ మీన్స్ ద సాలిడ్ అండ్ ద ఐసోట్రోపిక్ దట్ మీన్స్ లిక్విడ్ స్టేటస్. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ స్టేట్స్ డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ది మెటీరియల్. దిస్ సెక్షన్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ది ఫేజ్ బిహేవియర్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్స్. ద ఫస్ట్ టైప్ ఈజ్ అ నెమాటిక్ ఫేజెస్. ద నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ ఫేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై మాలిక్యూల్స్ దట్ హ్యావ్ నో పొజిషనల్ ఆర్డర్ బట్ టెన్ టు పాయింట్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ అనైసోట్రోపిక్ మెటీరియల్స్ అండ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సిస్టమ్ విల్ బి వ్యారీ విత్ ది యావరేజ్ అలైన్మెంట్ విత్ ది డైరెక్షన్. ఇఫ్ ద అలైన్మెంట్ ఈజ్ లార్జ్ ద మెటీరియల్ ఈజ్ వెరీ అనైసోట్రోపిక్. సిమిలర్లీ ఇఫ్ ద అలైన్మెంట్ ఈజ్ స్మాల్ ద మెటీరియల్ ఈజ్ ఆల్మోస్ట్ ఐసోట్రోపిక్. ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ కైరాల్ నెమాటిక్. కైరాల్ రిఫర్స్ టు ది యునిక్ అబిలిటీ టు సెలెక్టివ్లీ రిఫ్లెక్ట్ వన్ కాంపోనెంట్ ఆఫ్ సర్క్యులరీ పోలరైజ్డ్ లైట్. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫేజ్ ఈజ్ ద సెమాటిక్ ఫేజెస్. ద సెమాటిక్ ఫేజ్ ఈజ్ అనదర్ డిస్టింక్ మేజర్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ సబ్స్టాన్సెస్. మాలిక్యూల్స్ ఇన్ దిస్ ఫేజ్ షోస్ ఏ డిగ్రీ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆర్డర్ నాట్ ప్రజెంట్ ఇన్ ది నెమాటిక్. ఇన్ ద సెమాటిక్ స్టేట్ ద మాలిక్యూల్స్ మెయింటైన్ ది జనరల్ ఓరియంటేషనల్ ఆర్డర్ ఆఫ్ నెమాటిక్స్ బట్ ఆల్సో టెన్ టు అలైన్ దెమ్సెల్వ్స్ ఇన్ లేయర్స్ ఆర్ ప్లేన్స్. మోషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు వితిన్ దీస్ ప్లేన్స్ అండ్ సపరేట్ ప్లేన్స్ ఆర్ అబ్జర్వ్డ్ టు ఫ్లో పాస్ట్ అండ్ అదర్. ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. లిక్విడ్ క్రిస్టల్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు టూ మెయిన్ కేటగిరీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ అ థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ లయోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. దీస్ టూ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై ది మెకానిజమ్స్ దట్ డెరైవ్ దేర్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ బట్ దే ఆర్ ఆల్సో సిమిలర్ ఇన్ మెనీ వేస్. ద ఫస్ట్ వన్ ఈజ్ అ థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. థర్మోట్రోపిక్ ట్రాన్సిషన్స్ అక్కర్ ఇన్ మోస్ట్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దే ఆర్ డిఫైన్డ్ బై ది ఫ్యాక్ట్ దట్ ట్రాన్సిషన్స్ టు ద లిక్విడ్ క్రిస్టలైన్ స్టేట్ ఆర్ ఇండ్యూస్డ్ థర్మల్లీ. దట్ ఈజ్ వన్ కెన్ అరైవ్ ఎట్ ది లిక్విడ్ క్రిస్టలైన్ స్టేట్ బై రైజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ సాలిడ్ అండ్ లోవరింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ లిక్విడ్. నెక్స్ట్ ద థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఫర్దర్ ఇన్ టు టూ టైప్స్. వన్ ఈజ్ ద ఎనాన్సియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ మోనోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఎనాన్సియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ క్యాన్ ఓన్లీ బి చేంజ్డ్ ఇన్ టు లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ ఫ్రమ్ ఎయిదర్ లోవరింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ లిక్విడ్ ఆర్ రైజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ సాలిడ్. అండ్ ద మోనోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ విచ్ క్యాన్ ఓన్లీ బి చేంజ్డ్ ఇన్ టు ది లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ ఫ్రమ్ ఎయిదర్ ఇంక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ సాలిడ్ ఆర్ ఏ డిక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ లిక్విడ్ బట్ నాట్ బోత్. మీన్స్ హియర్ ద మోనోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ కెనాట్ బి చేంజ్డ్ బై ఇంక్రీజింగ్ ఆఫ్ ఆర్ ద డిక్రీజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సాలిడ్స్ ఆర్ ద లిక్విడ్స్. నెక్స్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ హ్యాజ్ ఏ మేజర్ ఎఫెక్ట్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డివైస్ టెక్నాలజీ. ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ మీన్స్ ఎల్సీడీస్. ద
The most common application

0: అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ ఎల్సిడిస్, లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్స్. లిక్విడ్ క్రిస్టల్ మేక్ ఇట్ పాసిబుల్ టు యాక్యురేట్లీ గేజ్ టెంపరేచర్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ది కలర్ ఆఫ్ ది థర్మామీటర్. బై మిక్సింగ్ డిఫరెంట్ కాంపౌండ్స్, ఎ డివైస్ ఫర్ ప్రాక్టికల్లీ ఎనీ టెంపరేచర్ రేంజ్ కెన్ బి బిల్ట్. మోర్ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇన్ సచ్ డివైస్ డైవర్స్ ఏరియాస్ యాజ్ మెడిసిన్ అండ్ ఎలక్ట్రానిక్స్. స్పెషల్ లిక్విడ్ క్రిస్టల్ డివైస్ క్యాన్ బి అటాచ్ టు ది స్కిన్ టు షో ఏ మ్యాప్ ఆఫ్ టెంపరేచర్స్. దిస్ ఈజ్ యూజ్ఫుల్ బికాస్ ఆఫెన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ట్యూమర్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ టెంపరేచర్ దాన్ ది సరౌండింగ్ టిష్యూ. లిక్విడ్ క్రిస్టల్ టెంపరేచర్ సెన్సార్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఫైండ్ బ్యాడ్ కనెక్షన్స్ ఆన్ ఏ సర్క్యూట్ బోర్డ్ బై డిటెక్టింగ్ ది క్యారెక్టరిస్టిక్ హై టెంపరేచర్. నెక్స్ట్ అప్లికేషన్ ఈజ్ ఆప్టికల్ ఇమేజింగ్. లిక్విడ్ క్రిస్టల్ ఎక్స్ప్లోర్డ్ అప్లికేషన్స్ ఇన్ ఆప్టికల్ ఇమేజింగ్ అండ్ రికార్డింగ్. ఇన్ దిస్ టెక్నాలజీ ఎ లిక్విడ్ క్రిస్టల్ సెల్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ టూ లేయర్స్ ఆఫ్ ది ఫోటో కండక్టర్. లైట్ ఈజ్ అప్లైడ్ టు ది ఫోటో కండక్టర్ విచ్ ఇంక్రీజ్ ది మెటీరియల్స్ కండక్టివిటీ. దిస్ కాజెస్ యాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు డెవలప్ ఇన్ ది లిక్విడ్ క్రిస్టల్ కరస్పాండింగ్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్.
1: వీఆర్ లిజనింగ్ టు డాక్టర్ జే మోహన్ బాబు ఆన్ ద టాపిక్ లిక్విడ్ స్ట్రక్చర్ అండ్ లిక్విడ్ క్రిస్టల్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ ఫర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సిరిసిరి మూవ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

సిరిసిరి మూవా చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పశుపోషణ విభాగము కోరుట్ల వెటనరీ కళాశాలలో పనిచేస్తున్నాను. సో ఈరోజు రైతులకు సంబంధించిన అంశం, రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేత మాగుడుగడ్డి. మాగుడుగడ్డిని మరొక విధంగా పేరు సైలేజ్ అని కూడా అంటారు. ఈ మాగుడుగడ్డి అంటే ఏమిటి అంటే, మనకు పచ్చిమేత దొరకని పరిస్థితులలో రైతులకు పచ్చిమేత అందించడం, పశువులకి అందించడానికి కొరకు మాగుడుగడ్డిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తయారు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, ముఖ్యంగా ఎండాకాలంలో ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభించదో, ముఖ్యంగా కరువు పరిస్థితులలో, అలాంటి పరిస్థితులలో మనకు పచ్చిమేత లభించని పరిస్థితులలో పశువులకి సమతుల్యమైన ఆహారం అందించాలి కాబట్టి, అలాంటి పరిస్థితులలో పచ్చిమేతకు బదులుగా మనం మాగుడుగడ్డిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి అంటే మనకు ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభిస్తుందో, అలాంటి సమయంలో మనము వీటిని నిల్వ చేసుకోవడం, నిల్వ చేసుకొని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో ఆ సమయంలో మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి తయారీకి జనరల్గా మనకు ఒక నెల రోజుల సమయం పడుతుంది. దీనికి అనువైన గడ్డి రకాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు కాండం మందంగా ఉండేటువంటి పచ్చిమేతలైనటువంటి హైబ్రిడ్ నేపేరు, మొక్కజొన్న,

జొన్న ఇలాంటి పచ్చిమేత రకాలను మనకు శైలేజు లేదా ఈ మామిడిగడ్డి తయారీకి అనువైన రకాలుగా మనము చెప్పుకోవచ్చు. జనరల్గా వాడుక భాషలో చెప్పాలంటే మనము ఊరగాయ మాగవేసినట్టుగా ఈ పచ్చిమేతను మాగవేయడం. మనకు మన మనుషులు తినే వాటిల్లో జనరల్గా పచ్చిమేత అనేది మనకు లభించని సమయంలో ఈ మామిడి గడ్డిని వాటికి మనము అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ఈ ఊరగాయతో పోల్చినట్లయితే ఏమిటి అనగా, ఎప్పుడైతే మనకు కొన్ని సీజన్లో మనకు మామిడికాయలు లభిస్తూ ఉంటాయి, కానీ మనకు సంవత్సరం పొడవునా మనకు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని ఆ సీజన్లో మనము ఊరగాయగా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా మనకు పచ్చిమేత విరివిగా ఎప్పుడైతే వర్షాకాలంలో ఎప్పుడైతే విరివిగా లభిస్తుందో అలాంటి సమయంలోనే మనము ఈ పచ్చిమేతను మామిడి గడ్డిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి మామిడి గడ్డిని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో, ముఖ్యంగా వేసవి కాలంలో మరియు వర్షాభావ పరిస్థితులు కలిగిన తక్కువగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దీనిని ఏదైతే మనం పచ్చిమేతను మామిడి గడ్డిగా మనము మార్చుకుంటున్నామో వాటిని ఓపెన్ చేసేసి మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు అందించాల్సి ఉంటుంది. సో దీన్ని తయారు చేసుకునేదానికి మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి. దీనిలో మనకు గొయ్యి మెథడు లేదంటే పిట్ మెథడ్ అంటాము, లేదా ట్రంక్ మెథడ్ అంటాము, లేదంటే ప్లాస్టిక్ బేల్స్ మెథడ్ అని. ఈ మధ్య కాలంలో మనకు కమర్షియల్గా ప్లాస్టిక్ బేల్స్ మెథడు మనకు విరివిగా లభిస్తూ ఉన్నాయి, తయారు చేస్తూ ఉన్నారు. దీనికి ఏ పద్ధతిలో అయినా టవర్ మెథడ్ అని కూడా ఉంది. దీనిలలో మనకు ట్యాంక్స్ కట్టుకొని దాని లోపల మనము స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ ఏ మెథడ్లో అయినా మనము ఈ పచ్చిమేతను ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని ప్రదేశంలో మనము నిల్వ చేసుకునేటువంటి పద్ధతి. మనం చెప్పినటువంటి ఏ పద్ధతిలో అయినా, అంటే ట్రంక్ మెథడ్ కానీ, పిట్ మెథడ్ కానీ అంటే గోయి మెథడ్ కానీ, లేదంటే బేల్స్ మెథడ్ కానీ, సంచులలో కానీ, ప్లాస్టిక్ డ్రమ్లలో కానీ, ఏ మెథడ్లో చేసుకున్నా మనము గాలి చొరబడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశము ఈ మామిడి గడ్డి తయారీలో. సో ఈ మామిడి గడ్డి తయారు చేసుకునే విధానం కనుక మనం చూసినట్లయితే, దీని కొరకు మనకు పచ్చిమేతను మనము హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పొలం నుండి కోసుకొని వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనము చాప్ కట్టర్ సహాయంతో చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మామిడి గడ్డికి తయారీకి అనువైన సైజ్ ఎంత అంటే, మనము ఒక్కొక్క ముక్క మనకు 2 to 2.5 inches ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే గోతిలో కానీ, బేల్స్లో కానీ, లేదంటే ట్రంక్ మెథడ్లో కానీ మనం చేయదలుచుకున్నట్లయితే, ఒక మొదట పొరపొరగా ఒక లేయర్ బై లేయర్ మనము ఇలా కట్ చేసుకున్నటువంటి గడ్డిని పేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పేర్చుకున్న తర్వాత మనము వీటిని గాలి ఉండకుండా మనము అదుముకోవాలి. సో అంటే ఒక వెయిట్తో కానీ, లేదంటే ట్రాక్టర్స్, పెద్దవి అయితే ట్రాక్టర్స్తో కానీ, లేదంటే మనుషులతో కానీ తొక్కి మనము పూర్తిగా అదుముకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే దానిలో గాలి నిల్వకుండా పూర్తిగా మనకు కంప్లీట్ అనేరబిక్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయరు పూర్తిగా మనము ఈ కట్ చేసుకున్నటువంటి గడ్డి ముక్కలను, గడ్డిని మనము పేర్చుకుంటూ అదుముకుంటూ అలాగే పూర్తిగా గోతిని నింపుకొని మనము క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనము లేయర్ బై లేయర్ గడ్డిని పేర్చుకొని అదుముకునే సమయంలో దీనికి మనము కొంత మొలాసిస్ మరియు యూరియా, అంతేకాకుండా కొంత మినరల్ మిక్సర్ కలిపినటువంటి ద్రావణాన్ని ప్రతి లేయర్కు ఒకసారి చిలకరించుకోవాలి. వాటర్లో కలుపుకొని దానిపైన చిలకరించుకున్నట్లయితే దీని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మామిడి గడ్డి చాలా నాణ్యమైన గడ్డి ఉత్పత్తి జరుగుతుంది. సో ఇలా మొలాసిస్ను, యూరియాని యాడ్ చేసుకోవడం వల్ల మనకు మామిడి గడ్డిలో పోషక విలువల శాతం పెరుగుతూ ఉంటుంది. సో తద్వారా పశువులకి మంచి పోషక విలువలతో కూడినటువంటి మామిడి గడ్డిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనము ప్రతి లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ దానిపైన ఈ మిశ్రమాన్ని, అంటే మొలాసిస్ మరియు యూరియా, ఇలా ఖనిజ లవణాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని, నీటిలో కలిపినటువంటి మిశ్రమాన్ని మనం చల్లుకోవడం, వెదజల్లడం వల్ల మనకు నాణ్యమైన మామిడి గడ్డి తయారవుతుంది. సో ఇట్లా పూర్తిగా నింపుకున్న తర్వాత ఆ గోతిని కానీ, ప్లాస్టిక్ బేల్స్ని కానీ, డ్రమ్స్ని కానీ మనము చేసుకున్న తర్వాత దానిని గాలి చొరబడకుండా ఒక కవర్తో కానీ లేదా సంచులతో కానీ పూర్తిగా కప్పుకోవాలి. ఆ కప్పుకున్న తర్వాత దానిపైన మట్టితో
పూర్తిగా సంచి పైన కానీ ఆ కవర్ పైన కానీ

0: మట్టిని నింపాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి గాలి లోపలికి చొరబడకుండా ఉంటుంది. సో దాంతో పూర్తిగా మనకు గాలి రహిత, అంటే దానిలో ప్రాణవాయువు లేకుండా, అంటే ఆక్సిజన్ రహిత ప్రదేశంగా ఏర్పడి పూర్తిగా మాగడానికి అనువుగా ఉంటుంది. సో తద్వారా మనకు నాణ్యమైన సైలేజీ ఉత్పత్తి జరుగుతుంది. ఒకవేళ ఇలా కొన్ని పరిస్థితులలో మనము సరిగా అదుముకోకపోయినా, లేదా పైన కవర్ చేసుకునే క్రమంలో పూర్తిగా గాలి చొరబడకుండా ఏర్పాటు చేయలేకపోయినా, ఒకవేళ గాలి కనుక ఎక్కువగా ఉండుంటే, గాలి ప్రవేశించే మార్గాలు కనుక ఉంటే, మనకు నాణ్యమైన మాగుడు గడ్డి ఉత్పత్తి కాదు. అంతేకాకుండా మనకు ఈ దీనిలో పూర్తిగా మనము ఏదైతే మనము మాగబెట్టుకుంటున్నామో ఆ పూర్తి గడ్డి కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు పూర్తిగా గడ్డి మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో గాలి చొరబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు ఇలా పూర్తిగా నింపిన తర్వాత మట్టిని కానీ ఆ పైన ఆవు పేడతో కూడా పూర్తిగా అలుక్కోవాలి. సో దాంతో ఏమవుతుందంటే ఇంకా కూడా ఎలాంటి ఏమాత్రం గాలి కూడా లోపలి చొరబడకుండా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల మనకు ఇలా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పిట్ నుండి 21 రోజుల తర్వాత మనకు నాణ్యమైనటువంటి సైలేజు ఉత్పత్తి జరుగుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: అభిలాష చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు.

0: అధికారి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है, जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flag, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నెంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐ ఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్దత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్దంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్స్ సమ్మిట్ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు.

0: 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్నాను
1: శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 2వ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు ఎల్నినో పరిస్థితుల్లో మిరప మరియు ఆయిల్ పామ్ పంటల సమగ్ర యాజమాన్యం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ ఏ ప్రశాంత్ సార్, హెడ్ జేవీఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం మల్యాల్ మహబూబాబాద్, రైతు జంట రామన్నగా శశికుమార్, లక్ష్మి అక్షయశ్రీ, మరొక్క రైతు రాజన్నగా దుర్గాప్రసాద్లు పాల్గొంటున్నారు.
2: ఏంది రామన్న, గట్ల దిమ్మరబోయి కూర్చున్నావు?
3: ఏం లేదు రాజన్న, ఇగో ఇప్పటి వరకు సరిగ్గా వర్షాలు లేవాయే, వేసిన మిరప పంటకు ఏమవుతుందో ఏందో అని దిగులుగా.

0: కూర్చుండు.
1: అవును రాజన్న, ఇంకా సరైన వానలు లేక వేసిన పంటలు బాగా పండుతాయో లేదా అని గుబులు ఉంది.
2: అవునే రామన్న, ఈసారి కాలం అయ్యేటట్లు లేదనిపిస్తుంది. గదేందో ఎల్నీనో అంట, దానివల్ల వానలు చక్కగా వస్తలేవట.
0: అవునా రాజన్న, వానలు లేక మా మిరప పంట ఆరబడుతుంది.
1: నువ్వు సరిగ్గా చెప్పినావు రాజన్న, వానలు లేవాయే, వేసిన పంటలు ఎండబట్టే.
2: గదే పరిచయం నాకు కూడా ఉంది రామన్న, నేను వేసిన ఆయిల్ పామ్ తోటలో కూడా ఏమన్నా అవుతుందని ఒకటే గుబులుగా ఉంది. అందుకే శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ముందుగానే ఈ ఎల్నినో ప్రభావం పసిగట్టి రైతులకు హెచ్చరించారు. అందుకే ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు.
0: ఇవన్నీ సంగతులు నీకెట్లా తెలుసన్న?
2: మొన్న తోట ముచ్చట్ల కార్యక్రమంలో చెప్పిండులే.
1: అవునా, ఇంకేం చెప్పిర్రు?
2: ఈరోజు మన ఊరికి ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఏ ప్రసన్న సార్ జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం మల్యాల్ మహబూబాద్ జిల్లా నుండి వస్తున్నాడంట. ఆ సార్ ఈ ఎల్నినో పంటలపై ప్రభావాన్ని ఎట్లా ఎదుర్కొనాలో చెప్పడానికి వస్తుండట. అందుకే గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా అన్ని వివరాలు అడగడానికి.
1: ఓ అవునా రాజన్న, పదా మేము కూడా అక్కడికి వచ్చి తోట ముచ్చట్లో అన్నీ అడుగుతాను.
2: అయితే పదా వెళ్ళి ఆ సార్ను అడుగుదాం. నమస్కారం సారు, నా పేరు రాజన్న.
3: నమస్కారం రాజన్న గారు, చెప్పండి.
2: ఆ సారు, ఈ ఎల్నినో వల్ల మా మిరప ఆయిల్ పామ్ తోటలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా?
1: అవును సారు, మా మిరప తోట గురించి కూడా కొంచెం చెప్పండి.
3: ఓ తప్పకుండా చెబుతాను. ఈ ఎల్నినో వల్ల మిరప ఆయిల్ పామ్ తోటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలని చెప్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.
0: సరే సారు.
2: అడుగుతాం సారు.
1: ఎల్నినో వల్ల మిరప పంటపై ముఖ్యమైన ప్రభావం ఏమిటి సారు?
3: సో రైతులందరికీ తెలుసు, మన తెలంగాణ మిరప సాగులో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ మిరప సాగు వల్ల రైతులకు, లేదా ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మన రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కానీ ఆర్థిక వ్యవస్థను బలపడే విధంగా చేసేది మిరప సాగు. ఈ మిరప సాగు వల్ల చాలా లాభాలున్నాయి. రైట్ ఫ్రమ్ ప్రాసెసింగ్ నుంచి వాల్యూ ఎడిషన్ ఉంది, ఇట్లా ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది. సో ఇంత ముఖ్యమైన పంట మన రాష్ట్రంలో సాగవుతుంది. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, గద్వాల్ లాంటి ప్రాంతాల్లో మిరప సాగు అనేది చాలా బాగా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎగుమతికి ఎలాంటి కండిషన్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది కూడా ఈ జిల్లాల్లో, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అలాంటి పద్ధతులు పాటించి ఎగుమతికి సరిపడా ప్రాక్టీసెస్ చేస్తుంటారు. మరి ముఖ్యంగా ఈ 2020-21 సంవత్సరం నుండి చూసినట్టయితే ఈ నల్ల తామర వైరస్ తెగులు వల్ల గణనీయంగా, అంటే కంప్లీట్గా ఈ ఏరియా అనేది తగ్గిపోతూ ఉంది. అది దానికి ముఖ్య కారణము ఎలాంటి రకం ఎంచుకుంటున్నారు, మరియు ఈ నల్ల తామరను తట్టుకోలేక ఆ మిరప పంటలన్నీ కూడా నష్టం జరుగుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరం ఈ నల్ల తామర ప్రభావమే కాకుండా ఈసారి మనం చూసే సిచ్యువేషన్ ఈ ఎల్నినో. ఈ ఎల్నినో కండిషన్ అంటే ఈ మధ్య కాలంలో తరచూ జరిగే మీటింగ్స్ లో రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఈ ఎల్నినో కండిషన్స్ లో ఏం జరుగుతుందంటే వర్షపాతం చాలా తక్కువ ఉంటది, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, ఒక దీర్ఘకాలిక పొడి వాతావరణం మెయింటైన్ అవుతుంటది. ఈ దీర్ఘకాలిక పొడి వాతావరణం మెయింటైన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది ఏ పంటలోనైనా, ఇప్పుడు చూసినట్టుగైతే మనం మిరప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ ఎవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే రిప్రొడక్టివ్ స్టేజ్ కి కన్వర్ట్ అవుతుందో, అంటే ఫ్లవరింగ్ గానీ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ కి కన్వర్ట్ అవుతుందో, అది నిలబడకుండా రాలిపోవడం అనేది జరుగుతుంది. అది మనకు మెయిన్ గా ఆ కండిషన్స్, అది క్రిటికల్ పీరియడ్స్ అన్నట్టు, ఫ్లవరింగ్ గానీ ఫ్రూట్ సెట్టింగ్ అనే పీరియడ్స్. సో ఆ టైంలో నీటి కొరత ఉంటే గన పంట నష్టం చాలా జరుగుతుంది.
2: ఎల్నినో వల్ల మిరప ఏ దశ అత్యంత కీలకం సారు?
3: నేను చెప్పినట్టుగా ఇంతకుముందు పూత దశ మరియు పిందె కట్టే దశ, ఫ్లవరింగ్ గానీ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ కానీ. ఒకవేళ ఆ టైంలో ఈ దీర్ఘకాలిక పొడి వాతావరణం ఉండి టెంపరేచర్స్ కనుక ఎక్కువ ఉంటే పాలినేషన్ అనేది జరగదు, ఎఫెక్టివ్ పాలినేషన్ అనేది జరగదు, ఫ్రూట్ సెట్టింగ్ ఉండదు. ఒకవేళ ఫ్రూట్ సెట్టింగ్ అయినా కూడా డిఫార్మల్ ఫ్రూట్స్ లాగా ఉండిపోతాయి. సో దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. సో అందుకే తప్పకుండా నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్ లో తీసుకున్నట్టయితే కాల్షియం గానీ పొటాషియం గానీ బోరాన్ గానీ రికమెండెడ్ డోసెస్ అనేది మనం పాటించడం చాలా ముఖ్యం.
0: ఎల్నినో సమయంలో ఆయిల్ పామ్ ఎందుకు సున్నితమైన పంట సారు?
3: ఎస్, రైట్ క్వశ్చన్. ఆయిల్ పామ్ మీరు చూసినట్టుగైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక క్రాప్ ఇది. సో మనం ఎవ్రీ ఇయర్ మన టార్గెట్ అనేది చాలా, మనం ఒక ఇంకా ఆయిల్ పామ్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసేలాగా మనము ఎవ్రీ ఇయర్ రీచ్ అవుతూ వస్తున్నాం, స్టెప్ బై స్టెప్ మనం ఎక్కుతున్నాం. బికాస్ మన దేశం

0: ఆయిల్ నిల్వలు సుమారు 57% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అట్లాంటి ఇంపోర్ట్ని తగ్గించుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ ఆయిల్ పామ్ సాగు. ఆయిల్ పామ్ సాగు అనేది మీ అందరికీ తెలిసిన పాయింట్, ఏ క్రాప్ తీసుకున్నా క్రాప్ ఒక సీజన్ ఉంటుంది, అది ఖరీఫా రబియా అనేది ఉంటుంది. కానీ ఆయిల్ పామ్కి అనేది సంవత్సరం పొడుగునా ఉంటుంది, సంవత్సరం పొడుగునా మీకు దిగుబడి వస్తుంది, సంవత్సరం పొడుగునా మీకు నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే దగ్గర దగ్గరగా ఒక్కొక్క ప్లాంట్కి 4 సంవత్సరాల వయసున్న చెట్టును తీసుకుంటే సుమారు 150 లీటర్ల నీరు కావాలి. సో ఇంత నీటిని మనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎఫెక్టివ్గా, మనకు ఎప్పుడైతే 3 ఇయర్స్ వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది, 3 ఇయర్స్ తర్వాతకి రిప్రొడక్టివ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది, మనకు బంచ్ ఫామ్ అవడము, ఎకనామిక్ ఈల్డ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మెయింటైన్ చేయాలంటే తప్పనిసరిగా మనము వాటర్ అనేది చాలా సఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మేనేజ్మెంట్ అనేది చేయాలి.
1: VPD అంటే ఏంటి సార్? ఎల్నినో మిరప పంటపై దాని ప్రభావం ఏంటి సార్?
0: ఎస్, గుడ్ క్వశ్చన్. VPD అంటే వేపర్ ప్రెషర్ డెఫిసిట్. సో చిన్న ఉదాహరణ చెప్తాను, వేపర్ ప్రెషర్ డెఫిసిట్ అని అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీర్ఘకాలికంగా పొడి వాతావరణం ఉందనుకోండి, వర్షాలు లేవు, సో ఆ టైంలో మొక్కకి నీరు వేరు ద్వారా తీసుకుంటా ఉంటది. ఎప్పుడైతే ఆ టైంలో ఏంటంటే వాతావరణంలో కూడా మొక్క నుంచి నీరు తీసుకునే అదొక ఫినామినా ఉంటుంది. ఈ వేరు వ్యవస్థ నీటిని తీసుకునే శక్తి తగ్గిపోతుంది. కానీ ఆ టైంలో వాతావరణంలో ఏంటంటే వాటర్ డిమాండ్ ఆ మొక్క నుంచి ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ప్లాంట్ కి ఒక ఫినామినా ఎగ్జిబిట్ చేస్తుంది, ఏంటంటే స్టొమాటో అంటాం. ఈ స్టొమాటో క్లోజ్ అయిపోయి, ఈ స్టొమాటో క్లోజ్ అయినప్పుడు మనకేమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంటేక్ అనేది ఆగిపోతుంది, అండ్ ఫోటోసిన్థసిస్ అనేది ఫినామినా జరగదు. సో దీనివల్ల ఎనర్జీ జనరేషన్ అవ్వదు, ఎట్ ద సేమ్ టైం స్టేజ్ కన్వర్షన్, ఏదైతే ఎకనామిక్ ఈల్డ్స్ రావాల్సిన ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ సెట్ అవ్వదు.
2: ఎల్నినో సమయంలో మిరప ఆయిల్ పామ్ తోటల్లో ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం వివరించండి సారు.
0: సో ప్రభావము కంటే కూడా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, మిరప కానీ ఆయిల్ పామ్ కానీ, సో రైట్ ఫ్రమ్ బిగినింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మిరపను చూసుకున్నట్టయితే మీరు తప్పనిసరిగా రైజ్డ్ బెడ్ మెథడ్స్ ఫాలో అవుతూ, మల్చింగ్ షీట్ వేస్తూ, డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతూ మీరు సాగు చేస్తే గనక మీరు ఎఫెక్టివ్గా కల్టివేషన్ చేయొచ్చు. ఇంకొక గమనిక రైతులందరికీ ఏంటంటే, ఎట్లాగూ మనం ఎల్నినో పరిస్థితుల్లో వర్షాలు అనేది తక్కువ ఉంటాయి, పడకపోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. అందుకే నేను మీ రైతులకు చెప్పేది ఒక విషయం ఏంటంటే, మీకు ఒక 4 ఎకరాలు ఉంటే ఒక 2-3 గుంటల ఏరియాలో ఫామ్ పౌడర్ని నిర్మించుకోండి. ఫామ్ పౌండ్ నిర్మించుకుంటే దానివల్ల ఎప్పుడైనా వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు, అసలే లేనప్పుడు ఏంటంటే మీరు ఆ వాటర్ని మీరు డ్రిప్ ద్వారా వినియోగించుకోవచ్చు. తప్పకుండా ఆ పరిస్థితి అనేది, అంటే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము ఎలా ఉంటుందో వాతావరణ పరిస్థితి. సో సూచన ఏంటంటే మీ రైతులందరికీ తప్పకుండా ఫామ్ పౌండ్ అనే కాన్సెప్ట్ మీ గ్రామాల్లో మీ పొలాల్లో కొంత ఏరియా అలర్ట్ చేసుకుని చేయండి.
3: సారు, ఎల్లిన సమయంలో మిరప పంటలో నీటి యాజమాన్యాన్ని ఎట్లా పాటిస్తారు?
0: సో దిస్ ఇస్ వాట్, ఈ రైజ్డ్ బెడ్స్ వేస్తూ రైజ్డ్ బెడ్స్ పైనే మల్చ్ వేయండి, దట్టు సిల్వర్ మల్చ్ వేయండి. సిల్వర్ మల్చ్ చేయడం వల్ల ఏంటంటే 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, వాటర్ని కన్జర్వ్ చేసిన వాళ్ళం అవుతాము, ఎట్ ద సేమ్ టైం ఆ రిఫ్లెక్టివ్ మల్చ్ వల్ల ఈ వార్మర్ కండిషన్స్ ఉంటే పెస్ట్ అవుట్ బ్రేక్స్ ఉంటాయి, పెస్ట్ అవుట్ బ్రేక్స్ని మనం ఇట్లా రిఫ్లెక్టివ్ మల్చ్ వల్ల కూడా మనము తగ్గించవచ్చు. అలాగే ఫామ్ పాండ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అలాగే ఇంకొక విషయము రైతులకు చెప్పాల్సింది, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ మరియు ICAR IHR బెంగళూరు వారి చేత మన రాష్ట్రంలో, అంటే 2020-2021 సంవత్సరంలో ICAR IHR డెవలప్ చేసిన అర్కా తేజస్విని మన తెలంగాణ కండిషన్స్ కి సూటబుల్ అవుతుందా లేదా అనేది మన JVR HRS మల్యాల్లో టెస్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 2021-22, 2022-23 సంవత్సరంలో మల్టీలొకేషన్ ట్రయల్ లాగా మేము టెస్ట్ చేస్తూ, తర్వాతకి 2024-25 టైంలో రైతుల పొలంలో క్షేత్రస్థాయిలో మేము విజిట్ చేస్తూ ఆ రైతుల దగ్గర కూడా అధిక దిగుబడులు వచ్చినాయి. దానికి ముఖ్య లక్షణం ఏంటంటే ఈ అర్కా తేజస్వికి లిటిల్ డ్రాట్ టాలరెన్స్ చూపిస్తుంది, తర్వాతకి పెస్ట్ టాలరెన్స్ ఉంది, స్పెషల్లీ థ్రిప్స్ పారిస్ మైనస్ అనే దానికి, అలాగే వైరస్ డిసీజెస్ కూడా టాలరెన్స్ చూపిస్తుంది. సో రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మేము JVR ఉద్యాన పరిశోధన స్థానం నుంచి 250 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలనేది నిర్ణయించుకున్నాము. ఆల్రెడీ 100 ఎకరాలకు ఆ హైబ్రిడ్ ని మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, రానున్న 2 రోజుల్లో మిగతా జిల్లాలలో కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాము.
2: సారు, మిరప ఆయిల్ పామ్ తోటల్లో ఎలాంటి పురుగులు ఆశిస్తాయి, వాటి నివారణ చర్యల గురించి కొంచెం వివరించండి సారు.
0: సో ముఖ్యంగా మిరపకు చాలా రకాల చీడపీడలు తెగుళ్ళు ఆశిస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా ఈ ఎల్నినో కండిషన్స్

0: మనం చూడాల్సినవి ప్రధాన చీడపీడలు. ఒకటి తెల్లదోమ. ఈ తెల్లదోమ ప్రభావం వల్ల వైరస్ తెగులు, ఇది లీఫ్ కర్ల్ వైరస్ అంటాం, ఆకుముడత తెగులు అంటాం, ఆ వైరస్ తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తర్వాతకి నల్లతామర, బ్లాక్ ట్రిప్స్, ట్రిప్స్ పార్విస్ పైనస్, దీని ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని టెంపరేచర్స్ ఇట్లా ప్రివేల్ అయి ఉండడం వల్ల దాని సైకిల్ కూడా షార్ట్ అయిపోయి ఎక్కువ పాపులేషన్ పెంచేసుకుంటాయి. ఈ ఎక్కువ పాపులేషన్ పెంచుకోవడం వల్ల ఎక్కువ డిసీజ్ ట్రాన్స్మిషన్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకు దయచేసి రికమెండెడ్ కెమికల్ స్ప్రేయింగ్స్ మాత్రమే చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ కొండలక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి నల్ల తామరని ఎట్లా అరికట్టాలనే దానిపైన మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ షెడ్యూల్ ని రైతుల్లో అందరికి కూడా సమాచారం చేరవేయడం జరిగింది. అంటే మేనేజ్మెంట్ చేసేటప్పుడు అన్ని ప్రాక్టీసెస్, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితేనే దాన్ని ఎఫెక్టివ్ గా మనం మేనేజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, జిగురట్టర్, ఇప్పుడు తెల్లదోమ ఉందనుకోండి, పసుపు రంగు జిగురట్టలు తప్పకుండా పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లదోమ వచ్చిన తర్వాత పెడతారు. సో అట్లా కాకుండా అవి రావాల్సిన టైంలో అవి వస్తాయి. సో దాన్ని రైతులు ఏ టైంలో వస్తుందని వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అవి ఆశించక ముందే మనము ముందస్తుగా అరేంజ్మెంట్ అనేది మనం చేసుకోవాలి. తర్వాతకి డైరెక్ట్ గా హయ్యర్ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వెళ్ళకూడదు. సో బిగిన్ విత్ నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ కాంపోనెంట్ తీసుకోండి. ఓన్లీ స్పెసిఫిక్ కెమికల్స్ మాత్రమే యూస్ చేయాలి, స్పైనటోరం కానీ, సయంట్రెన్ప్రోల్ కానీ. సో ఇట్లాంటి కెమికల్స్ మాత్రమే రిపీట్ చేస్తూ స్ప్రే చేయాలి. ట్రాప్స్ ఉండాలి, కెమికల్ కాంపోనెంట్ ఉండాలి, మెటరైజియం బవేరియా లాంటి బయోలాజికల్స్ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనం యూస్ చేసేది రకం లేదా హైబ్రిడ్, ఈ అర్క తేజస్వి లాంటిది అయి ఉండాలి. అప్పుడు మనము చాలా ఎఫెక్టివ్గా మేనేజ్మెంట్ చేయగలుగుతాం.
1: ఇంతవరకు ఎల్నినో సమయంలో మిరప, ఆల్పంలలో చేపట్టాల్సిన యాజమాన్యం చాలా బాగా వివరించారు సారు. ధన్యవాదాలు సారు.
2: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి. తప్పకుండా రైతు సోదరులందరికీ మిరప మరియు ఆయిల్ పామ్ పంటలు ఎంత ముఖ్యమైనవో మన రాష్ట్రంలో మీ అందరికీ తెలిసినాయి. సో అలాంటి పంటల్ని మీరు తప్పకుండా ఎలాంటి టైంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ యాజమాన్య పద్ధతుల గురించి మీకు వివరించడం కోసం శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మేము రెడీగా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఏ ప్రశాంత్ కుమార్. నా నెంబర్ 9000499546. ఎలాంటి సందేహాలున్నా కూడా ఈ నెంబర్ కాల్ చేసి మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి అందరికి.
3: ఇప్పటి వరకు మనం ఎల్నినో పరిస్థితుల్లో మిరప మరియు ఆయిల్ పామ్ పంటల సమగ్ర యాజమాన్యం అనే అంశం గురించి చర్చించాం. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్న
1: ఇంతవరకు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇలువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనాస్థానం హెడ్ మరియు శాస్త్రవేత్త డాక్టర్ గద్దే జ్యోతి గారి ప్రసంగం విందాం.
2: రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దే జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ఉద్యాన పంటల సాగులో, ముఖ్యంగా పూల సాగులో, మనము ఈ యొక్క బిందు సేద్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. బిందు సేద్యం అనేది మనకు అనాది కాలంగా మనము మంచి దిగుబడులను తీసుకుంటున్నాము. అయితే మనకు రాబో కాలంలో ఈ యొక్క వర్షపాతం, అంటే ఇప్పుడు వచ్చే ఎలినినో ఎఫెక్ట్ ప్రభావం కానీ, ఇంకా మనకి అంటే సకాలంలో వర్షాలు రాక, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, ఈ విధంగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కూడా అంటడిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము అంటే ఉదాహరణకి వ్యవసాయ పంటలైన ఈ వరి మడి ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. కాబట్టి మనము అక్కడక్కడ భూగర్భ జలాలు కూడా అంటడిగిపోవడం అనేది మనం పేపర్లలో ఈ మధ్య దినపత్రికల్లో కూడా చూస్తూ ఉంటాము. ఈ విధంగా రాబో కాలంలో ఈ యొక్క నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్క మనిషి బాధ్యత. అయితే మనకి మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మామూలుగా మొత్తం కూడా భూమిపైన 75% నీటి వనరులు ఉన్నప్పటికీ, 25% భూమి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 75% నీరు కూడా 100% మనం ఉపయోగించలేకపోతున్నాము. ఎందుకంటే అందులో సముద్రాలు ఎక్కువ ఉండడం వల్ల ఉప్పు శాతం

అనేది మనము ఏ విధంగాను కూడా మనము తాగునీటికి కానీ పంటలకు కానీ ఉపయోగించుకోవడం అనేది జరగదు. కాబట్టి ఉండే కొద్దిపాటి తియ్యటి నీరు గల నదులు కావచ్చు, వీటి వలన మనము ఈ యొక్క వ్యవసాయం కానీ ఉద్యాన సాగు కానీ మన యొక్క మనిషి డొమెస్టిక్ పర్పస్ అంటే ఇంట్లో ఉపయోగించడానికి కూడా నీరుని మనము ఆదా చేయడం తప్పనిసరి. అయితే వర్షాకాలంలో మనకి ఎక్కువగా నీరు రావడం వలన కూడా ఆ నీటిని మనము సంరక్షించుకోలేకపోవడం వల్ల అవన్నీ కూడా జలపాతాలు నదులుగా పారి మళ్ళీ సముద్రంలో కలిసిపోవడం వల్ల రాబో కాలంలో మనకి నీటి సమస్య, నీటి ఎద్దడి అనే సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కూడా సూచించడం జరుగుతుంది. అలాంటి టైంలో మనము పంటలకి ముఖ్యంగా ఏ కాలంలో ఎలాంటి పంట వేసుకోవాలి, నీటి ఎద్దడిని తట్టుకునే పంటల రకాలు, కొన్ని శాస్త్రవేత్తలుగా పరిశోధన పరంగా కొన్ని రకాలను కూడా, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను కూడా పండ్ల తోటల్లో కావచ్చు, కూరగాయల్లో కావచ్చు, పూల సాగులో కావచ్చు విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి అలాంటి నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలలో ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా నీళ్లు తీసుకునే పంటలు కాకుండా నీటి శాతం తక్కువగా తీసుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చి అలాంటి నీటి ఎద్దడిని తట్టుకునే డ్రౌట్ అంటారు కదా కరువు, అలాంటి నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను వాళ్ళు సాగు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ యొక్క బిందు సేద్యం అనేది చాలా నీటిని ఆదా చేస్తుంది, దాదాపు 50 నుంచి 60% వరకు కూడా నీరు ఆదా అవుతుంది. అయితే అనాది కాలంగా మనకి ఈ బిందు సేద్యం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రైతు సోదరులు చాలా వరకు వాళ్ళకి మంచి నీరు భూమిలో బావిలో ఉన్నాయి, డ్రిప్ అవసరం లేదు అనే అపోహలు కూడా ఇంకా పాతకాలం పద్ధతిలో కాలువలు గట్ల ద్వారా నీటి ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళు సాగు చేయడం వల్ల చాలా లేబర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మనము డ్రిప్ అంటే బిందు సేద్యం లేకుండా మనము పొలం గట్లలో ఈ యొక్క కాలువల ద్వారా నీళ్లు కట్టి సాగు చేయడం వల్ల కాలు వెంబడి కూడా తడి ఉండడం వల్ల ఎక్కువ కలుపు మొక్కలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేబర్ అవసరం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు లేబర్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, అదేవిధంగా లేబర్ రేట్స్ కూడా పెరిగాయి. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా లేబర్ డిమాండ్ చాలా ఉంటుంది, గడ్డు కాలంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క బిందు సేద్యాన్ని వాళ్ళు కంపల్సరిగా పాటించాలి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము మనకి ఎంతగానో రైతు సోదరులకి ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ పైన, స్ప్రింక్లర్స్ పైన సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బిందు సేద్యం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ఈ బిందు సేద్యం అనేది ఒక పైప్స్ ద్వారా మెయిన్స్, లేటరల్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఆ డ్రిప్పర్స్ అంటే డ్రిప్ లైన్లు వేయడం వల్ల నీరు అనేది మొక్క వేరు వ్యవస్థ భాగంలోనే చుక్క చుక్కగా పడడం వలన ఎక్కువగా అంటే పోషక విలువలు అందులో నీటిలో కరిగిపోయి సమృద్ధిగా ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా తక్కువ శాతం కూడా బాష్పోత్సేకం జరుగుతుంది, అంటే మనము నిర్దేశించిన స్థలంలోనే తడి అవ్వడం వలన గడ్డి ఎక్కువ రాదు, కలుపు మొక్కలు కూడా రావు. అదేవిధంగా మనకి ఆవిరవ్వడం అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా మల్చింగ్ పెట్టి దాని మీద డ్రిప్ పెట్టడం వల్ల కూడా ఇంకా చాలా శాతం వరకు నీటిని మనము ఆదా చేయొచ్చు. అంతేకాకుండా తేమ శాతం కూడా ఈ మల్చ్ డ్రిప్పింగ్ వాడడం వల్ల మేము శాస్త్రోక్తంగా ఈ యొక్క పూల సాగులో డ్రిప్ పెట్టి తర్వాత డ్రిప్ మల్చింగ్ షీట్లు పెట్టి అదేవిధంగా డ్రిప్ మల్చింగ్ లేకుండా కాలువలు కట్టి సాగు చేసినప్పుడు మాకు దిగుబడిలో కూడా చాలా తేడా వచ్చింది. అంటే మామూలు పాత పద్ధతిలో మనము కాలువల ద్వారా నీళ్లు కట్టిన దాంట్లో దిగుబడి చాలా తగ్గింది. దానితో పోలిస్తే మనము డ్రిప్ అంటే బిందు సేద్యం ద్వారా సాగు చేసే పూల మొక్కల్లో మంచి దిగుబడులు వచ్చాయి. అదేవిధంగా డ్రిప్ మల్చింగ్ పెట్టిన దాంట్లో ఇంకా ఎక్కువ దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అంటే డ్రిప్ మల్చింగ్ అనేది ఆ కాంబినేషన్లో ఏమవుతుందంటే మనకి నీరు ఆవిరి అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ మల్చ్ షీట్స్ వల్ల కలుపు అనేది పడదు, కాబట్టి మనకి ఇంకా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పొలంలో ఈ వీడ్ మ్యాట్స్ కానీ మల్చింగ్ కానీ బిందు సేద్యం అనేది తప్పనిసరిగా పాటించాలి అధిక దిగుబడుల కొరకు. అంతేకాకుండా ఈ యొక్క బిందు సేద్యం వల్ల మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది, గడ్డి ఖర్చు తగ్గుతుంది, గడ్డి మందుల ఖర్చు తగ్గుతుంది. మనం టైంకి మోటార్ ఆన్ చేసి 1 గంట 2 గంటలు ఆ స్థలాన్ని బట్టి భూమిని బట్టి మనము ఆ పొలంలో మనము నీటిని సరఫరా చేసినట్లయితే
మనకి మొక్కలు కూడా చాలా ఖర్చు అనేది తగ్గుతుంది ఈ యొక్క పూల సాగులో. అంతేకాకుండా డ్రిప్ బిందు సేద్యం ద్వారా మనం సాగు చేసే పూల మొక్కల్లో నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పూలన్నీ కూడా ఒకేసారి కోతకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకి లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఈ విధంగానే కాకుండా ఇంకా అదనపు లాభాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రధాన పొలాలు పల్లంగా అంటే చదరంగా సమానంగా లేనప్పుడు

ఎత్తు తగ్గులు ఉన్నప్పుడు కొండలు గట్ల మీద కూడా మనం సురక్షితంగా ఈ యొక్క బిందు సేద్యాన్ని మనము పైప్స్ లాగి మనము అంటే పల్లంగా లేకపోయినా కూడా ఎత్తైన కొండలపైన కూడా మనము సులువుగా తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రాబడి అనేది ఈ యొక్క పూల సాగులో చేయడం అనేది జరుగుతుంది. అయితే బిందు సేద్యం ఒక పూల సాగులోనే కాకుండా ఉద్యాన పంటలైన పండ్ల తోటల్లో కూరగాయల్లో కూడా మంచి రాబడిని దిగుబడిని అనేది ఇవ్వడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. కాబట్టి బిందు సేద్యం వల్ల మనకి ఇంకొక

గట్ల ద్వారా నీటిని కట్టినట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క డ్రిప్పర్స్ ఒక చెట్టుకి ఏదైనా తెగులు కానీ రోగం కానీ మొదలు కాండంలో, ఉదాహరణకి బత్తాయిలో మనము గమ్మోసిస్ బంక తెగులు అనేది చూస్తాము, అది మనకి వేరు కాండం మొదల్లో వస్తుంది. అలాంటి రోగం సోకిన చెట్టు నుంచి ఆ నీళ్ళ ద్వారా ఆ శిలీంధ్రాలన్నీ కూడా పక్క చెట్టుకి కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి అధిక ఖర్చుతోనే కాకుండా కాలువ గట్ల ద్వారా నీళ్లు కట్టే పద్ధతిలో తెగుళ్ళ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక మొక్కలైన పండ్ల తోటలు అంటే మామిడి కావచ్చు, బత్తాయి కావచ్చు, ఇలాంటి తోటల్లో మనము కంపల్సరిగా బిందు సేద్యం పాటించాలి. లేదు అంటే మనము అవి 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వయసు గల మొక్కలు కూడా ఒక మొక్క తెగుళ్ళ నుంచి ఇంకో మొక్క రావడం వల్ల మళ్ళీ మనం ఆ మొక్కను తీసేసి మళ్ళీ కొత్తది నాటడం వలన మనకి ఎంతో ఖర్చు అవుతుంది, మొక్కలన్నీ కూడా సమానంగా ఉండవు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా మనము ఈ బిందు సేద్యంలో నివారించుకోవచ్చు. అంతేకాకుండా బిందు సేద్యంలో మనకి మామూలుగా కాలువ గట్ల ద్వారా కట్టిన నీటి పారుదల కట్టిన మొక్కలతో పోలిస్తే బిందు సేద్యంలో మంచి నాణ్యత, మంచి దిగుబడి, మంచి రాబడి అనేది తక్కువ టైంలో కూడా మనం తీసుకోవచ్చు. వేరు వ్యవస్థ దగ్గర చుక్కచుక్క పడడం వల్ల ఆ యొక్క నీటి సరఫరా అనేది మంచిగా జరగడం వలన వేర్ల వ్యవస్థ నుంచి యొక్క కాండము, ఆ పైన ఆకులు, రెమ్మలు, పూలు, మొగ్గలు, పండ్లు, కాయలు ఇవన్నీ కూడా సమానంగా పోషక విలువలతో పాటు నీరు కూడా అందుతుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే బిందు సేద్యం ద్వారా ఒకటి నీటినే కాకుండా నీటిలో కరిగే యొక్క రసాయనిక ఎరువులు అంటే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు, 319 కావచ్చు, 13045 కావచ్చు, ఇలాంటి ఇంకా ఎన్నో కూడా మనము ఫార్ములా 4 మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఫర్టిగేషన్ పద్ధతిలో నీటితో పాటు ఈ యొక్క నీటిలో కరిగే ఎరువులని కూడా మనం మొక్కలకి అందించడం వలన రైతుకి ఆ యొక్క డబల్ ఖర్చు అంటే రెండోసారి కూడా మళ్ళీ ఈ యొక్క ఎరువుల వాడడానికి ఇవన్నీ కూడా లేబర్ ఖర్చుని మనం బాగా తగ్గించుకొని నీటితో పాటే ఎరువు మందులను కూడా ఆ డ్రిప్ ద్వారా అంటే ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా మనం అందించడం వల్ల మొక్కలు బాగా బలంగా, దృఢంగా, ఏపుగా పెరుగుతాయి. అలాంటప్పుడు మనకి ఈ యొక్క కలుపు సమస్య ఉండదు. కాబట్టి ఈ యొక్క కీటక పురుగుల పైన పెట్టే మందు ఖర్చులు, అదేవిధంగా ఈ యొక్క తెగుళ్ళ మందు పైన పెట్టే ఖర్చులన్నిటిని కూడా మనము బాగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మంచి లాభాలు వస్తాయి. అంతేకాకుండా చాలా మంది రైతు సోదరులకి 2-3 పంటలు ఒకే క్రాప్ అంటే మల్టిపుల్ క్రాపింగ్ లేదా అంతర పంటలు, ఇంటర్ క్రాపింగ్ అంటారు. అంటే మనం ఇటు కోస్టల్ ఆంధ్ర వైపు చూసుకుంటే వాళ్ళు యొక్క ఆర్చర్డ్స్ అంటారు, అంటే ముఖ్యంగా కాఫీ ప్లాంటేషన్ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, అదేవిధంగా తమలపాకులు, పెప్పర్ అంటారు అంటే ఈ మిరియాలు, అట్లా ఒకే ఒక ఎకరాలో 2-3 పంటల్ని హైట్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అలాంటి పంటలలో కూడా ఈ యొక్క బిందు సేద్యం ద్వారా మనము తక్కువ స్థలం నుంచి అంటే తక్కువ ఏరియా నుంచి 3-4 పంటల్ని మల్టిపుల్ క్రాపింగ్ని తీయడం వల్ల రైతుకి విరివిరిగా సంవత్సరం పొడుగుతా కూడా నికర ఆదాయం అనేది సులువుగా వస్తుంది. ఈ విధంగా మనం అంతర పంటలు వేసుకొని కూడా మనకి నీటి ఖర్చుని బిందు సేద్యం ద్వారా అంతర పంటల్లో కూడా మనము డ్రిప్ లైన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ మల్లె, బంతి, గులాబీ, చామంతి అవి కూడా మనము ఎత్తైన పొలం గట్ల మీద అంటే బెడ్స్, రేజ్డ్ బెడ్స్ అంటారు, ఆ ఎత్తైన గట్ల మీద మనము 2 వరుసలు వేసుకొని మధ్యలో డ్రిప్ లైన్ని, 2 డ్రిప్ లైన్లను కూడా మధ్యలో చేసి అంటే మొక్కల యొక్క సాంద్రతని మనం పెంచుకొని సూక్ష్మబిందు సేద్యం ద్వారా మనము ఎంతో చక్కగా తక్కువ టైంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని ఎటువంటి నీటి కొరత లేకుండా ఈ బిందు సేద్యం వలన మనము ఎన్ని పైప్స్ అయినా కూడా ఆ మొక్కల మధ్య మనము ఏర్పాటు చేసుకుని ఆ యొక్క స్పేసింగ్ పరిమాణం ప్రకారం మనము డ్రిప్పర్స్ని, లేటరల్స్ని మనము ఈ బిందు సేద్యంలో అమర్చడం వలన కూడా మనకి 1 ఎకరా నుంచి కూడా మనము దిగుబడిని సులభంగా పెంచుకోవచ్చు. దిగుబడి పెంచినప్పుడు ఆటోమేటిక్గా మనకి మార్కెట్లో మంచి ధర రావడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనకి ఆఫ్ సీజన్లో కూడా మనము ఈ యొక్క పూల సాగులో ఉదాహరణకి చామంతి రబీ పంట అంటే మనము జూన్ జూలైలో నాటుకుంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కోతను మనం తీసుకోవచ్చు. అలా కాకుండా వర్షాల వల్ల రైతులు ఎవరైనా ఆ సీజన్ మిస్ అయితే కింద షేడ్ నెట్ల కింద డ్రిప్ మల్చింగ్ పెట్టుకొని ఈ యొక్క చామంతిని కూడా మనము ఆఫ్ సీజన్లో ఇంకొంచెం అంటే మార్కెట్లో పూలు దొరకనప్పుడు కూడా మనం ఆఫ్ సీజన్లో ఈ యొక్క చామంతి పంటని మనం పొడిగించుకొని ఈ చామంతి సాగుని కూడా మనము మార్కెట్లో పూలు లభ్యమయ్యే విధంగా ఆఫ్ సీజన్లో కూడా పూలు దొరికే విధంగా మనము వీటిని సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా బిందు సేద్యం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పంటకు కూడా ఈ యొక్క మల్చింగ్, బిందు సేద్యం వాడడం వలన
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని, మంచి నాణ్యత గల ఉత్పత్తులను మార్కెట్లో అందజేయడం వలన

0: రైతు సోదరులందరికీ కూడా మంచి రాబడి వస్తుంది. కాబట్టి చిన్నపాటి మెలకువల్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా పైపాటి ఎరువుల యొక్క అంటే వాటి యొక్క శాతాన్ని తగ్గించుకొని మనం యొక్క భూమిని కాపాడుకోవాలి. అదేవిధంగా పంచభూతాలైన ఈ యొక్క భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి వీటన్నిటిని కూడా మనం తెలియకుండానే కలుషితం చేస్తున్నాం. ఈ స్ప్రేయింగ్స్ వల్ల కావచ్చు, ఎరువుల వల్ల కావచ్చు, మందుల వల్ల కావచ్చు, వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క రసాయనాల ఉధృతి శాతాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మనము భూతల్ని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా నీటి యొక్క కలుషితం కాకుండా, గాలి కలుషితం కాకుండా ఈ పిచికారి అంటే స్ప్రేయింగ్ కెమికల్స్ రసాయనాలు పిచికారి చేయడం కూడా మనం తగ్గించుకొని ఈ యొక్క పంచభూతాల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడినప్పుడే మనుషులందరూ కూడా, మానవాళి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక 50 ఇయర్స్, 100 ఇయర్స్ వెనక చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నంత కలుషితము చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా కాలుష్యం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మనకి అనారోగ్యం అనేది చూసేవాళ్ళము. ఇప్పుడు పుట్టిన కడుపులో ఉన్నప్పుడే పిల్లలు అంటే డే 1 బేబీ నుంచి కూడా ఏ వయసులో వాళ్ళకి ఏ రోగాలైనా రావచ్చు. మనం తినే ఫుడ్లో, మనం తినే ఆహారాల్లో కానీ వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల్లో ఎటువంటి పోషక విలువలు లేకుండా, అదేంటి న్యూట్రియన్స్ అంటే ఈ యొక్క విటమిన్ టాబ్లెట్ల మీద ఆధారపడుతూ మన యొక్క రోజు రోజుకి మన యొక్క ఇమ్యూనిటీని మనమే తగ్గించుకుంటున్నాము. కాబట్టి ప్రకృతి మనకి భగవంతుడి ఇచ్చిన వరము. ప్రకృతిని మనం కాపాడినట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ముఖ్యంగా రైతు సోదరుల పైన కూడా ఈ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొలాలలో ఎక్కువగా రసాయన యొక్క వాడకుండా వాటి శాతం తగ్గించుకొని ప్రకృతిని మనం కాపాడినట్లయితే మనం తినే ఆహారాల్లో కూడా ఈ యొక్క కలుషిత నిలువలు, కాలుష్యము, ఈ యొక్క రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ అంటారు, వాటన్నిటిని కూడా మనము తగ్గించుకున్నప్పుడే మన యొక్క మానవాళి అనేది, మనుగడ అనేది ఉంటుంది.
1: ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
3: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20న బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 2/3. 50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శ్రద్ద వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,75,00,000 కోట్ల ప్యాకేజీతో

ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పీఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు, సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు, కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు, కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రూపాయలు 50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ది కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు స్వయం సమృద్ది గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వము 100,00,000 కోట్ల పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజవాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్టిక్స్లలో 12 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్టిక్స్ గాను 5 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్టిక్స్ గాను ప్రస్తుతం 4 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్టిక్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు, 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పీఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పీఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ DMFT పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు
కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు

అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు, ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ది అందించబడుతుంది. స్వయం సమృద్ది భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ది పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్ మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ది విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ది విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ది విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ది విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం అనగా గ్రామీణ అభివృద్ది మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్లాలి. సో తర్వాత వీరు అక్కడ నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను

0: సాధించింది.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 అంతరిక్ష స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు. ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల కోసం పీఎం గతిశక్తి లీడ్స్ 2025 అవగాహన సదస్సును తెలంగాణ తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ, రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు అండమాన్ లక్షద్వీప్, పుదుచ్చేరి అధికారులు, లాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి సందర్శించారు. ఎల్ నీన్యో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిట్టి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈరోజు లోక్భవన్లో పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ను కలుసుకున్నారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణిన మనోరథై శ్రీ ఆదిత్య భరద్వాజ ఉప్పల గారి సంస్కృత ప్రసంగం విందాం.

భవతాం సర్వేషాం హార్దికం స్వాగతం సమాదరం చ కరోమి. అద్యతన భాషణస్య ముఖ్యః విషయః అస్తి ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఏషా ఉక్తిః అస్మాకం ప్రాచీన సాహిత్యస్య జీవన దర్శనస్య చ అత్యంతం మహత్వపూర్ణ సందేశః అస్తి. సంసారే యత్కించిదపి శ్రేష్టం సుందరం ఉపయోగి చ అస్తి తత్సర్వం ఉద్యమేన ఏవ ప్రాప్యతే, నఖలు న కేవలం ఇచ్ఛామాత్రేణ అథవా మనోరథైః. అత్ర ఏకః ప్రసిద్ధః శ్లోకః అస్మాన్ సర్వాన్ స్మారయతి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. అర్థాత్, యథా వనరాజ సింహః పరాక్రమశాలి భవతి, తథాపి యది సః కేవలం స్వప్యాత్ తర్హి పశవః స్వయమేవ తస్య ముఖేన ప్రవిశంతి. భోజనార్థం సింహేనాపి మృగాయ కరణీయా భవతి. తథైవ మానవానాం సర్వే సంకల్పాః పరిశ్రమేణైవ సిద్ధాః భవంతి. పరిశ్రమస్య మహత్వం కిం? హే విద్వంతః సహృదయాః శ్రోతారాః, మానవ జీవనస్య సఫలతాయాః మూలమంత్రః పురుషార్థః ఏవ. మనోరథః ఆంగ్లభాషాయాం డిజైర్ ఇతి వదామః. మనోరథః తు బీజతుల్యః అస్తి. కింతు ఉద్యమః ఎఫర్ట్ ఇతి వదామః. ఉద్యమః తు తస్య జలం మలం చ అస్తి. యది అస్మాకం మనసి విచారః అస్తి కింతు కర్మ నాస్తి తర్హి తస్య విచారస్య కిమపి మూల్యం న భవతి. శ్రీమద్భగవద్గీతాయాం భగవాన్ శ్రీకృష్ణః అర్జునం ప్రతి స్పష్టం కథయతి. కిమితి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. అత్ర భగవతః సందేశః అయమేవ, యత్ కర్మ కురు, పరిశ్రమం కురు, అలసః మా భవ. అకర్మణ్యత మనుష్యస్య మహాన్ రిపు అస్తి. అకర్మణ్యత ఇత్యుక్తే కిం? లేజినెస్ ఇతి వదామః వయం ఆంగ్లభాషాయాం. ఆలస్యం హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుః, నాస్త్యుద్యమ సమో బంధుః కృత్వాయం నావసీదతి. అస్య భావః అస్తి, ఆలస్యం అస్మాకం శరీరే తిష్టన్ కశ్చన భయంకరః శత్రుః అస్తి. ఉద్యమేన పరిశ్రమేణ సదృశః అన్యః కీదృశాపి కశ్చిదపి బంధుః నాస్తి. యం కృత్వా మనుష్యః కదాపి దుఃఖం న ప్రాప్నోతి. దైనందిన జీవనే ఉద్యమస్య ఆవశ్యకత కిమస్తి? ప్రియశ్రోతారః ఆగచ్చంతు, వయం అస్మాకం దైనందిన జీవనం పశ్యామః. అస్మాకం గృహే సమాజే సర్వత్ర ఉద్యమస్య ఏవ మహత్వం దృశ్యతే. పాకశాలాయాః ఉదాహరణ, పాకశాల ఇత్యుక్తే కిచెన్. యది గృహే మాతా భోజనం పక్తుమిచ్చతి తర్హి కేవలం భోజనం భవతు ఇతి చింతయిత్వా భోజనం న సిద్ధం భవతి. తదర్థం అగ్నిప్రజ్వలనం శాఖాకర్తనం శ్రమః చ ఆవశ్యకః. పిపీలికాయాః శిక్ష, ఏకా లధ్వీ పిపీలికా అపి నిరంతరం శ్రమం కరోతి, సా స్వకాయా పరిమాణాత్ అపి అధికం భారం వహతి, భావిజీవాయ అన్నం సంచినోతి. జలకుంభః అధునా పశ్యామః. యథా ఏకేన ఏకేన జిలబిందునా పూర్ణః ఘటః పూర్యతే, తథైవ దినే దినే కృతేన అల్పేనాపి పరిశ్రమేణ మహాన్ జ్ఞానసంచయః ధనసంచయః చ భవతి. అతః దైనందిన జీవనే అపి పరిశ్రమం వినా కిమపి న సిద్ధ్యతి. అధునా ప్రశ్నః ఆగచ్చతి, భాగ్యం వా పురుషార్థః వా ఇతి. అద్యతన సమాజే కేచన జనాః వదంతి మమ భాగ్యే యత్ అస్తి తత్ లప్స్యతే, కిమర్థం పరిశ్రమః కరణీయః? ఏషః విచారః సర్వథా భ్రమపూర్ణః అస్తి. భాగ్యాపేక్షయా పురుషార్థాః ఏవ శ్రేయాన్. అస్మాకం

శాస్త్రేషు సుందరముక్తం న యథాహ్యేకేన చక్రేణ నా రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. అర్థాత్ యథా ఏకేన చక్రేణ రథ చలితుం న శక్యతే తథైవ కేవలం దైవేన భాగ్యేణ కార్యం న సిద్ధ్యతి. భాగ్యస్య చక్రమపి చాలయితుం పురుషార్థరూపస్య ద్వితీయ చక్రస్య ఆవశ్యకత భవతి. తదర్థమే ఆంగ్ల భాషాయాం ఉక్తి అస్తి, ఈవెన్ గాడ్ హెల్ప్స్ ద వన్ హూ హెల్ప్స్ హిమ్సెల్ఫ్, స్టాప్ నాట్ అంటిల్ యు రీచ్ యువర్ గోల్ ఇది వదామహ. యది బీజం భూమౌ నవపామహ తరిహి వృక్ష కథం భవిష్యతి, అతః ప్రయత్నః అనివార్యః. ఛాత్రాణాం కృతే ఉద్యమస్య సందేశః. విశేషతః అస్మాకం యువా ఛాత్రాణాం కృతే ఉద్యమః అతీవ మహత్వపూర్ణః అస్తి. విద్యాప్రాప్తిః సుకరా న భవతి, తదర్థం తు సతతాభ్యాసః సమయస్య సదుపయోగః చ ఆవశ్యకః. సమయపాలనం. యః ఛాత్రః సమయం వ్యర్థం న కరోతి ప్రత్యహం పఠనం కరోతి సః ఏవ పరీక్షాయాం శ్రేష్ఠాన్ అంకాన్ ప్రాప్నోతి. అభ్యాసస్య శక్తిః, శాస్త్రేషు ఉక్తం అభ్యాసాత్ లభతే విద్యా. యది వయం ప్రతిదినం ఏకం శ్లోకం అపి పఠామః తర్హి వర్షే 350 శ్లోకాన్ స్మర్తుం శక్నుమః. ఆలస్య త్యాగః, నిద్ర, అతిభోజనం, వృధా వార్తాలాపః చ ఛాత్రస్య శత్రవః సంతి. ఏతాన్ త్యక్త్వా యః శ్రమం కరోతి తస్య భవిష్యత్ ఉజ్వలం భవతి. మహాపురుషాణాం దృష్టాంతః. ఇతిహాసః సాక్షి అస్తి యత్ యే మహాపురుషాః జగతి పూజ్యాః అభవన్, తే సర్వే ఉద్యమశీలాః ఆసన్. మహర్షిః వాల్మీకిః వేదవ్యాసః కఠిన తపసా పరిశ్రమేణ రామాయణం మహాభారతం చ రచితవంతౌ. ఛత్రపతి శివాజీ మహారాజః స్వకీయ ఉద్యమేన పరాక్రమేణ చ సామ్రాజ్యస్య స్థాపనాం అకరోత్. వైజ్ఞానికః డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మహోదయః అహర్నిశం పరిశ్రమం కృత్వా భారతస్య గౌరవం అవర్ధయత్. ఏతే సర్వే కేవలం స్వప్నాన్న అపశ్యన్ అపితు స్వప్నాన్ సాక్షాత్కర్తుం అహోరాత్రం కార్యం అకుర్వన్. శాస్త్రేషు ధీరాణాం ధైర్యవంతాం లక్షణం కథం ఉక్తం పశ్యంతు. ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః, ప్రారభ్య విఘ్నవిహితా విరమంతి మధ్యాః, విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః, ప్రారబ్ధముత్తమజనాః న పరిత్యజంతీతి. అస్య భావః అస్తి అధమజనాః, అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఇతి వదామః. అధమజనాః విఘ్నస్య భయేన కార్యమేవ నారభంతే. మధ్యమజనాః మీడియోకర్ పీపుల్, కార్యం ఆరభంతే కింతు విఘ్నే ఆగతే సతి మధ్యే త్యజంతి. ఉత్తమజనాః గ్రేట్ పీపుల్, సహస్రశః విఘ్నేషు ఆగతేషు అపి గృహీతం కార్యం న పరిత్యజంతి కదాపి యావత్ సిద్ధిః న భవతి. పంచ మార్గదర్శకాః సఫలతాయాః పంచ సోపానాని, 5 steps టు సక్సెస్. అస్మాకం శాస్త్రేషు కార్యసిద్ధేః కృతే పంచతత్వాని ఉక్తాని సంతి. యైః వయం జీవనస్య ప్రత్యేకస్మిన్ క్షేత్రే సఫలాః భవితుం శక్నుమః. ప్రథమం అస్తి లక్ష్యనిర్ధారణ, సెట్టింగ్ అ క్లియర్ గోల్. ప్రథమం అస్మాకం స్పష్టం లక్ష్యం భవేత్ యత్ వయం కిం కర్తుం ఇచ్ఛామః. ద్వితీయం భవతి సంకల్పః, డిటర్మినేషన్, అహం ఏతత్ కరిష్యామి ఏవ ఇతి దృఢః విశ్వాసః మనసి భవేత్. యోజన, ప్లానింగ్, కార్యస్య సమీచీనా యోజనా కరణీయా. కఠోర పరిశ్రమ, హార్డ్ వర్క్. ఆలస్యం త్యక్త్వా అహోరాత్రం ప్రయత్నః కరణీయః. ధైర్యం, పేషెన్స్. ఫలాగమనాత్ పూర్వం విఘ్నేషు
సత్స్వపి ధ

ద్రవ్యం నత్యక్తవ్యం. ఏతైహి పంచభిహి నియమైహి మనుష్యః జగతి కిమపి అసంభవం కార్యం అపి సంభవం కర్తుం శక్నోతి. ఆధునిక సందర్భే అస్య సందేశస్య ఉపయోగిత. అద్యతనే వైజ్ఞానికే యుగే అస్య సిద్ధాంతస్య ఉపయోగిత అధికా వర్తతే. యదా వయం ఛాత్రాన్ యువానాం సమాజంచ పశ్యామః తదా దృశ్యతే యత్ సర్వే శీఘ్రం సఫలతామిచ్ఛంతి, పరంచ సఫలతాయాః కశ్చిత్ సంక్షిప్త మార్గః న భవతి. షార్ట్కట్ ఇది వదామః. యది ఛాత్రాః విద్యాం ప్రాప్తుమిచ్ఛంతి తర్హి అభ్యాసేనైవ సా సిద్ధ్యతి. అనభ్యాసే విషం విద్యా. ప్రాక్టీస్ ఇస్ క్రూషియల్. యది కర్షకః ధాన్యం వాంఛతి తర్హి క్షేత్రే కర్షణీయం భవతి. యది రాష్ట్రం ప్రగతిం ఇచ్చతి తర్హి దేశస్య నాగరికైః పరిశ్రమీ భవితవ్యం. తస్మాత్ అస్మాకం జీవనే కార్యనిష్ట భవేత్. కార్యనిష్ట ఇత్యుక్తే డెడికేషన్ టు వర్క్. అంతే అహం భవతః సర్వాన్ శ్రోతృన్ నివేదయామి యత్ వయం కేవలం మనోరథాన్ స్వప్నాన్ మా పశ్యామా. వయం నిశ్చయం కుర్మః యత్ అస్మాకం లక్ష్య ప్రాప్తయే వయం సతతం పరిశ్రమం కరిష్యామః. ఉద్యమస్య ఉత్సాహస్య చ విషయే ఉక్తం. ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహోత్పరం బలం. సోత్సాహస్య హి లోకేషు న కించిదపి దుర్లభం. అర్థాత్ ఉత్సాహేన సహ కృతః పరిశ్రమః సర్వదా సఫలతాం యచ్చతి. సంసారే తస్య కృతే కిమపి దుర్లభం నాస్తి యః సోత్సాహం కార్యం కరోతి. అతః ఆగచ్చంతు వయం సర్వే కర్మయోగినః భవామః. స్వకీయ ఉద్యమేన భారతవర్షం విశ్వస్య శిఖరే స్థాపయామః. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదః. జయతు సంస్కృతం, జయతు భారతం. నమస్కారం. ఇంతవరకు మనము ఉద్యమేనై సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః అనే అంశంపై సంస్కృతంలో చర్చించుకున్నాం. ఈ ప్రసంగం యొక్క ముఖ్య సారాంశాన్ని ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాము. మన ప్రాచీన సంస్కృత సాహిత్యంలో పంచతంత్రం అందించిన అద్భుతమైన సూక్తి ఉద్యమేనై సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. అంటే ఏ పనైనా కష్టపడి పని చేయడం వల్ల, పరిశ్రమ వల్ల, ప్రయత్నం వల్లే పూర్తవుతుంది. కానీ కేవలం కోరికలు కోరుకోవడం వల్ల కాదు. ప్రయత్నం లేని ఆలోచన నిష్ఫలం. మనసులో మంచి ఆలోచనలు లేదా ఆశయాలు ఉండటం మంచిదే, కానీ వాటికి శ్రమ అనే ఇంధనం తోడవ్వకపోతే ఆ ఆశయాలు నెరవేరవు. శ్రమించకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడటం సరైనది కాదు. ఒకే చక్రంతో రథం నడుస్తుందా? నడవదు కదా. కేవలం అదృష్టం అనే చక్రంతో జీవితం సాగదు. దానికి పురుషార్థం అంటే ప్రయత్నం అనే రెండో చక్రం అత్యంత అవసరం. సింహానికి కూడా వేట తప్పదు. ఈ సందర్భంలో మన కవులు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మృగరాజైనటువంటి సింహము ఎంతో పరాక్రమవంతమైనటువంటిది. అది కాసేపు ప్రశాంతంగా నిద్రపోతే జంతువులు స్వయంగా వచ్చి దాని నోట్లోకి ఆహారంగా మారవు. ఆహారం కోసం ఆ సింహం కూడా వేటాడాల్సిందే. అలాంటప్పుడు సామాన్య మనుషులమైన మనము శ్రమించకుండా విజయాన్ని ఎలా ఆశించగలము? ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. నీతిశాస్త్రంలో మానవులను మూడు రకాలుగా చెప్పారు. అధములు, మధ్యములు, ఉత్తములు. అధములు, ఆటంకాలు వస్తాయేమోనన్న భయంతో అసలు పనే ప్రారంభించరు వీరు. మధ్యములు, పని ప్రారంభించి మధ్యలో ఏమైనా సమస్యలు రాగానే భయపడి వదిలేస్తారు. ఉత్తములు, ధైర్యవంతులు. ఎన్ని విఘ్నాలు, సమస్యలు, ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు విశ్రమించరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.

0: నీ పని చేయడం వరకే నీ బాధ్యత. నేటి ఆధునిక కాలంలో విజయానికి త్వరిత మార్గాలు, షార్ట్ కట్స్ అంటూ ఏవీ లేవు. విద్యార్థులైనా, యువత అయినా, దేశ పౌరైనా కష్టపడి పనిచేసినప్పుడే వ్యక్తిగత ఉజ్వల భవిష్యత్తు, దేశ ప్రగతి సాధ్యమవుతుంది. కాబట్టి కేవలం కలలు కనడానికే పరిమితం కాకుండా ఆ కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిద్దాం. ఉద్యమేనై సిద్ధ్యంతి కార్యాణి నమనోరథై. ధన్యవాదాలు. జై హింద్.
1: మీరింతవరకు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణిన మనోరథై శ్రీ ఆదిత్య భరద్వాజ ఉప్పల గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
4: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
5: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
6: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
5: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా నిర్ణయం చిత్రం కోసం మనో ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చంద్రలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు.

0: ఆకాశవాణి పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట ఆటో డ్రైవర్ చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించింది. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవా.

0: 4044.
1: Current Affairs. नमस्कार, आकाशवाणी समाचार के साथ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మధుర గీతాలు.

ముందుగా అడవి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు బంగారు బొమ్మల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాల్లో ఇప్పుడు బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన

ఇప్పుడు బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విందాం. శ్రీశ్రీ రచనకు ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు.

ఇప్పుడు వినబోతున్న పాట బంగారు కానుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని అందించగా సత్యం సంగీతాన్ని సమకూర్చారు.

మధుర గీతాలను వింటూ ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం టీవీ రాజు సంగీత సారథ్యంలో ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విందాం.

అయినా సరే నీకే హురే, అయినా సరే నీకే హురే, హాటుగా నా మనసిచ్చేదా. హలో హలో మై డియర్, హలో హలో.

0: for me, I for you, you for me. Hello, Galilo, chalo, chalo. Hello.
1: Hello.
0: Hello, my dear, hello. Chalo, Galilo, chalo, chalo.
2: ఇప్పుడు శ్రీమతి కానుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు తల్లా పెళ్ళామా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

మధుర గీతాలు వింటూ ఉన్నారు. గండికోట రహస్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం ఇప్పుడు విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి కొసరాజు సాహిత్యాన్ని సమకూర్చగా, టీవీ రాజు సంగీతాన్ని సమకూర్చారు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న మధుర గీతం దేవతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించింది. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మీరింతవరకు మధుర గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే భవతారిణి. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि दुनिया में विकास और संसाधनों को लेकर कई चिंताओं के बीच भारत को वैश्विक स्तर पर विकास के उज्ज्वल उदाहरण के रूप में देखा जा रहा है. नई दिल्ली में आज शाम इकोनॉमिक टाइम्स वर्ल्ड्स

డాక్టర్ టి శ్రీలత గారు అందించే వివరాలు. 7 గంటలకు మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఎస్ పురుషోత్తం. 7:15 ఉదయ తరంగిణిలో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారిచే కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కోట అచ్చిబాబు గారి క్లారినెట్ వాద్యం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మనిషి అతి తెలివి, రోహిణి చింతాగారి కథానిక. 2:30 బాలానందం కార్యక్రమంలో మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఖరీఫ్ పంటలలో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ టి సాయికుమార్ గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:12 దాటి 29 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలహెడ్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.